0: One may have learnt all the Shastras and all the Puranas. One may be very learned in Vedas and Vedantas. One may have acquired fame by his learning. One may be living in big kingly mansions and himself may be a king. And one may have attained great fame as a hero in the wars and in the battles which he may have fought. And one may also be troubled by poverty. And he may be a poor man and yet a great devotee of God. All these people, whoever he may be, whatever his position may be, if he has no devotion to God, he is useless. He cannot achieve anything in his life. It is much better to be one who has got devotion and a poor man rather than one who has no devotion and a king of kings.
1: Pavitratma Swarupulara. మన అందరి తలపైన ఉన్నది ఒకే ఆకాశం, అందరి పాదముల కింద ఉన్నటువంటిది ఒకే భూమి, అందరూ పీల్చుకున్నటువంటిది ఒకే గాలి, అందరి ఎందున్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటియే. సర్వ మానవులు కూడాను నివసించేటువంటి యొక్క ఈ ప్రపంచమంతా కూడాను ఒకే గృహము. కాని ఏమిటి ఈ ఘాతుకు చర్యలు? ఏమిటి ఈ పరస్పర ద్వేష అసూయలు? అమూల్యమైనటువంటి మానవ జన్మము మట్టి కలుపుటక ఏనాడైనా ఈ దేహం మట్టి కలుపుట తప్పదు. మంచిగా ఉండి, మంచిగా జీవించి, మంచి పలుకు పలికి మట్టిలో కలపటమే సార్థకత్వం అనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరం.
0: పవిత్రాత్మ స్వరూప, దేర్ ఇస్ ఓన్లీ వన్ స్కై విచ్ ఇస్ కవరింగ్ ఆల్ ఆఫ్ అస్. దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎర్త్ విచ్ ఇస్ బిలో ది ఫీట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. There is only one air that all of us breathe. There is only one aspect, and that is the aspect of Atma that is present in every one of us. And if this is so, and if the world is one single home for all human beings to live, why these atrocities? Why this hatred between one man and another? Are we going to have this priceless birth of ours as a human being go down to dust and reduce our life to dust? Anyway, this body is going to become dust one day or another. If that is so, can we not speak good words to each other? Can we not forget hatred between each other? And can we not live well with each other?
1: Loka maryadalu samanyamaina manava dharmam. Loka maryadalaku longatamu సామాన్య మానవుల యొక్క కర్తవ్యం. సత్య సద్గుణములకు లొంగటం సాధకుల యొక్క కర్తవ్యం. ఈ పరిస్థితులు యందు లోక మర్యాదలు తెరలు తీసి, లోక మర్యాదల యొక్క తెరలు తీసి, అహంకారం యొక్క పొరలు వలసి, అంతఃకరణం అనేటువంటి యొక్క అరయందు వెతికినప్పుడే ఆత్మానందం అనేటువంటిది మనకు లభిస్తుంది.
0: Worldly matters and to respect worldly conduct is quite natural to human beings. And the conduct that we have in the world is natural to every one of us. But to follow truth, to follow satya and dharma is the conduct of good people, of people who respect good conduct. For us to remove the curtain of ego, for us to remove the external superficial worldly conduct and realize the essence of satya and dharma is an essential conduct for good people.
1: Vikaramulu manaku velupalivi, baya andolanalu mana bayatavi, kani nitya swaroopudainatunte satya swabhavudu neevu. Neeve amrita swaroopudu, neeve hiranyagarbhudu, neeve suvarnamayudu.
0: All external, superficial changes are something which are external and outside us. Fear is something which is outside us, and anger is something which is outside us. But in yourself, your inner self is golden. Your inner self is your true nature, and that consists of good and pure goodness.
1: Bangaru cheputundi kamsala vanito. Kamsali, nannu aneka rakamuluga kaalchi, kariginchi, అనేక ఇక్కట్లు పెట్టుతున్నావు, పెట్టు సంతోషం. కానీ నేను నన్ను ఎంత కరిగించడానికి ప్రయత్నం చేసి, ఎంత కాల్చడానికి నీవు ప్రయత్నం చేస్తున్నావో అంతకు అంత నేను పరిశుద్ధమే అవుతున్నాను. నాలో ఉన్న మాలిన్యం దూరం చేసుకుంటున్నాను, నా విలువను అధికం చేసుకుంటున్నాను, కట్టగడపటికి నేను చక్కని అపరంజిగా తయారవుతున్నాను. నన్ను నీవు బాధలు పెట్టడం చేత ఆ పొగ నీ కన్నులకే చూస్తుంది, నీ యొక్క ధూళి అంతా కూడా నీ ముఖం మీదే చిక్కుతుంది, నీకు ఆ ఫలితము నాకు ఈ ఫలితము అంటుంది.
0: Raw gold tells the goldsmith, you are giving me a lot of trouble, you are putting me in fire, you are beating me, you are putting me to all kinds of changes and transformations. Go on, do it. With all that trouble, what you do by beating me and by putting me in fire is only going to result in purifying me. I will come out of all this ordeal as pure gold, as something which everybody wants. Out of all this ordeal, you will get the smoke, you will get the dust, you will get the fire, and I will be purified. That part of trouble of getting smoke into your eyes is yours. Getting purified and emerging as victorious is my task.
1: లోకమునందు ఎట్టి చిన్న కార్యము చేయవలనను మంచి కాని లేక చెడ్డ కాని దీనికి ఒక అధికారం అత్యవసరం. భగవద్గీత ఎందు కూడాను మొట్టమొదట అధికారిని కమ్మని కూడాను ఆజ్ఞాపించాడు కృష్ణుడు.
0: ఇన్ దిస్ వరల్డ్ whatever work you want to do, even if it is a small task, it may be a good task, it may be a bad task, someone must have the capacity and the deservedness to do that task before undertaking this task.
1: ఒక వంతెన కట్టి నదిని దాటానికి ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఆ వంతెన కట్టేటువంటి వ్యక్తి లౌకికంగా కొంతవరకును ఆ యొక్క విషయమునందు ఆరి తీరి ఉన్నటువంటి వాడుగా ఉంటుండాలి, అనగా ఇంజనీరినేటువంటి డిగ్రీ పాస్ చేసి ఉండాలి.
0: If one wants to build a bridge and cross a river, the man who wants to build the bridge must have the knowledge, must have the capacity to build the bridge in a worldly aspect, which means he must be an engineer, he must have the learning and the capacity to build a bridge.
1: Oka case yendu nyayamunu manam sadhinchalanukunnappudu indulo oka nyayavadi aneetvanti oka tattvamunandu aaritheerinaatvanti vaaduga untundali.
0: If in a dispute, in a case, you want to get justice to the parties in the case, then the person who has to get justice to the parties, he must be learned in the art of getting justice. He must be a judge himself.
1: Indiye kaadu edaina oka anarogyam sambhavinchinappudu atani endu unnatvanti rogamunu nivaranam cheyutakai konni rakamlainatvanti anubhavajnudainatvanti doctor kunu daniki athyavasaramga untundali.
0: Not only this, if someone is suffering from a disease, if you want to remove that disease, then the man who handles this patient must be a good doctor, a doctor who has got experience in handling that kind of disease.
1: Roga nivaranaku adhikari ainatundi doctor undinappude roga nivarana jarugutundi.
0: If you want to cure a disease, it's only when you have got a doctor who has got the capacity to cure that disease will the disease be cured.
1: Nyayamunu sadhinchalanukunnappudu ఇంకు న్యాయాధిపతి అనేటువంటి వాడు ఒక అధికారంను అందుకున్నటువంటి వాడుగా ఉంటుండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు గెట్ జస్టిస్ దెన్ ది పర్సన్ హూ విల్ డిస్పెన్స్ జస్టిస్ మస్ట్ బి వన్ హూ అండర్స్టాండ్స్ ది మీనింగ్ అండ్ హౌ టు గివ్ జస్టిస్.
1: ఒక వంతెన లేక భవనము నిర్మించాలనుకున్నప్పుడు దానికి తగినటువంటి యొక్క సూక్ష్మము తెలిసినటువంటి అధికారి ఇంజనీర్ గా ఉంటుండాలి.
0: If you want to build a bridge or build a mansion, then the person who has to build the bridge or the mansion must be an engineer with the knowledge of building.
1: Itti laukikamainatvanti oka samanyamainatvanti vishayamulake oka adhikaratvam avasaramainappudu vaidika karma anusthanamulaku itti diniki adhikaramainatvanti athyavasaramainatvanti satyanni kudanu manam gurtinchali.
0: When for such small worldly matters, one has to acquire the expertise before one can do these things in a worldly sense, then we must understand that for doing Vedic practices, practices which come from the Veda, one must have the expertise and the knowledge to perform them.
1: Ikkada kevalamu Vedic karma anusthanamunaku snana sandhyalani leka tapasulani vibhudulu pusukotamani leka ityaharamunani లేక గాలి ఆహారమని వాయు ఆహారమని కందమూలాదుల ఆహారమని అనేక రకములుగా మనము ఈ లోకంలో మనము కొంతవరకు తెలుసుకున్నటువంటి విషయములు.
0: ఇన్ మెనీ వేస్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఆర్డినరీ వరల్డ్లీ పార్లెన్స్ వీ థింక్ దట్ ది కెపాసిటీ టు డూ దిస్ వైదిక్ టాస్క్ consists in having a daily bath, or in having a fast, or in having some vibhuti on one's face, or fasting, or living only on air. This is the kind of thing which we think in an ordinary worldly sense.
1: కాని ఇట్టి వైదిక అనుష్ఠానములు మాత్రమే లౌకికంగా భౌతికంగా ఆచరించినంత మాత్రమున మనకు చిత్తశుద్ధి కుదురునా ఆత్మవిశ్వాసం లభించునా
0: simply by having these Vedic practices of either fasting or having a bath, will we be able to get the purity of mind? Will we be attaining that state of mind which will give us the deservedness?
1: నిరంతరము స్నానం చేయటం చేత ఇది ఒక అనుష్ఠానంగా మనం భావిస్తున్నాము. కానీ నిరంతరము కూడాను సర్వకాలం యందు కూడాను మత్స్యము జలము నుండే ఉండటం చేత అది నిరంతరము స్నానం చేసినట్టే కదా, దానికి ఒక అనుష్ఠానం అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుందా?
0: By having continual bath, we have regarded it as a ritual. We think that by taking frequent baths, we are fulfilling this ritual. But let us take the case of a fish which is living continually under water. Is it having the necessary purity which one will get by a bath?
1: Sarpamu nirantaramu kudanu galini anubhavistu aaharanga teesukuntadi. కాని ఈ సర్పం కూడాను వైదిక అనుష్ఠాన క్రియలు ఆచరించినట్టేనా?
0: A snake always breathes air. In fact, it lives on breathing air. By living on breathing air, will the snake be entitled to perform the Vedic rituals?
1: ఎలుకలు నిరంతరం కూడాను కొండ గుహల్లోనే సంచరిస్తూ ఉంటుంటాయి, కానీ ఇవన్నీ కూడాను తపస్సు ఆచరించినట్టేనా?
0: The rats are always living in mountain caves. Simply because they are living in mountain caves, do we call the rats as performing continued tapas?
1: మేకలు యొక్క సర్వ ఆహారం కూడాను ఆకులుగానే ఉంటుండాలి, ఆకులు అలములు తిన్నటువంటి మేకలంతా కూడాను వైదిక కర్మానుష్ఠానం ఆచరించినట్టేనా?
0: The food for goats always consists of leaves and herbs. Simply because the goat lives on leaves, eating leaves, is the goat entitled? And do we regard the goat as performing Vedic rituals?
1: శునకములకు విభూతి చూచినంతనే చాలా ఉల్లాసము, బూడిని అందే తాను పొరలాడుకుంటాది, ఈ బూడిని పూసుకున్నంత మాత్రము శునకము ఒక వైదిక అనుష్ఠానం ఆచరించినట్టేనా?
0: The dog loves ash. The dog, when it looks at vibhuti or at ash, it feels very happy. It feels very exuberant. Simply because the dog loves ash and vibhuti, do we think that the dog is performing Vedic rituals?
1: కాదు కాదు, కేవలం వైదిక కర్మ అనుష్ఠానం అనేటువంటి పేరు మాత్రమే మనం ఉచ్చరించినంత మాత్రం ఇది కేవలం వైదిక అనుష్ఠానములకు ఏమాత్రం కూడాను సంసిద్ధమైన లక్షణం కానేరు. ఇందులో మనో వాక్ కాయ ఈ మూడింటి ఎందుకు కూడాను త్రికరణ శుద్ధిని గావించుకోవటమే వైదిక అనుష్ఠానం యొక్క అంతరార్థము, ఇదే విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ సో. Simply because by an external appearance we are having something which is connected with a Vedic ritual, it does not mean that you are entitled to perform a Vedic ritual. It is necessary that one should have a symphony between one's own thought, one's own word and one's own deed. It is when that state of purity is attained will we be entitled to perform a Vedic ritual.
1: Vedika anusthanamunaku karma anusthanamunaku adhikari emtanaga త్రికరణ శుద్ధియే వైదిక కర్మ అనుష్ఠానములకు సరైన అధికారి.
0: The capacity to do a Vedic ritual and to participate in a Vedic ritual comes only when in all these three aspects, thought, word and deed, there is complete purity and complete harmony. That alone will give you the right to do a Vedic ritual.
1: ఇట్టి త్రికరణ శుద్ధికై ఆచరింపజేసేటువంటివి యజ్ఞయాగాది క్రతువులు.
0: The yagas and the yajnas and all the tasks which come from the Vedic rituals, they are intended to give you this purity, this triple purity of thought, word and deed.
1: Kevalam dhanakanaka vastuvahanadulu arjinchadam kosamani kani, swarthamainatundi saukhya bhogamulu anubhavinche nimittamani kani, leka swarga prapti nimittamai acharinchetundivani kani, ee yokka yajna yagadi kratulani bhavinchukotam lokam yokka porapataina paripatu.
0: It is a great fault on the part of people in this world to think that the performance of these yagas and yajnas will give them material wealth, will give them all kinds of prosperity. Some even think that they will take them direct to heaven. All this is not correct.
1: Loka samasta sukhino bhavantu ani samasta lokamulu kudanu sugamuga untundalani aashinchi cheseetuvantivi ee pavitramainatundi kathulu yokka antarartham.
0: The background and the thought behind all these rituals is the desire that all the people of the whole world should be happy and should be contented. This is the background with which these yagas are performed.
1: ee kratuvulu yendu kudanu bhuta bali aneetvanti padamu kudanu upayogistu vastuntadi.
0: In these yagas there is a word called bhuta bali, that is sacrifice of the bhuta. That word is frequently used.
1: Aithe బలి అనగా సాక్రిఫైస్ అని చెప్పి కూడాను భగవంతుడు ఇప్పుడు ట్రాన్స్లేషన్ చేశాడు. బలి అనగా సాక్రిఫైస్ కాదు, త్యాగము కాదు, లేక హింసించడం కాదు.
0: The word bali has just been translated as sacrifice. Bali does not mean sacrifice. Sacrifice connotes some kind of harm, some kind of killing. Bali does not mean such sacrifice.
1: Bhuta bali enika ee lokamulandu laukikamainatundi arthanu arjinchi aneka mandi ajnanulu oka vibhoopamainatundi vidhoopamainatundi yokka arthanni kudanu vyapti gavistu vacharu. కొన్ని భూతములను బలి ఇవ్వటము అనేటువంటి అర్థము సామాన్యమైన అర్థంగా తీసుకున్నారు.
0: సమ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ హ్యావ్ మిస్ఇంటర్ప్రెటెడ్ దిస్ వర్డ్ భూత బలి అండ్ దే ఆల్సో ఇంటర్ప్రెటెడ్ బై సేయింగ్ ఇట్ ఈస్ సాక్రిఫైసింగ్ కిల్లింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ లివింగ్ భూత. దిస్ ఈస్ ది మిస్ఇంటర్ప్రిటేషన్ దే హావ్ బీన్ గివింగ్.
1: బలి అనగా శుంకము అని దీనికి సరి అయిన అర్థము.
0: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బలి ఈస్ ట్యాక్స్.
1: భూతములకు ఇవ్వవలసినటువంటి శుంకమే భూత బలి అని దీనికి మరొక అర్థం.
0: When we talk of bhuta bali, that has to be interpreted by saying this is the tax which one has to pay in return to something to the bhuta.
1: లోకమునందు సామాన్యంగా మనము ఒక మున్సిపాలిటీ వాళ్ళకి కాని పంచాయతీ వారికి కానీ ఏదో ఒక విధంగా మనము గృహము యొక్క ట్యాక్స్, నీటి యొక్క ట్యాక్స్, కరెంటు యొక్క ట్యాక్స్ ఈ రకమైనటువంటి ఒక శుంకములు మనం చెల్లిస్తూ ఉంటుంటాం.
0: We are aware that in our normal worldly life, either to a municipality or to a panchayat, when we take water or when we take electric current from them, in return we pay a tax to the municipality or to the panchayat.
1: Aithe endukosam manam chellistunnamu ee sunkam anaga mana yokka gruhamunandu ఏర్పడేటువంటి మాలిన్యమును ఒక డ్రైనేజీ రూపంలో దూర ప్రాంతములకు తీసుకెళ్లే నిమిత్తమై ఈ మున్సిపాలిటీ వాళ్ళకు హౌస్ ట్యాక్స్ మనం ఇస్తున్నాం.
0: Why do we pay this tax to the municipality? In order to get the drainage from our house, remove the dirt from our house through the drainage, the municipality makes the arrangement, so we pay the tax to the municipality.
1: Manaku andubatulo leka ati duranga unnatundi jalamunu manaku gruhamunaku andinchetundi nimittamai ee neeti supply nimittamai andinchatame oka gruha tax ga kuda nu cherutundadi.
0: When water is not available to us close by, and if drinking water has to be brought from a distance and made available to us in our house, then we pay a house tax for getting the water.
1: ఎక్కడ దూరంగా ఉన్నటువంటి ఈ యొక్క కరెంట్ ను మన గృహమునకు అందించడం చేతనే ఇందుకు కూడాను కరెంట్ ట్యాక్స్ అని కూడాను మనం కడుతూ వస్తున్నాం.
0: The electric current which is at some distance and which has to be brought to our home, when it is brought to our home and made available to us in our home, then we pay a tax for electric current.
1: ఏటవాతా మన గృహములో జరిగేటువంటి యొక్క మాలిన్యములు దూరం పంపటము అతి దూరములో అందుబాటులో లేనటువంటి యొక్క మనకు అనేక రకములైనటువంటి యొక్క అనుకూలములు మనకు గృహములకు అందించటము ఈ రకమైనటువంటి యొక్క వృత్తులు చేయటం చేతనే ప్రభుత్వం కూడాను మనం ఒక సుంకం రీతిగా చెల్లిస్తూ వస్తున్నాం.
0: However, because the dirt that is accumulating in our home is being removed from our home, and something which is not available to us by way of a comfort or a convenience is being brought to our home, we pay tax to the government which arranges all these things.
1: Ade vidhamugane jeeva tattvamunandu manaku ashanti ani ajnanam ani kevalam dukkham ani ee vicharam ani aavarinchinatvanti yokka dukkhamulanu dooram chesi దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి ఎక్కడో మనకు అందుబాటులో లేనటువంటి యొక్క ఆనందమును మనకు అనుగ్రహింపజేసి అందించినందుకు భూతములకు మనం ఒక ట్యాక్స్ కట్టటమే ఈ త్యాగం.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ అవర్ ఆర్డినరీ లైఫ్ whenever we have lack of peace, we may be suffering from sorrow, we may be suffering from pain, removal of sorrow, removal of pain and removal of lack of peace and bring to us bliss and happiness which has to be brought from a distance and given to us in return to pay tax to the bhutas is the meaning of this payment of tax.
1: Anaga manam cheseetvanti yagna yagadi kratulu aneetvantivi manakunnatvanti dukkhamunu baadalanu ajnanamunu dooram chesi శాంతి సంతోష సౌఖ్య ఆనందములను అనుగ్రహింపజేసేటువంటి యొక్క ఫలిత రూపమైనటువంటి యొక్క స్వరూపములు కనుకని ఈ భూతములకు మనము త్యాగము అనేటువంటి సుఖమును చెల్లించటము మన కర్తవ్యం.
0: This means that in the yagas and the rituals which we perform, the removal of our sorrow, the removal of our pain, the removal of our ignorance and leading us to bliss, leading us to peace and leading us to knowledge, in return to this we pay tax to the bhutas. This is the meaning of paying tax.
1: Aithe ee tyagam ee chitta shuddhi ee atmanandam ye reetiga manaku labhistundi
0: In other words, how does this sacrifice, this ability to perform the sacrifice, the purity of the mind and the ability to get this happiness of the Atma, how do we get it?
1: ఈ చిత్తశుద్ధి ఆత్మానందమును మనం అనుభవించాలనుకున్నప్పుడు మనము చెందవలసినటువంటి స్థానము, చేరవలసినటువంటి స్థానము మనం చేరాలి.
0: If we want to enjoy this purity of mind, and if we want to enjoy this clearness and purity and ability of ourselves, then we must reach the destination which we have to reach. We must go to the place where we have to go.
1: ఎక్కడైనా మనం పెద్ద పెద్ద భవనములు ఎందు చూచినప్పటికీ, లేక పెద్ద పెద్ద అధికార ఇండ్ల దగ్గర చూచినప్పటికీ, ద్వారము దగ్గర కొంతమంది సిపాయిలు నిల్చుకుని ఉంటుంటారు.
0: If we want to enter a big palace or a big mansion, we find that the front door through which we have to enter the palace is guarded by guards.
1: ఈ సిపాయిలను మనం వశం చేసుకుని ఈ సిపాయిల యొక్క అనుమతిని పొందే మనం లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
0: These sipais are the watchmen who are guarding the front entrance. You have to please them. They have to allow you to enter the palace.
1: ఈ సిపాయిలను ఏ రీతిగా మనం వశం చేసుకోవటం, వారికి మనం మిత్రులుగానైనా తయారు కావాలి, లేక వారికంటే అధికారమైనటువంటి యొక్క బలమునైనా మనం సంపాదించుకోవాలి.
0: How can we please these sipais or watchmen? How can we get round them? There are two ways of getting round them. One is to become friends to them, make friendship with them. Another way will be to get superior strength and get over them.
1: అదే విధముగానే మనకు దేహం అనేటువంటి ఈ పెద్ద భవనమునందు శమ దమ అనేటువంటి ఇద్దరు సిపాయిలు నిల్చుకుని ఉంటున్నారు.
0: As in this analogy, for this mansion of our human body, there are two guards who are guarding this mansion of the human body. These two guards are called Shrama and Dama, that is patience and control of our own inner senses.
1: అయితే మనము ఈ సిపాయిలను ఏ రీతిగా వశం చేసుకోవాలి? నిజంగా ఈ జీవుడు అంతరాత్మ యందు చేరి స్వేచ్ఛా విహారం జరపాలనుకున్నప్పుడు, అంతఃకరణ యందు నివసించాలనుకున్నప్పుడు దీనికి తగినటువంటి ప్రయత్నము శమధమములు, అనగా అంతరి ఇంద్రియములు బహిరింద్రియములు మొట్టమొదట మనము వశం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి.
0: If we want to get round these watchmen, and if you want to enter this human body, this mansion of the human body, and enjoy the bliss inside the human body, then you have to get round these watchmen. And these watchmen consist of two. One, the control of the inner senses, and the other is the control of the external organs.
1: మొట్టమొదట మనము బహిర్ముఖమైనటువంటి యొక్క ఇంద్రియాలను వశం చేసుకోవటం అత్యవసరం.
0: The first task is to get control over these external sensory organs.
1: దీనికి మనస్సు అనేటువంటి యొక్కది చాలా ప్రధానమైనటువంటి యొక్క స్థానమును అలంకరించి ఉంటుంటాడు.
0: In this process, mind occupies a very important place.
1: దీని యొక్క స్వభావం చెప్పినవి తప్ప అన్ని చేయటం దీని స్వభావం.
0: The nature of mind is such that it will do everything, all things other than what you want it to do.
1: కోరినవన్నీ కూడా కావాలని ఆశిస్తుంది.
0: Whatever it sees, whatever it thinks about, it wants to get it.
1: చూచినవన్నీ కూడా అనుభవించాలని ఆశిస్తుంది.
0: The mind wants to experience everything which it sees.
1: కానీ అట్టి సమయమునందు మనస్సుకు స్వతంత్రం ఇవ్వక, బుద్ధిని ఆహ్వానించి బుద్ధి ద్వారా కొంత విచారణ చేసి ఇది సరియా కాదా, ఇది అవసరమా అనవసరమా, ఇది ఇష్టమా అయిష్టమా, ఇది మేలా కీలా అనేటువంటి విచారణ నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధిని మనం కొంత అధికార స్థానంలో ఉంచుకోవాలి.
0: It is exactly in such a situation that you should call your intelligence and exercise your intelligence and tell the mind what you are desiring. Is it good or bad? Is it going to lead you to good or bad? Is it desirable or undesirable? Intelligence should be called forth to exercise this discretion.
1: మనసు కేవలం గుడ్డిది. గుడ్డి మనసు అనేటువంటి దానిని మనం అనుసరించటం చేత, అనుకరించటం చేత మనం కూడా గుంతలో పట్టడానికి కొంత పూనుకోవచ్చు.
0: Mind is blind, and if you follow this blind mind, you may result in yourself falling in the pit.
1: కనుక అట్టి సమయమునందు బుద్ధిని విచారణ చేసి ఆ బుద్ధి ద్వారా ఈ మనసు సంకల్పించుకున్నటువంటి సంకల్పములు మంచి చెడ్డలు నిర్ణయం చేసుకోవటం మొదటి ప్రయత్నం.
0: In that context, you should ask your intelligence to function and find out whatever the mind is going to do, is it good or bad? Is it desirable or undesirable?
1: Manasu kevalamu oka vidhamaina steering vantidi.
0: Mind is like a steering.
1: ఈ యొక్క స్టీరింగ్ అనేటువంటి దాన్ని మనం లోపల తిప్పుతూ రావటం చేత బయట ఉన్నటువంటి యొక్క టైర్లంతా కూడాను ఆ రోడ్ లోపల ఎట్లా తిప్పితే అట్ట పొందుతుంటుంది, పూనుకుంటుంటాయి.
0: While you handle the steering, as you turn the steering wheel, the wheels on which you are traveling will begin to turn in the direction in which the steering is taking place.
1: Manasu dipatra anpinayam anetundi monna cheppanu rendu rakamulainatundi abhinayam chestuntadi adi manchi gaanu chestundi chedda gaanu chestundi.
0: I mentioned the other day that mind is always playing the part of two actors. It acts as a good one, it also acts as a bad one. It portrays two actors.
1: మనసు కేవలం ఒక కెమెరా లెన్స్ వంటిది, ఎటువైపును తిప్పి స్విచ్ వేస్తే ఆ పిక్చర్ దీంట్లో వచ్చి చేరిపోతుంటాయి.
0: మైండ్ ఇస్ ఆల్సో లైక్ ది లెన్స్ ఆఫ్ ఎ కెమెరా. ది డైరెక్షన్ ఇన్ విచ్ యూ టర్న్ ది లెన్స్ ఆఫ్ యువర్ కెమెరా విల్ డిటర్మిన్ ది పిక్చర్ విచ్ యూ విల్ గెట్.
1: కానీ ఈనాటి మానవుల యొక్క అజ్ఞానం ఏ రీతిగా ఉన్నదనగా దైవమును కోరుతున్నారు, ప్రపంచం వైపున ఈ లెన్స్ తిప్పి స్విచ్ ఆన్ వేస్తున్నారు.
0: Man's ignorance today is such that he wants to get God, but he turns the lens of his mind towards the world and he gets the picture of the world.
1: కానీ తదుపరి ఈ పిక్చర్ లో చూస్తున్నారు ప్రపంచమే కనపడుతుందాదే అని భ్రమించి వారు నిరుత్సాహానికి గురి అయిపోతున్నారు.
0: At the end, he looks at the picture which he has got and he sees the picture of the world. He gets disappointed that he is seeing the world and not God.
1: కానీ ఆశించినది లభించలేదే అని చెప్పని నిరుత్సాహానికి గురి అయిపోతున్నారు.
0: He feels disappointed that he has not secured what he wanted to secure.
1: Vesukunduru meeru vishamittu phalamulu aasinturu needu atirutya phalamulu kaachina kadu chedu kaayalu tinaleka dosamu naapaina dosi vaadinturu.
0: Today you put the seeds of poisonous trees, but you want to get good tasty sweet fruits. You don't get them. Putting the seed of poisonous seeds and not getting sweet fruits, you put the blame on me. The blame is on you for having put the wrong seeds.
1: Kanuka manam denini aashinchamo danini pondeyatunte prayatnamunu kudanu manam prayatnapurvakanga sadhinchatam atyavasaram.
0: What we desire to get, what our ambition is, you must also make an attempt, a conscious attempt to get what you want to get. This is very necessary.
1: ఇందులో అపేక్ష ఉపేక్ష అని రెండు పదములు ఉన్నాయి.
0: Here there are two aspects. One is wanting to get and the other one is the attempt to get what you want to get.
1: అపేక్ష ముంచుతుంది, ఉపేక్ష తెలుస్తుంది.
0: Your desire to get something, it will sink you. On the other hand, your attempt to get what you want to get, if that is the right one, then you will float.
1: అపేక్ష మనసు యొక్క లక్షణం, ఉపేక్ష బుద్ధి యొక్క తత్వం.
0: The desire to get something is the nature of the mind. The right attempt by which you want to get what you should get, that is the character of your intelligence.
1: అపేక్ష లోక వాసననేటువంటి సారముతో నిండి ఉన్నది.
0: This desire to get something is filled with what is available in the world, the sensory actions in the world.
1: ఉపేక్ష దైవానందముతో నిండి ఉంటుంటది.
0: The actual fact of your getting what you had wanted to get, that is filled with God's bliss.
1: కేవలం అపేక్ష మానవుని బంధ కారణంగా చేస్తుంది, ఉపేక్ష మోక్ష కారణంగా తీసుకుని పోతుంది.
0: The mere desire to get something will bind the man. On the other hand, the attempt to achieve it and actually get it will give you relief or moksha.
1: అపేక్ష ఉపేక్ష రెండింటి యొక్క స్వరూపం ఒక సొరకాయ వంటిది.
0: The form of these two aspects of your wanting to get something and the attempt to get what you want to get, this is like a gourd.
1: అనగా ఈ అపేక్ష అనేటువంటిది కేవలము ఒక లోక సంబంధమైనటువంటి యొక్క వాసనలతో నిండి అందులో రసముతో ఉండి పచ్చి రసముగా ఉండినటువంటి యొక్క సొరకాయ వంటిదిగా ఉంటుంటుంది. ఆ రసముతో నిండినటువంటి సొరకాయ నీటిలో వేస్తే మునిగిపోతుంది. అదే రసమంతా కూడా ఎండిన తర్వాత అందులో ఒక విధమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటిది భారము లేనటువంటి యొక్క పదార్థం అందులో చేరటం చేత అదే సొరకాయ నీటిలో వేస్తే తేలియాడుతుంది.
0: This mere desire to get something is like a gourd which is still full of water and it's full of desire. If you put it in water, it will sink. On the other hand, if you dry up the water, if you really have a method of achieving what you want to get, it's like a dry gourd. The same thing which is rid of water, rid of the desire, it will float when you put it in water.
1: కనుకనే వాసనలు మన జీవితము లోపల సంసారం అనేటువంటి జలములో ముంచుతున్నది.
0: So, as in this analogy, it is this desire, which is the rasa, or which is like the water in the gourd. This sinks you in the water of your samsara.
1: కనుక ఈ పరిపరి విధములుగా ప్రవహించేటువంటిది, పరితపించేటువంటి యొక్క వాంఛనను మన మనస్సునందు చేర్చక, కేవలం మనస్సును పవిత్రమైనటువంటి యొక్క మాధవుని మార్గం నందు ప్రవేశింప చేయడానికి తగిన ప్రయత్నమే ఈ విధమైనటువంటి యొక్క సాధన లక్షణం.
0: The aspect of sadhana is to eliminate these desires, which are of many kinds, which are like water, which will enter your mind and which will make the mind heavy and sink in the water of samsara. To remove these desires is the essence of all this sadhana.
1: దీనికి చిన్న ఉదాహరణం, మానవుడు పుట్టిన తక్షణమే రెండు కాళ్ళతో పుడుతున్నాడు.
0: There is a small example for this. Man, when he is born with two legs.
1: నిజముగా రెండు కాళ్ళు కలిగినటువంటి వాడే మానవుడు.
0: Truly, he will be called a human being or a man who has got two legs.
1: కానీ మానవుడు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ విషయవాసనలు అధికమవుతూ రావటం చేత క్రమక్రమేణ సంసారం అనేటువంటి దానిని ఆశిస్తూ తిరిగి రెండు కాళ్ళను చేర్చుకుంటున్నాడు.
0: He grows older and older. As he grows older and older, he gets desires. He enters samsara. He adds two more legs to himself.
1: కాని ఈ రెండు ఆ రెండు నాలుగు కాళ్ళు అయ్యేటప్పటికి మృగంగా తయారైపోతున్నాడు.
0: When he acquires two more legs and has to manage on four legs, he ceases to be a man. He becomes an animal.
1: కాని ఇంతటితో ఈ మానవుడు సంతృప్తి పడక మరొక కొడుకు కావాలి బిడ్డ కావాలి ఆశిస్తున్నాడు. మరొక బిడ్డ పుట్టేటప్పటికే ఆరు కాళ్ళు అయిపోయింది, అది ఎండ్రకాయ.
0: He is not contented with four legs. He wants to add on some more legs. He wants to have a son. And he has a son. He adds two more legs and he acquires thus four more legs, becomes six-legged animal. That is not even an animal. That's like a crab.
1: అందులో కొడుకు లేక బిడ్డను ఒకటే పుట్టిందంటే మరి రెండవ దాన్ని ఆశించడానికి మరి ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు రెండవ బిడ్డ పుట్టేటప్పటికి అక్కడ ఎనిమిది కాళ్ళు అయిపోతుంది, సాలెపురుగా తయారైపోతున్నాడు.
0: Even then he is not happy. If he has a son, he wants to have another daughter. If he has a daughter, he wants to have another son. And when this happens, he has eight legs to move on.
1: Inka kramakramena kramakramena manavuni vanchalaku ye matramo haddu lekunda mari korutu korutu kotam cheta ollanta kaaluga tayaraipoyi rokadi bandaga bhoomi paina aadharapadipothunnadu.
0: In this manner, there is no end to his desires. He wants to have more and more. And as he has more and more, he has more legs. Ultimately, he ends up as a centipede, having hundreds of legs.
1: ఈ యొక్క వాసనల చేత, ఈ యొక్క వాంఛల చేత, రెండు కాళ్ళపైన జీవించుకున్నటువంటి ఈ మానవుడు క్రిమికీటకాదులుగా తయారైపోతున్నాడు.
0: In this manner, by these desires, by desires which have no limit, by adding to himself a man who should have lived on two legs, he simply becomes worse than a creature, worse than an insect with so many legs.
1: మృగంగాను క్రిమికీటకాదులుగాను తయారు కావడానికి ఏది కారణము? మన యొక్క వాంఛలే దీనికి మూలాధారం.
0: Thus we ask, what is responsible for man turning into an animal or man turning into an insect? It is our desire that has been responsible.
1: మృగ లక్షణాలు చేరడానికి కాని, క్రిమికీటకాదుల వల్ల ఇతరులు హింసించడానికి కాని వచ్చేటువంటి గుణములన్నీ కూడా ఈ వాంఛల ద్వారా ఏర్పడినటువంటివి.
0: Whether to behave like an animal or to acquire the qualities of an animal or to cause pain and harm to others like insects cause pain and harm to others, the basic reason for this is our desire.
1: ఈ ఘాతక చర్యలకు, పరస్పర భేదములకు, అసూయ స్వభావములకు ఈ అన్నింటికి మూలాధారము ఆ దుర్వాంఛలే దీనికి ఆధారము, దుర్వాంఛలే దీనికి కారణము.
0: For all these atrocities that we see in the world, for the hatred that we see between people and for the jealousy between one and another, the main cause for all this is the bad, undesirable quality.
1: Kanuka manam ee mrugamulaku samipam kaakunda paramaatmaniki samipamude ga kavalaneetunte vaanchana manam abhirudhi gaavinchukotaniki taginetuvanti yokka prayatnam kodunu manam cheyali.
0: We should make all attempts, we should make an effort to see that we do not go closer to the animals or to the insects, but that we go closer to God. That is what we should make an attempt to do.
1: అట్టి అధికారికి దక్షుడు అని కూడాను మరొక పేరు.
0: It is for one who has got this capacity, who has acquired this capacity of reaching God and not the animal nature, he is called a daksha.
1: మనం సామాన్యంగా ఏదైనా కొన్ని లోక వ్యవహారములను మాట్లాడినప్పుడు అయాన్ని ఉదాహరణ సాధించడానికి దక్షుడు కావాలి అనగా అధికారి కావాలి అని ఉచ్చరిస్తూ ఉంటాం.
0: Generally, when we talk of worldly matters and when we look at a person, we tell him, if you want to achieve such and such a task, you must have acquired the capacity to achieve such and such a task.
1: మన భారతీయ చరిత్ర ఎందున్నటువంటి యొక్క దక్షుడు అనగా దక్షక మహాయజ్ఞం అని చేశారు. దక్షుడు అనేటువంటి వాడు ఎవరు అనగా సర్వ విద్యను నేర్చినటువంటి వాడినే దక్షుడు అని కూడా పేరు.
0: ఇన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ దేర్ ఇస్ అ నేమ్ దక్ష. దక్ష హాస్ పర్ఫార్మ్డ్ ఆల్ ది యజ్ఞాస్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దక్ష అండ్ హౌ వాస్ హీ కాల్డ్ దక్ష? హీ వాస్ కాల్డ్ దక్ష బికాస్ హీ హ్యాడ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ది యాగాస్ అండ్ ఆఫ్ ఆల్ ది యజ్ఞాస్.
1: అతనికి సతీదేవి అనేటువంటి కుమార్తె.
0: దిస్ దక్ష ఆఫ్ అవర్ హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ హ్యాడ్ ఎ డాటర్ కాల్డ్ సతీదేవి.
1: సతీదేవి అనగా జ్ఞానమూని, బ్రహ్మ జ్ఞానము అని ఆమెకు పేరు.
0: ది మీనింగ్ ఆఫ్ సతీదేవి ఈస్ దట్ షీ హ్యాడ్ ది జ్ఞాన, ది నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్.
1: కనుక ఈ యొక్క దక్షునకు బ్రహ్మ జ్ఞానం అనేటువంటి కుమార్తె కలగటం చేతనే ఈశ్వరుని యొక్క సన్నిహిత సంబంధము, బాంధవ్యము అతనికి ఏర్పడింది.
0: టు దిస్ దక్ష హూ వాజ్ ఎ లెర్నడ్ పర్సన్ బికాస్ హీ హ్యాడ్ దిస్ డాటర్ బై నేమ్ సచిదేవి హూ పొజెస్ ది నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్, హీ హ్యాడ్ ఎ క్లోజ్ కనెక్షన్ విత్ ఈశ్వర.
1: కనుక ఈనాడు మనం అధికారులు అనేటువంటి దక్షులు మనం అయినప్పుడు మనకు సతీదేవి అనే బ్రహ్మ జ్ఞానం అనేటువంటి పుత్రికను మనము అనుభవించినామంటే, పొందినామంటే అప్పుడే ఈశ్వరుడు అనేటువంటి వాడితో మనకు సన్నిహిత సంబంధం ఏర్పడిపోతుంది.
0: యాజ్ ఇన్ దిస్ స్టోరీ, ఇఫ్ వీ హ్యావ్ ది కెపాసిటీ లైక్ ది దక్ష, ఇఫ్ వీ అక్వైర్ దట్ కెపాసిటీ అండ్ ఇఫ్ వీ హ్యావ్ ది డాటర్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మస్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్, దెన్ వీ విల్ బి ఏబుల్ టు గో క్లోజర్ టు ఈశ్వర.
1: కానీ బ్రహ్మ జ్ఞానం అనేటువంటి పుత్రికను మనం పొందక, కేవలము ఈశ్వరుతో సంబంధాన్ని మనం కలిగించుకోవాలని వాంఛలు మాత్రం పెంచుకుంటూ మనము అజ్ఞానం అనేటువంటి యొక్క దుర్మార్గపు పుత్రులను మనం పొందటం చేతనే మనము భగవంతుడు అనేటువంటి ఈశ్వరునికి సన్నిహిత సంబంధులు కాక విరోధులుగా మనం తయారైపోతున్నాం.
0: విదౌట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు హ్యావ్ ది డాటర్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ ఆఫ్ సచీదేవి వీ వాంట్ టు రీచ్ ఈశ్వర, బట్ వీ హ్యావ్ గాట్ చిల్డ్రన్ హూ ఆర్ ఇగ్నోరెంట్ who are embodiments of ignorance. That is the reason why we do not go closer to Ishvara, but we go away from him.
1: నిజముగా ఆనాటి దక్షుడు ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి పుత్రికను పొందటం చేతనే పరమాత్మతో సంబంధం ఏర్పడింది. ఈశ్వరుడు అతనికి చాలా ఆత్మ సంబంధుడైనటువంటి అల్లుడుగా తయారయ్యాడు.
0: The Daksha of those days, because he had a daughter who had the knowledge, who was the embodiment of the knowledge of Brahman, he could have connection with Ishvara. Ishvara became his son-in-law.
1: కాని ఈనాటి సన్నిలాలు ఏ రీతిగా ఉంటున్నారో తెలుసిన, పిల్లనిచ్చు వరకు పిల్లిగా నటించు, పిల్లనివ్వగాని పులిగా మారు.
0: బట్ ది సన్-ఇన్-లా ఆఫ్ టుడే ఈస్ సంథింగ్ క్వైట్ డిఫరెంట్. హీఈస్ లైక్ ఎ క్యాట్ అంటిల్ ది మ్యారేజ్ ఇస్ ఓవర్, అంటిల్ ది డాటర్ ఇస్ మ్యారీడ్ టు హిమ్. వన్స్ ది మ్యారేజ్ ఇస్ ఓవర్ హీ టర్న్స్ అవుట్ టు బి ఎ టైగర్.
1: కనుక మనము నిజంగా భగవంతుని సన్నిహిత సంబంధునిగా మనం పొందాలనుకున్నప్పుడు మనము జ్ఞానం అనేటువంటిది, బ్రహ్మ జ్ఞానం అనేటువంటి తత్వాన్ని కొంత మనము అనుభవించడానికి పెద్దల సన్నిధి చేరి వారి యొక్క ప్రబోధనను మనం ఆలకించి వారి యొక్క ఆచరణంతా కూడా మనం అనుష్ఠానంలో పెట్టి తద్వారా మనం సాధ్యమైనంత వరకు సాధన పూర్వకంగా మనసును అరికట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి.
0: ఇఫ్ వీ వాంట్ టు గో క్లోజ్ టు డివినిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఈశ్వర, వీ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్, వీ మస్ట్ లిసన్ టు ఎల్డర్స్, వీ మస్ట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ ది ఎల్డర్స్ టెల్ అస్ అండ్ వీ మస్ట్ ట్రై అండ్ ఫాలో దెమ్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
1: కనుక ఈ మనస్తత్వం అనేటువంటిది చాలా విపరీతమైనటువంటిది, చాలా చేష్టలు కలిగినటువంటిది.
0: This aspect of mind, the nature of mind, is something which is very extraordinary. It is something which is quite out of the way.
1: కనుక మొట్టమొదట ఈ మంకీ మైండ్ ని మనము సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశింపచేయటానికి సన్నిధి అనేటువంటి పెన్నిధిని కూడా మనం అప్పుడప్పుడు అనుభవించాలి.
0: This monkey mind, in order to put it on the right path, we must also go near divinity. We must experience nearness to divinity so that we can put this monkey mind on the right path.
1: Maniyeva manishyanam karanam bandhamochayo annatu ee manasye manaku bandhamunaku manasye manaku mochamunaku moolakaram.
0: For man's bondage and for man's liberation, man's mind alone is the main responsible thing.
1: మనస్సు భగవంతుని వైపు మరల్చినప్పుడు మనకు మోక్ష కారణంగా ఉంటాయి. మనస్సు ప్రకృతి వైపున మరల్చినప్పుడు బంధ కారణంగా ఏర్పడుతుంది.
0: when the mind can be directed and turned towards God, it helps you to liberate yourself. The same mind, when you turn it towards the world, it makes you bonded and it puts you into bondage.
1: Jagattulo manam anubhavincheetundi sarva anubhavathulu kudanu manasu yokka pratibimbamuni.
0: All experiences in this world, they are all reflections of your own mind.
1: Kanuka manasse lekapothe prapanchame ledu. Prapancham antai kudunu manasu painane aadharapadi untundadi.
0: If there is no mind, there is no world. The entire world depends on one's own mind.
1: Gaada nidra yandu manasu layamaipovatam chetane manaku prapanchame shunyamga untuntadi.
0: When you are in deep sleep, because mind is also merged into deep sleep, then the world does not exist for you.
1: Kanukani aa vidhanga gaada nidra yandu manasu layam ka ayyetundi danikante paramaatmani yandu ee manasu layam gaavinchinappudu nityanandame manaku praaptistundi.
0: Alternatively, instead of your mind getting merged into your deep sleep, if your mind can be merged into God, then you will get permanent happiness and permanent bliss.
1: Divyatma swaroopulara, manamu mana kartavya karmalu manam nirvartinchukuntu kudanu ee manasu yokka tattamu etti karmalu aacharistu undinappudiki ee yokka manasu yokka layamu sulabhanga jaragadaniki veelavutundi.
0: Divyatma Swarupas, while doing our normal duties, while fulfilling what we have to fulfill in our normal, the world does not exist for you.
1: Kanukani aa vidhanga gaada nidra yandu manasu layam ka ayyetundi danikante paramaatmani yandu ee manasu layam gaavinchinappudu

0: doing our normal duties while fulfilling what we have to fulfill in our normal life. If we regard that the entire world is manifestation of the Lord, and whatever we are doing for the pleasure of the Lord, that will help you to get your mind merged into the Lord.
1: Manasu deni paina chuchina padigini ఈ యొక్క దృష్టిని పెట్టినప్పటికీ సర్వము కూడాను విశ్వస్వరూపుని యొక్క ఉపాంగములుగా మనం భావించుకున్నప్పుడు పవిత్రమైనటువంటి యొక్క భావం కూడాను మనలో అభివృద్ధి అవుతుంది.
0: వాట్ ఎవర్ ది మైండ్ మే బి పర్సీవింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లుకింగ్ ఎట్, ఇఫ్ యూ కెన్ డెవలప్ ది ఐడియా దట్ ఆల్ దట్ ది మైండ్ ఈస్ లుకింగ్ ఎట్ అండ్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ ఓన్లీ ఎ డివైన్ మేనిఫెస్టేషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్, దెన్ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కంట్రోల్ ది మైండ్.
1: మన యొక్క మనస్సు యొక్క తత్వము ప్రేమమయంగా ఉంటున్నప్పుడు అది కేవలం ఒక పవిత్రమైనటువంటి యొక్క దివ్యాత్మ స్వరూపమైనటువంటి డివైన్ గా దివ్య తత్వంగా బయలుదేరుతుంది.
0: ఇఫ్ యువర్ మైండ్ కెన్ బి ఫిల్డ్ విత్ ప్రేమ, ఇఫ్ ది మైండ్ కెన్ బి గివెన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ప్రేమ, దెన్ ఇట్ విల్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు యర్ డివైన్ ప్రేమ అండ్ డివైన్ ఆస్పెక్ట్.
1: కానీ ఇదే దృష్టి మోహరూపములో ధరించినప్పుడు మానవుని కేవలం ఒక పశువుగా తయారు చేస్తుంది.
0: The same thing, the same aspect, if that is filled with attachment, if that is filled with moha, then man turns himself into an animal.
1: Mohamanaga mana dehamnundunnatundi indriya sambandhamainatundi ekka vanchalaku dinini atikinchukovatam cheta idi kevalam oka mruga swarupanga tayaravutundi.
0: The word moha or attachment implies that you are bringing your sensory organs into operation. Because you have something to do with your sensory organs and attachment, man then becomes an animal.
1: Indriya vanchalakai lungetvanti prema kevalam oka vidhamainatundi murkhamainatundi pasutvami.
0: The prema or the love which becomes subordinate to the desires of the sensory organs, that is an animal prema.
1: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఇట్టి యొక్క ప్రేమను అనుభవిస్తూనే ఉంటున్నాయి. పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి మానవ జన్మను ప్రాప్తించి కూడాను మనం కూడాను వాటి మార్గముని అనుసరించుతూ పోవటం చేత ఇంకా మనుష్యత్వానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో అర్థం కావటం లేదు.
0: Animals and birds also enjoy that kind of prema which is filled with attachment. We being human beings, how are we different if we also enjoy only that kind of prema which the animals and the birds enjoy?
1: Kanuka pachipachi mrugadulanni kudanu manasuku lobadinatvantidi manavudu manasunu lobarchukunnatvanti vaadu.
0: Animals and birds are subordinated to the mind. Man should be one who would subordinate the mind to himself.
1: ఎవడు ఈ మనస్సును లోబర్చుకునకుండా ఉంటుంటాడో వాడు ఆకార మానవుడే కాని ప్రవర్తన ఎందు మృగం మాత్రం చెప్పవచ్చు.
0: That individual who cannot have the mind under his control, that person is only an externally a human being, but in his behavior and in his conduct he is an animal.
1: Talukire manamu gruha yajamanuduga manam tayaru kavala kani gruha parcharakuduga manam tayaru kaakoddu.
0: In that context, we should be the owner, the proprietor of the house. We should not become a servant in the house.
1: గృహ పరిచారకులకు గృహం వెలుపల భాగంలో ఉన్నటువంటి యొక్క పదార్థముల యొక్క విషయం మాత్రమే తెలుసును, కానీ గోడ్రేజ్ భద్రమైనటువంటి పెట్టెలో పెట్టినటువంటి విలువైనటువంటి వస్తువుల యొక్క విషయము గృహ పరిచారకులకు తెలియదు.
0: The servants in the house, they know only whatever is kept outside, unguarded. The servant in the house does not know the treasure that is kept inside a godrej safe in the house.
1: Guha yajamanulaku baddhamainatunte viluvainatunte vastulu pettalo unnatunte vishulu kudano athuniki telusunu.
0: But the owner of the house will know the treasures, the valuable things that have been safeguarded inside a box or
1: ee manamu prapanchamainatunte gruhamulo velapala unnatunte yokka vishayalle manam chustunnamu kani హృదయ అంతరాత్మ ఎందు అంతఃకరణ ఎందు ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువు మనం చూడటం లేదు కనుక మనం నిజముగా అందరికూడాను గృహ పరిచారకులకే గాని యజమానులము కాము.
0: Today in this house of ours in the world, we are seeing only things which are visible outside and which we can see outside. We are not seeing the treasure, the valuable thing that is kept guarded within ourselves. Therefore we are all like servants in our house, we are not like masters of the house.
1: Prasthiti pashuvani anaga pashuvanaga baita drishti galigina pashuvani antardrishti galigina vade pashupati ani.
0: Prasthiti pashu, that which sees externally, that which has got only an external vision, is called the animal. It's only one who has got an inner vision that will excel the animal nature.
1: Kitti manastattamunu arikatti chitta suddhini gaavimpajesi pavitramaitundi aatmanandamunu anubhavimpajesetundi yokka ప్రక్రియకు కొనిపోనటువంటివి ఈనాడు మనం ఆచరింపజేస్తున్నటువంటి అనుష్ఠానంలో అందింపజేస్తున్నటువంటి యొక్క

0: క్రతువు యొక్క అంతరార్థం.
1: The inner meaning of all the rituals that we have today undertaken is to enable you to control your mind, is to enable you to purify your thought and your mind. It is the purpose of controlling and purifying your mind.
0: దివ్యాత్మ స్వరూపులార, ఏనాటికైనను ఈ అమూల్యమైనటువంటి మానవత్వం మట్టి కలపక తప్పదు. కానీ ఆ మట్టి కలియకు పూర్వమే మనము మానవత్వాన్ని చవి చూచటము ఇది ప్రతి ఒక్క మానవుని యొక్క కర్తవ్యం.
1: Divyatma Swarupa, someday or other, this priceless human gift that has been given to you has to die and has to mix with dust. Before the body becomes dust and before the body disappears, it is your duty to understand the nature and the significance for which this priceless gift of a human body.
0: Manavudu kevalam tana tattvanni tanu nirvaranam chesukoni tana tattvanni nirupinchadanike manavattvam praptinchinatundi kani manavattvam kevalam vishayabhogamulu anubhavinchadanikana vachinadi.
1: Man has been given human birth so that he may understand the true nature of a human birth and to see the significance of the reason why he has got his birth. Man has not been given this human birth merely to enjoy in a sensory way.
0: Yendarendra raagulu yeginaru vareri etuvanti goppa goppa raagulo goppa goppa dhanavantulo goppa goppa adhikarulo jagatnu vadali petti poyinaru kaani ee naadu varu unnara ledhu. వారు చేసినటువంటి యొక్క మంచి కార్యములు చెడ్డ కార్యములే జగత్తులో స్థిరస్థాయిగా నిలిచిపోయినాయి.
1: Many, many kings have ruled this earth. Where are they? Have they not gone? Many great people have been here. Many people who have been known for their work have been in this world. They have gone. Where are they? Only the good things that they have done, the good deeds that they had done are remaining and are remembered, but they are not remembered.
0: కనుక మనము ఈ జగత్తులో మానవ జన్మము ఎత్తి ఈ జగత్తులో మానవునిగా ప్రవర్తించినందుకు మనము మాయనటువంటి యొక్క సత్కీర్తిని మనము తీసుకుని పోవటమే మానవుని యొక్క కర్తవ్యమైనటువంటి.
1: Having been born as a human being in this world to do good and to take good reputation for the good that you have done is the duty of every human being.
0: కనుక ఈ మనస్సు యొక్క తత్వాన్ని మనము క్రమక్రమేణ కొంత పవిత్రమైన మార్గంలో ప్రవేశింపచేసి ఈ అపవిత్రమైన మార్గంలో దీనిని చిక్కులు కొనకుండా కొన్ని రకమైనటువంటి భగవత్ ప్రేమను మనం పెంచుకున్నప్పుడు ఇది తగినటువంటి సహాయకారిగా కూడాను మనకు తోడు నీడిగా ఉంటుంటుంది.
1: This mind of ours is such that only when we can put the aspect of the mind along good paths, along sacred paths, and develop good ideas and love of God is an essence that will help you to put the mind on the good direction.
0: ఈ అన్నింటికి కూడాను స్వార్థరహితమైనటువంటి ప్రేమ కంటే మించినటువంటి పరికరం కానీ ప్రేమ కంటే మించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం కానీ మరొకటి లేదు.
1: For all this, there is no tool which is stronger than selfless love. There is no path which is easier than the path of selfless love.
0: Bhagavat premanu manu dinadinamulaku abhiruddhi gavinchukotam cheta manu etti samadamadulaina kudunu sadinchukoni ee aatma samrajyam lopala swechchaga sancharinchadaniki entaina manaku avakasam chikkutundi.
1: If we can promote love of God day after day, then we will be able to develop the strength that is necessary to enjoy the inner bliss.

0: Om Shri Sai Ram. On the auspicious occasion of Shri Ganesh Chaturthi, we will now be blessed with Bhagwan's divine discourse, Sai Ram.
1: Prema Swarupulara.
2: Embodiments of divine love.
1: Oka traadu unnadi.
2: Here is a rope.
1: Kani chikatiga undatam cheta taadunu paamuga bhramistunnadu.
2: Man gets a deluded feeling that it is snake on account of darkness.
1: Ee bhraminchinappudu unna traadu poledu leni paamu raaledu.
2: When man is under delusion, the snake which is not there doesn't come, rope which is there doesn't go away.
1: Oka deepamu techi chuchinappudu unna paamu poledu leni traadu raaledu.
2: When you focus light on it, the snake which was not existing did not go away, the rope which was existing also did not disappear.
1: Puram unnadi traade, ippudu unnadi traade.
2: Earlier and as well as now, there is only rope.
1: Kani vachinadi poyinadi brahma ane paami.
2: What came and disappeared is the delusion of the snake.
1: Deenine maya ani anduru.
2: This is described as maya.
1: Leni danini teppinchukotamu unna danini pampatamu ide maya yokka prabhavam.
2: The impact of maya is getting a feeling things as existing which are not existing, things as not existing which are existing.
1: Unna satyanni కాదని విశ్వసించటము, లేని అసత్యాన్ని ఉన్నదని భ్రమించటము, ఇదియే మాయ.
2: మాయా ఈజ్ గెటింగ్ ఎ డెల్యూటెడ్ ఫీలింగ్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ యాజ్ ట్రూత్ అండ్ కన్సిడరింగ్ ది ట్రూత్ యాజ్ అన్ట్రూత్.
1: మానవుడు తాను గొప్పగా సాధించినట్టుగా భావిస్తున్నాడు.
2: బట్ మ్యాన్ కన్సిడర్స్ హీ హాజ్ అచీవ్డ్ సంథింగ్ వెరీ గ్రేట్.
1: కేవలము తన యొక్క భ్రమ చేతనే, మాయ చేతనే అది చేస్తాను ఇది చేస్తాను అనేటువంటి యొక్క భ్రమలకు గురి అయి తాను అనేక విధములుగా బంధనకు కారణకులవుతున్నాడు.
2: స్వేర్డ్ బై దిస్ డెల్యూజన్ హీ గోస్ ఆన్ ప్లానింగ్ దట్ హీ వుడ్ డూ సచ్ అండ్ సచ్ ఎ థింగ్ అండ్ హీ వుడ్ అచీవ్ సచ్ అండ్ సచ్ ఎ థింగ్.
1: చేయునది చేయించునది ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది అనే సత్యాన్ని విస్మరిస్తున్నాడు.
2: He is giving up.

0: the basic fact that there is a truth, which is the power, which is making things possible, which is actually doing things. This is the true form of Brahma delusion.
1: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను మానవుడు అనేక విధమైనటువంటి యొక్క అజ్ఞానంలో మునిగి ఉంటుంటాడు.
0: As long as this delusion lasts, man will be under the spell of ignorance.
1: ఇట్టి అజ్ఞానమును నిర్మూలముగా వించి ప్రజ్ఞానమును ప్రకాశింపచేసి దివ్యత్వములో ప్రవేశింపచేసి ఆనందాన్ని అందించే నిమిత్తమై,
0: in order to root out this ignorance and make wisdom shine and make him enter into divine life and make him enjoy bliss,
1: oka prarthananu prarambham sariparu aanati rishudu.
0: The ancient rishis started a prayer.
1: Adiye vinayaka prarthana.
0: That prayer is the prayer of vinayaka.
1: Idiye ganapati prarthana.
0: It is the prayer of Ganapati.
1: Vinayakudu anaga evaru?
0: Who is Vinayaka?
1: Vinayaka. Sarva swatantrudu Vinayakudu.
0: Vinayaka is one who is having full independence, freedom.
1: Ataniki marokudu nayakudu ledu.
0: There is no one who is leader or master to him.
1: Maroka nayakudu lenatundi sarva swatantrudu Vinayakudu ani deeni artham.
0: Vinayaka is one who enjoys supreme independence without having another leader.
1: Evaraina okadu nayakudiga undinappude taanu aswatantruduga maarthaadu manavudu.
0: Whenever there is another master, man becomes dependent on him.
1: Ganapati.
0: Ganapati
1: suraganamulaku adhipati ani oka artham.
0: He is the master and the leader of the God's soldiers, Suraganas.
1: Inka rendavudi emtante manamuni buddhi vijnanamunaku adhipati kavatam cheta itaniki ganapati ani maroka artham.
0: Another meaning attributed to the word Ganapati is, it is the intellect of the man which is the master of man.
1: Itanu aneka vidhamainatundi telivitetalato kalavadu.
0: He is one full of all types of wisdom and
1: knowledge,
0: intelligence,
1: knowledge.
0: Full of knowledge.
1: Pavitramaina manasu nunde ee buddhi aavirbhavistundi.
0: Knowledge emanates from pure heart.
1: Ee buddhi nundiye vijnanam kudanu siddhi kalugutundi.
0: Wisdom emanates from this knowledge.
1: Kanukane ee buddhikini siddhikini adhipati kavatam chetane బుద్ధి సిద్ధి నాథుడు అని కూడా మరొక పేరు.
0: హీ హస్ బీన్ కాల్డ్ బుద్ధి సిద్ధి నాథ బికాస్ హీఈస్ ద వన్ హూ ఈస్ ద మాస్టర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: బుద్ధి సిద్ధికి నాయకుడు కావటం చేత ఇతనికి బుద్ధి సిద్ధికి పతి అని, బుద్ధి సిద్ధి వినాయకుని యొక్క సతులని కూడాను మరొక రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
0: అనదర్ టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఈస్ దాట్ వినాయక ఈస్ ది మాస్టర్ ఆఫ్ these two, buddhi and siddhi. Buddhi and siddhi are two concepts of vinayaka.
1: Kanuka ee vidhamainatundi aneka arthamulato koodinatundi oka tattvamunu vinayakatvamu prabodhistu vachindi.
0: The principle of vinayaka teaches all these various types of sacred meanings.
1: Itani vahanamu mushikam.
0: The rat is the vehicle for vinayaka.
1: ఈ మూషికం అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ రాట్ మూషికం?
1: ఇది వాసన స్వరూపముతో కూడినటువంటిదని ఒక అర్థం.
0: వన్ మీనింగ్ అసోసియేటెడ్ విత్ రాట్ ఈస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ స్మెల్.
1: లోక సంబంధమైనటువంటి విషయ వాసనకు ఇది ఒక చిహ్నం.
0: రాట్ ఈస్ అ సింబల్ ఆఫ్ ఆల్ ది వరల్డ్లీ టెండెన్సీస్ అండ్ వరల్డ్లీ అటాచ్మెంట్.
1: చాలా మందికి తెలిసి ఉండవచ్చును, ఎలుకలు పట్టాలనుకుంటే ఎలుక బోను లోపల ఏదో ఒకటి వాసన ఆకర్షించేటువంటి వాసన పదార్థాన్ని ఒకటి ఉంచి ఆ ఎలుకను ఆ బోను ముందు పట్టుతుంటారు.
0: ఇఫ్ యూ వాంట్ టు క్యాప్చర్ ఎ రాట్ ఇన్వేరియబ్లీ ఎ స్మాల్ కేజ్ ఇన్ విచ్ సమ్ article which gives smell is put so that rat is attracted by the smell and gets caught.
1: రాత్రికి చిహ్నము ఎలుక.
0: Another meaning and symbol of rat is night.
1: రాత్రి అనగా చీకటి.
0: Night is a symbol of darkness.
1: ఈ యొక్క చీకటిని తాను వశము చేసుకుని ప్రకాశవంతమైనటువంటి యొక్క వెలుతురును అందించేటువంటిది ఈ వినాయకుని యొక్క వాహనము అని.
0: This Vinayaka's vehicle is one which has control over the darkness and emanates light.
1: అనగా తమసోమా జ్యోతిర్గమయ. తమస్సును దూరము గావించి జ్యోతిని వెలిగింపజేసేటువంటి యొక్క తత్వమే ఈ ఎలుక యొక్క అంతరాత్మము.
0: The inner meaning of this rat is that it removes darkness and confers light.
1: కనుక వినాయకుడనగా మనలో ఆవిర్భవించిన దుర్గుణములు, దురాచారములు, దుష్టమైనటువంటి భావములను దూరము గావించి సద్గుణములను, సదాచారములను, సత్ప్రవర్తనను అనేటువంటి ప్రకాశాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వం.
0: This vinayakatva is a symbol of removing all bad qualities, bad habits and bad thoughts and conferring good qualities, good habits, good behavior.
1: Vigneshwarudu marokati.
0: Another name is Vigneshwara.
1: Ishwarudu anaga sarvaishwarya swarupudu Ishwarudu.
0: The word Ishwara stands for one who has command over all the types of prosperity.
1: Dhanakanaka vastu vahanadulu matrame kaadu.
0: It is not merely the wealth, property, gold and money.
1: Jnanam oka dhanam. ఆరోగ్యం ఒక ధనము, ఆనందం ఒక ధనము, అందం ఒక ధనము, ఇవన్నీ కూడా ధనంతో కూడినటువంటివి.
0: నాలెడ్జ్, విజ్డమ్, హెల్త్, జాయ్, ఆల్ దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ వెల్త్.
1: కనుకనే సకలైశ్వర్యములను తాను కాపాడుతూ ఎట్టి విఘ్నములు కలగకుండా చూచుకునేటువంటి వాడు కనుకనే విఘ్నేశ్వరుడు అనగా సకలైశ్వర్య స్వరూపుడు విఘ్నేశ్వరుడు.
0: హియర్ విఘ్నేశ్వర స్టాండ్స్ ఫార్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ అస్ అండ్ కన్ఫర్స్ ఆన్ అస్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వెల్త్. ఇట్ ఇస్ వన్ హూ
1: సకలైశ్వర్య స్వరూపుడు కనుకనే అతనిని ప్రార్థించు వారికి సకలైశ్వర్యములు కూడా అందిస్తున్నాడు.
0: యాజ్ హీ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్ హీ కెన్ కన్ఫర్ on all those people who
1: అతని ఇదే ఐశ్వర్యం లేకపోతే ప్రార్థించిన వారికి ఏ రీతిగా అందించగలడు.
0: ఇఫ్ హీ హిమ్సెల్ఫ్ డస్ నాట్ హ్యావ్ వెల్త్ హౌ కెన్ హీ కన్ఫర్ వెల్త్ ఆన్ పీపుల్ హూ ప్రే టు హిమ్.
1: ప్రథమ వందనుడు.
0: హీ ఈస్ ద వన్ టు హూమ్ వి ఆఫర్ ది ఫస్ట్ ప్రేయర్.
1: మానవులందరూ కూడాను లోకములో భోగ భాగ్యములను ఆశించి ఈక సకలైశ్వర్యములను అపేక్షించి ప్రార్థించు వారే కనుక ఈ లోక మానవులందరూ కూడా మొట్టమొదట విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటారు.
0: ఆల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆస్పైర్ టు హ్యావ్ ఆల్ కంఫర్ట్స్, లగ్జరీస్, వెల్త్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐశ్వర్య. దేర్ ఫోర్ దే ఆఫర్ దేర్ ప్రేయర్ టు విఘ్నేశ్వర హూ కన్ఫర్స్ దీస్ థింగ్స్.
1: కనుక భగవత్ తత్వాన్ని అంతరార్థంగా మనం విచారణ చేసినప్పుడే బాహ్యమైనటువంటి యొక్క అర్థములను విస్మరించి అంతరార్థాన్ని విశ్వసించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆరాధనలు జరపవచ్చు.
0: వీ వుడ్ బి ఏబుల్ టు ఆఫర్ మీనింగ్ ఫుల్ అండ్ కంప్లీట్ ప్రేయర్స్ టు ద లార్డ్ ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ అసోసియేటెడ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి శాస్త్రములు కాని, ఉపనిషత్తులు కాని, వేదములు కాని బాహ్యార్థములనే ప్రబోధిస్తూ అంతరార్థాన్ని అడగదొక్కుతూ కేవలం భౌతిక లౌకికమైనటువంటి యొక్క అర్థములను ప్రబోధించటం చేతనే మానవుని యొక్క భక్తి ప్రపత్తులు దినదినమునకును దిగజారిపోతున్నవి.
0: అన్ఫార్చునేట్లీ టుడే వెదర్ ఇట్ ఈస్ వేదాస్, ఉపనిషత్స్ ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ స్క్రిప్చర్ పీపుల్ ఆర్ గివింగ్ ఏ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ రాంగ్ మీనింగ్ దస్ కాజింగ్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ డివోషన్ and attitude of surrender in man.
1: ఈ వినాయకుని యొక్క సిద్ధి కూడాను ఏ రీతిగా సంభవించింది?
0: హౌ డిడ్ సిద్ధి అక్కర్ టు వినాయక?
1: తల్లిదండ్రులు విఘ్నేశ్వరునకు సుబ్రహ్మణ్యునకు ఒక విధమైనటువంటి పందెం పెట్టారు.
0: పేరెంట్స్ ఆఫ్ వినాయక అండ్ సుబ్రహ్మణ్య
1: ఎవరు ఈ విషయాన్ని ముందుగా చుట్టుకుని వచ్చారో వారికి మా యొక్క అనుగ్రహం అనే ఫలాన్ని అందిస్తామన్నారు.
0: దే సెడ్ దట్ విల్ గివ్ ది ఫ్రూట్ ఆఫ్ అవర్ గ్రేస్ టు హూసోఎవర్ సర్కిల్స్ ది ఎంటైర్ యూనివర్స్ అండ్ కమ్స్ ఎర్లీ.
1: కానీ పాపము అంత తెలివితేటలు లేనివాడు కనుక సుబ్రహ్మణ్యుడు వాహనాన్ని నెమిలి వాహనాన్ని ఎక్కి ప్రదర్శనకు ప్రారంభించాడు.
0: సుబ్రహ్మణ్య హూ వాజ్ లెస్ ఇంటెలిజెంట్ టుక్ ది వెహికల్ ఆఫ్ పీకాక్ అండ్ వెంట్ రౌండ్ ది వరల్డ్.
1: కానీ కొంత దూరంలో వస్తున్నాడని చూచి అంతసేపు ఊరికే కూర్చున్నటువంటి వినాయకుడు తక్షణమే లేచి తల్లిదండ్రులకి ఇద్దరికి ప్రదర్శన చేసి కూర్చున్నాడు.
0: వినాయక హూ వాజ్ వాచింగ్ సుబ్రహ్మణ్య కమింగ్ హియర్ అంటిల్ దట్ టైమ్ యూ ఆర్ జస్ట్ వెయిటింగ్ హీ వెంట్ రౌండ్ ది పేరెంట్స్ అండ్ సాట్ క్వైట్లీ దేర్.
1: అప్పుడు తల్లి పార్వతి ప్రశ్నించింది, నాయన ఇంత శ్రమపడి ఇన్ని విధాలు కూడా కష్టపడి విశ్వాన్ని చుట్టుకుని వచ్చినటువంటి సుబ్రహ్మణ్యుడు మొదటి వాడు అని.
0: పార్వతి టోల్డ్ వినాయక సుబ్రహ్మణ్య హూ వెంట్ రౌండ్ ఫేసింగ్ ఆల్ ది డిఫికల్టీస్ హీ హాస్ కమ్ ఫస్ట్ రియలీ స్పీకింగ్ హీ టోల్డ్.
1: ఈశ్వరుడు చెప్పాడు, నాయన నీవు మమ్మల్ని చుట్టూ ఉండేటువంటి అంతరార్థం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఈశ్వర ఆస్క్డ్ వినాయక వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ గోయింగ్ రౌండ్ అస్.
1: ప్రపంచమంతా కూడా మీరే ఉంటుండేది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్
1: శివశక్తాత్మక స్వరూపమే ఈ ప్రపంచం.
0: ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ శక్తి.
1: కనుక ఈ బాహ్యమైన ఈ లౌకికమైన ఈ జగత్తుకు ప్రదక్షిణ చేయటం అనేటువంటిది శమలతో కూడినటువంటిది.
0: గోయింగ్ రౌండ్ దిస్ ఎక్స్టర్నల్ వరల్డ్ ఈజ్ బిసెట్ విత్ ప్రాబ్లమ్స్.
1: నిజస్వరూపులైనటువంటి మీ ప్రదక్షిణే విశ్వ ప్రదక్షిణ అన్నాడు గణపతి.
0: సర్క్యులేటింగ్ అరౌండ్ యూ దాట్ ఈస్ ద రియల్ ప్రదక్షిణ బికాస్ యు ఆర్ మోర్ రియల్ దాన్ ది వరల్డ్.
1: ఈశ్వరుడు తన యొక్క తెలివితేటలకు ఆనందించి, నాయన నన్ను పూజించే వారు కూడాను మొట్టమొదటి నిన్ను పూజించి తర్వాత నన్ను పూజిస్తారన్నాడు.
0: ఈశ్వర వాజ్ సో హ్యాపీ విత్ వినాయక హి సెడ్ బిఫోర్ దే ఆఫర్ దేర్ వర్షిప్ టు మీ దే షుడ్ ఆఫర్ దేర్ వర్షిప్ టు యూ దేర్ ఓన్లీ.
1: ఇంతటి అనుగ్రహాన్ని అందించాడు.
0: సత్య
1: కారణం ఏమిటి? భగవత్ విశ్వాసమే దీనికి మూల కారణం.
0: సచ్ ఎక్స్ట్రాడినరీ గ్రేస్ వాజ్ కన్ఫర్డ్ ఆన్ వినాయక బికాస్ హీ హ్యాడ్
1: వినాయకుడికి అంతటి విశ్వాసం.
0: వినాయక హ్యాడ్ సచ్ స్ట్రాంగ్
1: సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖం సర్వత స్తుతిమే లోకే సర్వమావృతిష్ఠతి సర్వత్రా ఉన్నటువంటిది మా యొక్క భగవంతుడే.
0: గాడ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: అతను లేని స్థానము లేదు.
0: దెర్ ఇస్ నో ప్లేస్
1: అతను కానటువంటి రూపము లేదు.
0: దెర్ ఇస్ నో ఫార్మ్ విచ్ గాడ్ ఈజ్ నాట్.
1: కనుక దివ్యత్వమైనటువంటి విశ్వాసాన్ని మనము భగవంతుని యొక్క తత్వమునందు ఇమిడ్చి తద్వారా మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవటం ఇది సరి అయినటువంటి మార్గం.
0: ది ప్రాపర్ పాత్ ఈస్ ఫర్ అస్ టు హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ డివినిటీ అండ్ శాంక్టిఫై అవర్ లైఫ్.
1: కనుకనే వినాయకుడికి గజ తెలివి అని కూడా మరొక పేరు.
0: అనదర్ నేమ్ గివెన్ టు వినాయక ఈస్ గజ తెలివి ద ఇంటెలిజెన్స్.
1: సూక్ష్మమైనటువంటి తెలివి గలవాడు.
0: He has supreme intelligence.
1: Anaga master vishwasam gajamunuku chala goppadi.
0: Elephant has one characteristic and that is having full loyalty to its master.
1: Ye nimishamainappudikini master ante pranaanni icchetuvantidi elephant.
0: Elephant is prepared to give its very life.
1: Deeniki pratyaksha nidarshanam mana sai geetane.
0: The direct example and proof is our own sai geeta.
1: Enno vandala kaarlanta pothuntayi vastuntayi.
0: Hundreds of cars will be going in that road.
1: కానీ దేనిని లెక్క చేయదు.
0: But it doesn't care for anything.
1: స్వామి కారు పోతుందంటే దానికి అప్పుడే గుర్తుపట్టేస్తుంది.
0: The moment Swami's car is going,
1: అప్పుడే అర్చుకుంటూ రోడ్ లో వస్తుంది.
0: It comes running to the road.
1: చూచారా ఎంత విశ్వాసం.
0: Have you seen what an amount of faith it has?
1: కనుకనే ముఖ్యమైన విశ్వాసమునకు గజమునకు సరైన అంతరార్థం.
0: The correct meaning and significance of an elephant is such supreme.
1: ajantu rajam yokka simham yokka pada prints kudanu anaga mudralu kudanu ee yokka yenugu yokka pada mudralu lopala anigi potayi. okka tooru yenugu ee podallo praveshinchindante anni jantuvulku adi oka margam ayipothundi.
0: whichever route is taken by the elephant becomes the route, even if there are bushes, they all get cleared.
1: ఎలుగు పోయేటప్పటికి అదంతా అదే ఒక రోడ్డుగా తయారైపోతుంది.
0: When elephant starts moving, a road is formed automatically there.
1: కనుకనే అన్ని మృగములకు కూడాను మార్గదర్శకమైనటువంటిది ఈ ఏనుగు అని.
0: Thus, elephant sets a pace and provides leadership for all the animals.
1: అన్ని దేవతలకు కూడాను ఈ యొక్క వినాయకుడు మార్గదర్శకుడు అని దీనికి ఒక అంతరార్థం.
0: The inner meaning of this is Vinayaka is pace setter for all gods.
1: కనుక ఇట్టి మార్గదర్శకుడు అయినటువంటి వినాయకత్వం లోపల విశ్వాసమును అభివృద్ధి పరచుకుని సర్వదేవతా స్వరూపమైనటువంటి దివ్యత్వాన్ని విశ్వసించడము అత్యవసరం.
0: ఇట్ ఈస్ నెససరీ టు డెవలప్ ఫెయిత్ ఇన్ వినాయక హూ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ గాడ్స్.

కొరకు ఘనముగా భూమిలోన కడగండ్లు పడుట కూటికేగా క్రిమి మృగం పశుపక్షి కీటకాదులు క్రిమి మృగం పశుపక్షి

మృగ పశు పక్షి కీటకాదులు బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంబులేక బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంబులేక ఇంతకన్నను వేరెద్ది ఎరుగ పడతూ

0: all of one's endeavors and efforts are directed towards the mastery of skills, to the mastery of all forms and types of education, in order that one might reign supreme. All of one's efforts again are directed towards cultivating land, growing crops, and engaging in such endeavors. All of one's endeavors again are directed towards securing land, securing kingdoms, and ruling over them, or to hold positions of authority, or to hold office, in order that one might secure such things in life. One goes to any extreme degree of effort and trouble. And in the ultimate analysis, all such effort is directed towards eking out a living by way of filling the stomach. If this were to be the purpose of life, are not the insects, the birds, the bees, and the animals also not living, not making a livelihood without any effort whatsoever? What else than this could I possibly communicate to you, O pious and noble members of this august assembly?
1: Vidyadhikarulara, Vidyabodhakulara, Vidyabhimanulara, Vidyarthulara.
0: Educators, teachers, all those who have the cause of education dear to their heart, and students.
1: Lokamudesa okkaturi mana chevulu trippi vindumeni sangeeta shastram, sahitya shastram, vaigyanikam, విషయ విజ్ఞానము, చిత్ర విజ్ఞానము, శిల్ప విజ్ఞానము ఇత్యాది శబ్దములు అనేకముగా మనం వింటున్నాం.
0: ఇఫ్ ఓన్లీ వన్ వర్ టు టర్న్ ఆర్ ట్యూన్ వన్స్ ఇయర్స్ టువర్డ్స్ ద హ్యాపనింగ్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ us, we would realize that the world sings, that there are such endeavors like the science of music, that literature, science, fine arts, sculpture and the like are making their way.
1: ఇవన్నీ భౌతిక జ్ఞానములోని విభాగములే.
0: But then all these are part and parcel of what one may garner on the physical plane.
1: ఈ భౌతిక జ్ఞానము ఉండినంత వరకు అంతర్గతమైనటువంటి ఆత్మజ్ఞానము మనకు కలుగదు.
0: So long as we cling to this external vision, the inner vision will not be given to us pertaining to the Atma.
1: ఆత్మజ్ఞానమే కలుగనిది ఆత్మశాంతి, ఆత్మతృప్తి, ఆత్మానందము, ఆకాశ కుసుమములు.
0: Unless we have this innate knowledge or jnana about the Atma, we cannot hope to secure peace of mind or satisfaction.
1: Bhautika jnanamu kevalamu bhuktini chekurchune kani manavata shaktini andinchaledu.
0: Worldly knowledge can certainly suffice in keeping us alive, but it cannot really teach us much.
1: Jeevitamunaku aaharamu avasarame,
0: idi
1: evvarunu kadanleru.
0: Certainly in order to live, food is necessary. Nobody can dispute this fact.
1: Kani amulyamaina kunti manava janma metti tana kalamunu tana kayamunu tana karmanu kudanu aahara nimittamai ankitamu gavinchatamu idi sariyaina kartavyam kaadu.
0: But then having got this priceless life given to us, it is a tragedy that one wastes one's time, bodily efforts and all action towards mere livelihood.
1: దుర్లభమైన మానవ జన్మమును దుఃఖం పాలు చేయటమే అవుతుంది.
0: It will only mean that this life which is so difficult to get is being frittered away.
1: వచ్చిన పని ఏమిటో మరచి నిరంతరము భౌతిక సుఖములకై మనము కాలమును వ్యర్థము చేస్తున్నాము.
0: We have forgotten what we have come for and all our time is spent in going after things which are not really necessary.
1: భౌతిక సుఖములు అధికమవుకొలది మానసిక చాంచల్యము కూడాను అధికమవుతుంది.
0: Even as these material comforts increase, the wavering nature of the mind also increases.
1: గాలి హెచ్చుకొరది అలలు రెచ్చిపోయినట్టుగా.
0: As the winds grow stronger in intensity, the tides also become more intense.
1: భౌతిక వాసలనేటువంటి వాంఛలనేటువంటి మారుతము అధికముగా ప్రసరించటం చేత చిత్తమనేటువంటి సాగరం నందును చంచలత్వం అనేటువంటి వీచికలు చంచలత్వం అనేటువంటి అలలు ఏమాత్రం కూడాను తగ్గవు.
0: Even as the winds of our material desires become stronger and stronger, so also in the ocean of or the lake of one's heart or mind, the waves in the form of a wavering nature get intensified.
1: Chitta suddhi kaluganadi vyaktitvam aneetundi gurtinchutaku veelu kaadu.
0: Unless one has purity of heart, one cannot understand one's own nature.
1: యువకులు తన వ్యక్తిత్వమును గుర్తించుకునే నిమిత్తమై నైతిక విద్యను అభ్యసించాలి.
0: In order that youngsters might get to know their own true personalities, it is necessary that they must have a sense of moral and ethical values.
1: నైతికమనగా క్రమముతో కూడినటువంటి నడతయే.
0: And by this sense of moral values we mean a code of conduct governed by the
1: నైతికమనగా ఉన్నత స్థాయిని చేకూర్చేటువంటి రాజమార్గమే.
0: And this path of moral values is the one which takes you higher up in life.
1: రాజ్యము కాని జాతి కాని వ్యక్తి కాని
0: either a kingdom or a race or an individual
1: నీతి రహితమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడు దేశమే నాశనమవుతుంది.
0: If they transcend what is laid down in the form of the ethical and moral code, they will come to disaster.
1: అంతటితో తీరక అనేక సంవత్సరములుగా ఉండినటువంటి నాగరికతను కూడాను నాశనం చేసుకుంటాం.
0: It wouldn't stop at that. The civilization and the traditions built up over centuries would also come to naught.
1: మానవుడు నేడు కాని రేపు కాని ఏనాటికైనను సాంఘీభావము నైతిక శాస్త్రమును గుర్తించియే తీరాలి.
0: Either today or tomorrow, man has to understand this basic truth about his sense of obligation to the society and the upholding of moral values.
1: అట్లు గుర్తించినటువంటి మానవుడు సమాజమునందు మానవునిగా జీవించలేడు.
0: A person who does not recognize these basic tenets can never be a true man.
1: సత్యము ప్రేమ శీలము ఇత్యాది ఆదర్శమైనటువంటి గుణములు కలిగినటువంటి ప్రజల మీద పడినే దేశము యొక్క సౌభాగ్యం ఆధారపడి ఉంటున్నది.
0: The prosperity and the well-being of a nation depends very much on these basic tenets of satya, truth, or prema, love, or character of the individuals making up the nation.
1: దయామయునిగా చేసినప్పుడే విద్య యొక్క పరిపూర్ణత ఇందులో రాణిస్తుంది.
0: A person who becomes compassionate as an end product of this education has certainly learned something.
1: ఈనాడు మానవుడు శాస్త్ర సాంకేతికను ఎంతయో అభివృద్ధి గంచాడు.
0: Today man has made advances in the fields of science and technology.
1: ఇది కేవలము ఒక బాహ్య సంస్కృతిని బాహ్య నాగరికతను మాత్రమే మానవునకు నేర్పుతుంది.
0: This is what this culture or what goes on in the world ultimately teaches you.
1: కాని ఈనాడు మనకు కావాల్సినది హృదయ పరిపాకం.
0: But today what you need is the transformation of the heart.
1: ఈ హృదయ పరిపాకము లేకుండా మానవుడు తన యొక్క అంతర్గతమైన నాగరికతను కాని సంస్కృతిని కాని పోషించుకోలేడు.
0: Without the heart in turn, keeping pace with these developments outside, man cannot really keep himself afloat in the world.
1: Kanuka kevalam bhautikamune bhojinchuta vidya yokka lakshyamaina prapancham yokka pragatiki ommu chestundi.
0: So if this worldly prosperity, material prosperity were to be the only objective of education, then this certainly the world will come to grief.
1: విద్య అనగా కేవలము తెలివితేటలను పెంచడం మాత్రమే కాదు, హృదయ విశాలతను కూడాను గావించాలి.
0: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎ ఫర్దరింగ్ ఆఫ్ వన్స్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్, రాదర్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ బ్రాడనింగ్ వన్స్ విజన్ అండ్ అవుట్లుక్.
1: నిస్వార్థము, నిరహంకారము, వినయము ఇత్యాది సద్గుణములే వ్యక్తి యొక్క అంతర్ప్రభావములు.
0: These good and noble traits like selflessness, not having any sense of ego, or being humble, these are the hallmark of a truly educated person.
1: Nijamuga vidya anaga kevalamu edo manaku telinatvanti okka vishayanni guttimpa chesukovatam ani bhavistunnam.
0: Today we tend to believe that by education we mean getting to know things which we are not aware of.
1: Sa vidya ya vimuktaye, మన దుఃఖములను, మన బాధలను, మన కష్టములను ఏది తొలగించునో అది నిజమైన విద్య.
0: Actually speaking again, true education is that which can remove for us our sense of sorrow or distress or grief.
1: ఈనాడు దేశము ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేటువంటి విషయము అందరికీ తెలిసినటువంటిది.
0: Today all know that the nation is economically backward.
1: దీని వలన దేశమునకు ఒరిగేదేమీ లేదు.
0: This is not a credit which will come in the way of the country.
1: అయితే దీనికంటే మహా ప్రమాదమును కలిగించేటువంటిది ఒకటి ఉన్నది.
0: But then there is another danger which could be far more dangerous to the nation.
1: అది నైతిక ఆధ్యాత్మిక తిరోగతి.
0: And that is the degradation of moral values and spiritual values.
1: ee tirogatini purogati gaavinchukundina vidyaye adhogati palaipothundi.
0: This downward trend has to be checked and pushed in the upward direction, otherwise education itself will come to grief.
1: Kanuka ee naati vidyanu sariyainatundi margamulo taja singamunandu kontha varakunu prachara rupamkanga andinchadaniki prayatninchali.
0: So today we should make an effort to see that the education system is directed towards this further growth of the society and the individuals there.
1: Vichara yugam anetundi peru pondinatundi ee kaliyugamunandu pracharamunaku entaina kudanu balam unnadi.
0: This kaliyuga has come to become akin to grief and sorrow, but certainly there is something which can yet be made of this.
1: Manavudu tattvajnani kavachu.
0: Through the process of preaching, man can become a person who can
1: tattva shastramulo agraganyudu kavachu.
0: He can master the tattva shastra.
1: Kani tattva gnanamuto paatu manavattvam anetundi gnanaanni kudanu kontha sampadinchukovali.
0: But in addition to mastery of such types of knowledge, he should also have a sense of his human values, as we call them.
1: Enni siddhantamulu sadinchinappatikini
0: he might master any number of the siddhantas.
1: Enni bhautikamainatundi vishayamulanu bodhinchinappatikini
0: he may also teach all these worldly things.
1: Enni vidhamuluga vaigyana shastranni parishodhanalu salipinappatikini
0: he might undertake experiments and observations in the realm of science and technology.
1: Manavudu tana yokka viluvanunu enta varaku rakshinchukunnado, enta varaku poshinchukunnado aneetvanti satyamune gurtinchukonukundina ee yokka vidyalennu nirupayogam avutayi.
0: The question to be asked is, how far has man been able to protect and safeguard his own values, the human values? Unless we ask this question, all that we have acquired is useless.
1: Bhautikanga vaigyanikanga manava jati inaadu entayo pragatini sadinchinadi.
0: The human race at large has made rapid strides on this worldly plane and in the fields of science and technology.
1: Hydrogen bomb nirmanamunandu kani
0: either in the manufacture of the hydrogen bomb
1: అన్వస్త్రములయందు అన్య ఆస్త్రములయందు అభివృద్ధి చేసిందినటువంటిది కాని
0: ఆర్ ది అడ్వాన్సెస్ మేడ్ ఇన్ ది ఫ్యాబ్రికేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్
1: ఆకాశ గగనమునందు సాధించినటువంటిది కాని
0: ఆర్ వాట్ దే హావ్ అచీవ్డ్ ఇన్ ది డొమైన్ ఆఫ్ ది స్కైస్
1: ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ ను అత్యద్భుతమైనటువంటి విషయాలను తాము విజయాన్ని పొందినటువంటి కాని
0: ఆర్ ద ట్రయంఫ్స్ దట్ మ్యాన్ హస్ అచీవ్డ్ ఇన్ ది వండర్ వరల్డ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ది లైక్
1: మానవత్వం అనేటువంటిది అభివృద్ధి కాకుండా ఇవన్నీ కూడాను కేవలము తృణప్రాయమైపోతుంటాయి
0: యాజ్ అగెయిన్స్ట్ ఆల్ దిస్ ఇఫ్ మ్యాన్ డస్ నాట్ ఫర్దర్ ది హ్యూమన్ వాల్యూస్ అండ్ ది బేసిక్ క్వాలిటీస్ నెసెసరీ ఫర్ హిస్
1: ఒకవైపున విజ్ఞాన శాస్త్రము అతి వేగముతో అభివృద్ధి అవుతున్నప్పటికీ మరొక వైపున దీనికి విరుద్ధమైనటువంటివి శరవేగముతో అభివృద్ధి గాంచుతున్నవి
0: All this would be rendered useless. On the one hand, certainly a rapid progress is being registered. But unless things are done to check what might ultimately contribute to one's downfall, things might go out of hand.
1: Oka vaipuna yuddha bhayam.
0: On the one hand, we have this fear of war.
1: Rendo vaipuna karuvu katakala bhayam.
0: On the other hand, we are plagued by famine and shortages.
1: Moodo vaipuna swarthakam.
0: And on a third front, you have selfishness being rampant.
1: నాలుగు వైపున అధికార దాహము.
0: And in the fourth direction, you have this craze for power.
1: మరొక వైపున ప్రాంతీయ అభిమానము.
0: And then you have affinity towards one's own region.
1: కులమత ద్వేషము.
0: Or distinctions based on caste and
1: రాజకీయ అల్లర్లు.
0: Or political struggles
1: and విద్యార్థుల విప్లవాలు.
0: Or revolutions to be brought by students.
1: ivanni kudanu maroka vaipuna ee vigyana shastramunaku viruddhamuga abhruddhi avutunnadi.
0: So all these are also on the increase even as you talk about progress in science and technology.
1: Ee paraspara viruddhamainatundi ee rendinti abhruddhalaku karanam emiti.
0: So here are two entirely different things registering an upward trend. What is the cause for this?
1: Manavuni hrudaya kuharamunandu lotuga naatukoni poyinatundi swarthame.
0: The cause is this deep rooted selfishness in one's heart.
1: ee swartham anetvantidi manavuni tana manavatvanni gurtinchukunda chestunnadi.
0: It is this selfishness which makes man ignorant of his true nature.
1: ye padarthanni korina ye vyaktini aashinchina ye vishayanni visheshinchina ivanni kuda tana swarthamu swaprayojanamunu లక్ష్యం నందుంచుకొని మానవుడు దీనిని అనుభవిస్తున్నాడు.
0: వాట్ ఎవర్ వన్ మైట్ లైక్ టు హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ పొసెషన్స్ ఆర్ వన్స్ ఓన్ పొసెషన్స్ ఆర్ బిలాంగింగ్స్ ఇట్ ఈస్ ఆల్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ సాటిస్ఫైయింగ్ దిస్ సెల్ఫిష్ డిజైర్.
1: ఈనాటి మానవుడు స్వార్థము చేతిలో కీలు బొమ్మయి ఆడుతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ ఎ మియర్ డాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనం అనేటువంటి ఈ కబంతుని హస్తం నుంచి మనము విడుదల కావాలి.
0: We should free ourselves from this firm grip of selfishness.
1: ఇది విడుదల కావాలంటే నైతిక ఆధ్యాత్మిక విషయంలో మన యొక్క చిత్తమును ప్రవేశపెట్టాలి.
0: And in order to free ourselves from this stranglehold, we should have our sights set on moral and spiritual values.
1: మానవుని యొక్క విలువనగా ప్రత్యేకించినటువంటిది కాదు, త్రికరణ శుద్ధియే మానవుని యొక్క విలువ.
0: Now there is nothing very separate or distinct about these human values. It is a case of purifying oneself in three ways.
1: అసత్యాలతో దూషితం కానటువంటి వాక్కు,
0: word untainted by lies,
1: హింసాదులతో దూషితం కానటువంటి దేహము,
0: the body which does not commit any violent acts or deeds,
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము,
0: and the mind which is not defiled by thoughts of
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే దివ్యత్వమైనటువంటి మానవత్వం మనకు అర్థమవుతుంది.
0: Of thought centered on selfishness and minus. Once you purify yourself in these three ways, you have achieved the human value.
1: ఈనాడు సమాజం యొక్క బాధ్యతలను గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు విద్యార్థులు ఎందుకు కానరావు.
0: And today's students, it is not possible for us to see in them the capacity to overcome these obstacles.
1: సమాజం యొక్క బాధ్యతను ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: ఆర్ టు షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సొసైటీ. ఎవ్రీ పర్సన్ షుడ్ be prepared to shoulder the responsibility.
1: నా విషయంలో నాకు స్వతంత్రం ఉన్నది కదా అని వ్యక్తిగతమైనటువంటి విషయంలో వెర్రవీగరాదు.
0: You might say, I have freedom as far as I am concerned. You shouldn't become arrogant because of that.
1: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం ఉండినప్పటికి సమాజం యొక్క బాధ్యతను కూడాను కొంతవరకు మనం గుర్తించాలి.
0: You might certainly have a right to your individual freedom, but also you should become cognizant of your responsibility to society.
1: కనుక మనము వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం కంటే సమాజం యొక్క బాధ్యతను కూడాను గుర్తించడమే ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యము.
0: సో ఇట్ ఇస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్ దట్ రాదర్ దన్ గో ఫర్ దిస్ ఇండివిడ్యువల్ ఫ్రీడమ్ ట్రై టు లుక్ ఫర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ.
1: ఇక్కడ రెండు ఉంటున్నవి.
0: హియర్ టూ థింగ్స్ ఆర్ టు బి నోటెడ్.
1: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం, ఇండివిడ్యువల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ లా.
0: ద టూ థింగ్స్ ఆర్ వన్, ఇండివిడ్యువల్ ఫ్రీడమ్, సెకండ్లీ ఫండమెంటల్ లా.
1: లోకముతో నాకేమి భయం లేదు, లోకం ఏమనుకుంటే నాకేమి అనేటువంటి యొక్క భావము వ్యక్తి అందు ఉండవచ్చు.
0: Now certainly one might have a feeling that what am I to do with the world? Why should I be bothered or worried about the world?
1: కాని ఈ వ్యక్తి సమాజంతో బంధింపబడటం చేత సమాజాన్ని కూడా గుర్తించవలసి వస్తుంది.
0: But he should realize that he is part of the society. As such he has a role to play in the society.
1: సమాజము లేకుండా మానవుడు నీటిపై తేలిపు బొట్టు వలె ఏకాకిగా జీవించుటకు వీలు కాదు.
0: Man is part and parcel of society. It is not possible for him to be like a drop of oil floating on water surface.
1: Tana yokka puttuka, tana yokka jeevitamu, tana yokka aanandamu antai kudunu samajamtone kattubadi untunnadi.
0: His birth, his life, all other processes are linked with the society.
1: Atti samayamulo neeku kaani naaku kaani marevarikaina kudunu ee samajam yokka baadhyata సమానమైనటువంటి యొక్క బాధ్యతగా భావించాలి.
0: When this is the situation, certainly between one individual and the other, there is absolutely no question of their religions or responsibility towards
1: the society. ఫండమెంటల్ లా అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి, ఆచరించాలి.
0: So this fundamental law has to be implicitly obeyed and complied with by everyone.
1: అయితే ఈ సామాజిక ధర్మమునందు మనం కొంతవరకు విచారణ చేయాలి.
0: But then in terms of this dharma towards society, we have to also to exercise our discrimination.
1: ఈనాటి అధ్యాపకులు లేక హృదయమైనటువంటి బాలబాలికలకు ఈ సమాజం యొక్క బాధ్యతను గుర్తించుకునేటువంటి విధానమును చక్కని రీతిగా వారికి బోధించాలి.
0: The teachers of today should try to know what it is they should teach the youngsters in the society and try devise ways and means of teaching them in an attractive way.
1: నిజముగా తన గృహాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే మన యొక్క సమాజం యొక్క నీతిని కూడాను కొంతవరకును అనుసరించడానికి వీలవుతుంది.
0: Now only when you have the welfare of your house or home at heart, you look to the society also by way of benefiting it.
1: దేశం యొక్క సౌభాగ్యమంతయి కూడాను వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది.
0: The welfare of the country is based upon the individual.
1: ఈ వ్యక్తి యొక్క అభివృద్ధి అంతా కూడాను కుటుంబంపై ఆధారపడి ఉంటుండాలి.
0: And the development of the individual is dependent on the family.
1: ఈ కుటుంబం యొక్క మంచితనమే రాష్ట్రం యొక్క అభివృద్ధికి మూల కారణమవుతున్నది.
0: And the good or bad of this family interdetermines the shape of the nation.
1: ఈ రాష్ట్రం యొక్క సౌభాగ్యమే దేశం యొక్క సౌభాగ్యంగా రూపొందుతుంది.
0: Determines the shape of the state and the welfare of the state is the welfare of the nation.
1: కనుక ఏ తర్వాత దేశం యొక్క సౌభాగ్యం అంతయి కూడాను వ్యక్తి యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుండాలి.
0: All said and done, the well-being of a nation depends upon the well-being of the individual.
1: కనుక వ్యక్తి యొక్క కర్తవ్యాన్ని, వ్యక్తిత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ ఎండెవర్ టు రికగ్నైజ్ వాట్ ఇట్ ఈస్ దట్ వన్ హ్యాస్ టు డూ అండ్ వన్ సెన్స్ ఆఫ్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈ వ్యక్తి ఏ విధంగా గుర్తించడానికి వీలవుతుంది?
0: హౌ కెన్ సచ్ అన్ ఇండివిజువల్ రికగ్నైజ్ హిస్ రెస్పాన్సిబిలిటీ?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ప్రతి మానవ దేహమునందు కూడాను అంతర్భూతమై ఉంటుండాలి.
0: దిస్ సెన్స్ ఆఫ్ వన్స్ ఓన్ పర్సనాలిటీ, ఇట్ ఈస్ వెరీ మచ్ డీప్ విత్ ఇన్ వన్ సెల్ఫ్.
1: ఇది అవ్యక్తమై,
0: ఇట్ కెనాట్ బి సీన్,
1: గూఢముగా
0: and it is secreted
1: వీలు కాకుండా
0: beyond comprehension,
1: మానవత్వమై ఉంటుండాలి.
0: And in the shape of these values it exists.
1: కనుక ఇట్టి అవ్యక్తమై గుర్తించటకు వీలు కానటువంటి ఒక శక్తిత్వాన్ని ఎవడు వ్యక్తము చేసుకున్నో వాడే నిజమైన వ్యక్తి.
0: So this innate strength and power which is deep within, which cannot be seen, if this is brought to the surface, if it is manifested,
1: ఆచరణ రూపమైనటువంటి ఒక ప్రచార ప్రబోధలుగా ఉండాలి.
0: That is a person who has really done his bit and through his practice he has to achieve
1: ee aacharana yendu manchini vinali
0: And what does this practice consist of? Listen to all that is good.
1: Manchini cheppali.
0: Teach that which is noble and good.
1: Manchini aalochinchali.
0: Think good.
1: Kani manchi aalochanalu lekundina manavudu patanam aipothadu.
0: Because without noble thoughts man will come down.
1: Idi Mahabharatam nandu oka chakkani drishtantaram.
0: This is illustrated by this episode from the Mahabharata.
1: Duryodhanudu నిరంతరము కూడాను తన హృదయములో పాండవుల యొక్క చెడ్డను మాత్రమే సంకల్పించుచూ ఉండేవాడు.
0: దుర్యోధన వాజ్ వన్ హూ ఇన్సిస్టెంట్లీ వుడ్ థింక్ అండ్ ప్లాట్ అబౌట్ ద డౌన్ ఫాల్ ఆఫ్ ద పాండవర్స్.
1: నిరంతరము కూడాను చెడ్డ ఆలోచనలతోనే మునిగి ఉండేటువంటి వాడు.
0: ఆల్ ద వైల్ హీ వుడ్ ఇమర్స్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఈవిల్ అండ్ వికెడ్.
1: ఈ చిత్తము ఎలాంటిదనగా కెమెరా లెన్స్ వంటిది.
0: Now this heart or mind is like the camera lens.
1: ఈ లెన్స్ అనేటువంటిది ఏ వైపుని తిప్పి మనం స్విచ్ ఆన్ వేస్తే ఆ ఎదురు ఉండినటువంటి ప్రతిమ అందులో పొందిపోతుంది, చేరిపోతుంది.
0: Now whatever sight you have in mind, you turn the lens towards that and that picture is imprinted.
1: కనుక నిరంతరము కూడాను మనము చెడ్డనే చింతిస్తూ ఉంటుంటే ఆ చెడ్డ మన చిత్తము లోపల చిత్రించుకుని పోతుంది.
0: So if you keep thinking of bad always, the bad imprints itself on your heart.
1: కనుక ఈ చెడ్డ తలంపులు తననే చెడ్డగా మారుస్తుంది.
0: So these bad and evil thoughts make an individual bad and evil.
1: ఒకానొక సమయములో
0: once upon a time
1: ద్రోణుడు గురువైనటువంటి ద్రోణుడు ధర్మజునకు దుర్యోధనుకు జగత్తులో ఉండినటువంటి మంచి చెడ్డలు గుర్తించుకుని రమ్మని పంపాడు.
0: Drona, who was the teacher, summoned Dharmaja and Duryodhana and sent them on a mission to find out all that is good, all that is bad in the world.
1: Dharmajudu jetriyatra jaripadu.
0: Dharmaja went.
1: Tirigi Dronudu daggariki vachi namaskarinchi, Swami, jagattulo chedda aneetundi naaku ekkada kanipinchaledu.
0: Dharmaja went round the world, came back to Drona and prostrated before him and said, Swami, I have not been able to see anything that is bad in this world, evil or bad in this world.
1: Guruji, chaminchu. Naa kantiki ekkada kuda nu chedda kanipinchaledu. Edo anto into chedda unte naalone undavachunu kaani naaku chedda jagattulo ekkada kuda nu kanipinchaledu ani cheptani cheppukunnadu.
0: He further went on to say, Oh Guruji, I have not been able to sight anything that is evil, wicked or bad in the world. If at all there are any traces of wickedness and evil qualities, it's in me maybe. But outside there's nothing whatsoever.
1: Drishti ettido srushti attidi.
0: It is said, the way you look at things, that's how the world would appear to you.
1: Netram ettido shastram attidi.
0: Likewise, the eye in turn determines all that you want to picture for
1: yourself. Yadbhavam tadbhavati.
0: Your thoughts ultimately take shape in
1: తన భావం ఎట్టిదో ఎదుటి పదార్థం యొక్క రూపం కూడాను అట్టిదిగానే ఉంటాయి.
0: Your thoughts determine the shape and form of the thing opposite you.
1: నిరంతరము కూడాను మంచి తెలిసేటువంటి స్వభావము ధర్మజుండి కనుక జగత్తంతా కూడాను మంచిగానే కనిపించింది.
0: Dharmaja was one who would continuously think of all that is good and noble in the world. So in the world again he think within himself.
1: దుర్యోధనుడు యాత్ర గావించి తిరిగి ద్రోణుడి కడ చేరాడు.
0: సో ఇన్ ద వరల్డ్ హీ సా ఎవ్రీథింగ్ విచ్ వాస్ గుడ్ అండ్ నోబుల్. దుర్యోధన ఆల్సో కంప్లీటెడ్ హిస్ మిషన్ అండ్ కేమ్ బ్యాక్.
1: దుర్యోధన, నీవు తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అని ప్రశ్నించాడు ద్రోణుడు.
0: సో ద్రోణ ఆస్క్ దుర్యోధన, వాట్ హావ్ యూ లెర్న్డ్ ఇన్ దిస్ వరల్డ్? సీ,
1: దుర్యోధనుడు చెప్పాడు, గురూజీ ఎక్కడ చూసినా కానీ చెడ్డనే కనిపిస్తుంటుండాలి.
0: దెన్ హీ ఆన్సర్డ్, గురూజీ, వేర్ఎవర్ ఐ లుక్డ్ ఐ సా ఓన్లీ బ్యాడ్ అండ్
1: విషయములు కాని వ్యక్తి కాని సమాజము కాని ఏ యొక్క పదార్థము కాని సర్వములు ఎందు కూడాను దోషమే నాకు కనిపించుతున్నది కాని మంచి ఏమాత్రము కనిపించలేదు.
0: Either in material things or in individuals or in society at large, I have been able to see only evil qualities, only bad tendencies. I have never been able to see anything good.
1: ఏదో అంతో ఇంతో మంచి ఉన్నదంటే ఈ దుర్యోధను ఎందు తప్ప మరెక్కడా కనిపించలేదన్నాడు.
0: He further went on to say, if at all there is any trace of good and noble things, it's in this Duryodhana, but not in the world outside.
1: కనుక దుర్యోధను యొక్క చింతలు నిరంతరము కూడాను చెడ్డ ఆలోచనలే.
0: So this was what Duryodhana was, thinking always bad. bad and in an evil way.
1: ఎట్టి రంగు అద్దాలు మన కన్నులకు తగిలించుకుంటే అట్టి రంగుగానే జగత్తు కనిపిస్తుంది.
0: The color of the spectacles that you wear determines the color of the world.
1: కనుక దుర్యోధనుడు నిరంతరం కూడాను చెడ్డ ఆలోచనలతోనే మునిగిపోవటం చేతనే కట్టగలప్పటికీ ఈ దుర్యోధనుడు తన వంశంని నాశనము కావించుకున్నాడు.
0: So this Duryodhana, who would always think of things which are evil and bad, ultimately led to extermination of his clan.
1: ఇట్టి సమాజమునకే ఒక అపకీర్తిని తెచ్చుకున్నాడు.
0: He also brought his own race into disrepute and disgrace.
1: కనుకనే సమాజంలో ఎవరు కూడాను దుర్యోధనుడు అనేటువంటి పేరు పెట్టుకోరు.
0: That's why you see in the society at large, nobody is named after
1: ఆ పేరును కూడాను ఉచ్చరించుటకు ఎవరు కూడాను అంగీకరించరు.
0: And nobody would be willing even to utter this name of Duryodhana.
1: కారణమేమి? చెడ్డ తలంపులు కలిగినటువంటి వ్యక్తి కనుక అతని యొక్క కీర్తి ఈ రకంగా వ్యాప్తి అయిపోయింది.
0: The reason being, he was one who would always think all that is bad and evil, and this is his name.
1: కనుక చెడ్డ తలంపులు మానవుని యందు ఏమాత్రం కూడాను ఉండరాదు.
0: So there should be no place for bad thoughts or evil qualities in man.
1: ఇంకా చెడ్డ దృష్టి.
0: Then you come to this idea of bad sight.
1: కీచకుడు ద్రౌపదిని చెడ్డ దృష్టితో చూచాడు మహాభారతమునందు.
0: Again in this Mahabharata, Kichaka was a character who saw Draupadi in an evil way.
1: ఇలాంటి చెడ్డ దృష్టితో చూచినటువంటి కీచకుని యొక్క జీవితం ఏ గతికి పట్టింది?
0: Now this Kichaka, who had such an evil sight, what happened to him finally?
1: అతన్ని అనేక విధములుగా సంహరించి అతన్ని ప్రాణములు తీశాడు భీముడు.
0: Bhima took his life after putting him to a lot of torture and
1: kanuka aa keechukuni peru kudanu evaru pettukoru.
0: So nobody is named after Keechuka either.
1: Karanam chedda drushti galinatunte vyakti kanuka alanti yokka vyakti ki yokka peru inkokaru unchukonataku evaru kudanu angikarincharu.
0: The reason again being, Keechuka is synonymous with an evil sight. Nobody would like to be tagged on to a name like that.
1: Inka చెడ్డగిలి విషయములు వినుటలో మరొక ఆదర్శం ఉంటుండాది రామాయణమునందు.
0: And then when coming to the idea of listening to things which are bad, here is an example from the Ramayana.
1: కన్న కొడుకు కంటే అతి ప్రేమగా రామును చూచుకున్నటువంటిది కైక.
0: Now Kaika was one who loved Rama more than she did her own son.
1: రాముని అంటే తనకు ప్రాణ సమానము.
0: Rama was very much her own life breath.
1: Kanuka atti mrudumaduramainatunte oka hrudayam kalinatunte ee kaikaku.
0: So this Kaika was so tender and soft hearted.
1: Ramuni yokka pattabhishekam vishayam vinnantane,
0: as soon as she heard about the coronation ceremony to
1: antuleni anandamuto gantulu vesinatunte ee kaika
0: of Rama, she danced literally with joy when she heard her
1: name. Itti ananda vartana andinchinatuvanti yokka mandaraku tana kanthamloni haaranni kudanu andinchindi.
0: When she heard first of Rama's impending coronation, she gave out of joy a necklace to Mandara, who brought the news.
1: Itti pavitramainatuvanti hrudayamato undinatuvanti ee kaika yokka bhavamu mandara yokka durbodhanala cheta chedda bodhanala cheta kevalam oka రాయిగా మారిపోయింది కైక యొక్క హృదయం.
0: సచ్ వాజ్ ది నోబుల్ ట్రీట్ ఆఫ్ కైక అండ్ సచ్ వాజ్ హర్ లవ్ ఫర్ రామ. బట్ గ్రాడ్యువలీ యాజ్ షీ స్టార్టెడ్ లిజనింగ్ టు ఆల్ దట్ మందర వాజ్ ట్రైయింగ్ టు టెల్ హర్, షీ బికేమ్ ఎ స్టోన్ హార్ట్.
1: చెడ్డ మాటలు వినటం చేతనే కైక యొక్క హృదయము అమృత హృదయమైనప్పటికి అది విష హృదయంగా మారిపోయింది.
0: షీ వాజ్ ఎ నోబుల్ ఉమెన్ ఆల్ రైట్, బట్ షీ లిజన్ టు ఆల్ దట్ వాజ్ ఈవిల్ అండ్ బ్యాడ్ ఫ్రమ్ మందర. సో where there was nectar in her heart turned to poison.
1: Kanuka chedda matalu cheppakoodadu, chedda matalu vinakoodadu.
0: So never utter anything which is evil, never listen to anything.
1: Ee chedda matalu vinatam cheta kaiku yokka bhavishyattu ee vidhanga maaripoyindi.
0: Because she listened to such bad things, what happened to Kaika?
1: Kanna koduku yokka krodhamunaku guri ayindi.
0: She was the subject of the anger of her own son.
1: Preminchinatunte Ramunni aranyavasam pampindi.
0: And the Rama whom she loved, she had to send him to the forest.
1: Kattukunna bhattanu pranamu teesindi.
0: And her own husband had to give away his life.
1: Prajalati teerani apakirtini andukondi.
0: And from the people at large, she received criticism and ridicule.
1: Kanukane Kaika peru kudanu evaru pettukoru.
0: That is why again, nobody takes the name of Kaika నోబడి ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ టైటిల్.
1: కారణము చెడ్డ మాటలు వినేటువంటి వ్యక్తి గనుక ఆమె చెడ్డది అని జగత్తుకు ఒక గుర్తింపు చేస్తూ వచ్చింది.
0: బికాస్ ది వరల్డ్ హస్ రికగ్నైజ్డ్ దట్ కైకా ఇస్ సినోనిమస్ విత్ ఎన్ ఎంటిటీ లిజనింగ్ టు బ్యాడ్ అండ్ ఈవిల్ థింగ్స్.
1: చెడ్డ మాటలు చెప్పినటువంటి మందర పేరు కూడాను ఎవ్వరు పెట్టుకోరు.
0: ఇన్ ద సేమ్ మేనర్ మందరా వాజ్ వన్ హూ టాక్స్ ఈవిల్, సో నోబడి ఈజ్ నేమ్.
1: కారణం ఏమిటి? కేవలము ఒక విధమైనటువంటి అసూయాభావం చేత చాడీలు చెప్పటము అనగా దుర్బోధన చేయటము ఇది సరైనటువంటిది కాదు అని మందర యొక్క అంతరార్థము.
0: దిస్ మందర ఇస్ గివెన్ టు దిస్ నేచర్ ఆఫ్ బీయింగ్ జెలస్ అండ్ ఆఫ్ క్యారీయింగ్ టేల్స్. నోబడి వుడ్ లైక్ టు బి ఐడెంటిఫైడ్ విత్ దట్ నేమ్.
1: కనుక మనము పిల్లలకంత చెడ్డ మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు వినకూడదు, చెడ్డ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోకూడదు, చెడ్డ తలంపులు ఉండకూడదు అని లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు బోధించాలి.
0: సో ద టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ టు దీస్ టెండర్ హార్ట్స్ ఆఫ్ ది యంగ్స్టర్స్. డు నాట్ స్పీక్ ఈవిల్, డు నాట్ సీ ఈవిల్, డు నాట్ థింక్ ఈవిల్, డు నాట్ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ ఈవిల్.
1: సత్యమునే చెప్పమని,
0: స్పీక్ ట్రూత్,
1: పెద్దలను చూసి గౌరవించమని,
0: రెస్పెక్ట్ ఎల్డర్స్,
1: వినయ విధేయతను ప్రకటించమని,
0: బీ హంబుల్ అండ్ ఫాస్ట్,
1: దురహంకారమునకు స్థానం ఇవ్వకూడదని,
0: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో అరోగెన్స్.
1: కనుక ఇలాంటి సన్మార్గమైనటువంటి యొక్క విషయములను ఈ యొక్క పవిత్రమైన నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి బాలబాలికల హృదయాలకు అందించాలి.
0: సచ్ ఇంజంక్షన్ షుడ్ బి గివెన్ డౌన్ టు దీస్ యంగ్స్టర్స్ హూ ఆర్ బేసికలీ సెల్ఫ్లెస్, హూ ఆర్ బేసికలీ టెండర్, ప్యూర్ అండ్ సెరీన్.
1: మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించమని బోధించాలి.
0: We must first and foremost tell them, respect and revere your parents.
1: Kevalam pillalu maatrame kaadu peddalu kudanu talidannulu gauravinchali.
0: Now this is something not particular for the children. Even elders, grown ups should respect their parents.
1: Neevu peddavaaduga perigi undochunu.
0: You may have grown up all right.
1: Neevu enta peddaga periginappudikini talliki neevu kumarudi kaani tallikante peddavaadu kaadu neevu.
0: However you may have grown, as far as the mother is concerned, you are still her child. You haven't grown beyond that.
1: ee naadu neevu talli tellulu gauravinchi varini prasannulaga aavinchinatvanti sthitini neevu gaptike nunchukoni tirigi nee biddalu kudanu ninni vidhamainatvanti gauravinchadaniki taginatvanti avakasanni andukovali.
0: Today if you respect and regard your parents, tomorrow your turn will come to be respected and regarded by your own children.
1: Kanuka విద్యార్థులారా, జేసే అన్ని ఐసే మన్, ఎలాంటి విత్తనమో అలాంటి మొక్క, ఎలాంటి తిండో అలాంటి త్రీపు.
0: సో స్టూడెంట్స్, ద ఫ్లోర్ డిటర్మిన్స్ ద నేచర్ ఆఫ్ ద బ్రెడ్ దట్ యు టేక్. యువర్ థాట్స్ అల్టిమేట్లీ డిటర్మిన్ యువర్.
1: ఈనాడు నీవు తల్లిదండ్రులను గౌరవించినప్పుడే భవిష్యత్తులో నీ బిడ్డలు నిన్ను గౌరవించగలరు.
0: Today if you are paying respect to your parents, tomorrow your children will do.
1: ee naadu nee tallidandrulu kante neeru nimpinappudu nee biddalu nee kante neeru nimputaku siddhanga untaru.
0: Today if you are filling tears in the eyes of your parents, tomorrow your children will do that to you.
1: Kanuka bhavishyattu yokka manchini neevu aashinchinattaithe neevu vartamanamulo neevu sariyainatundi karmalu aacharinchamani pillaliki bodhinchali.
0: So you must go on to tell the children that tomorrow if you want to enjoy something which is good, do something good today.
1: కనుక పిల్లలకు ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటువంటి యొక్క మన ప్రాచీన సంస్కృతికి పురస్కరించుకుని పిల్లలను బోధించడానికి ప్రయత్నించాలి.
0: We should further teach the children in tune with what has been laid down and given down to us from our ancestors. Revere your mother, your father, your acharya or your guest has really got.
1: Kevalam pillalaku bodhinchadaniki prayatninchutaku puramu adhyapakulu kudanu deenini abhyasam cheyali.
0: But then before you start teaching your the children, first of all the teacher should put these into practice.
1: Adhyapakulu water tank vanti varu.
0: Because the teachers are like a water tank.
1: Vidyarthulu taps vanti vaallu.
0: The students are like the taps.
1: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుతామో ఆ ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంది.
0: The type of water that you get through the taps is determined by the type of water you have in the tank.
1: కనుక మీరు చెప్పటం మాత్రం మంచి చెప్పి హృదయాల్లో మంచిని నింపుకోకుండా పోతే పిల్లలు కూడాను చాలా తెలివితేటలైనటువంటి వారు చక్కగా గమనిస్తూ ఉంటారు.
0: Now when it comes to teaching the children, you want to teach them something good, but within yourself you are still evil and bad. You cannot do justice.
1: Kanuka meeru mottamottuga be good, Do good, see good, next tell good.
0: So what you must do is be good, do good, see good, and then tell the children to be good.
1: కనుక నీవు మొట్టమొదటిగా నీవు తయారై తదుపరి విద్యార్థులకు చెప్పడానికి ప్రయత్నించాలి.
0: So first prepare yourself, then get ready to impart something to the students.
1: ఇంతే కాదు, అధిక కాలము పిల్లలు తల్లిదండ్రులకు దగ్గర ఉండటం చేత అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడాను మనం కలిసి వారి ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు పిల్లల దగ్గర బోధించమని చెప్పాలి.
0: Not only this, we should also try and exhort the parents. Because the children are likely to spend more time in their company, the parents also should take their responsibility in teaching their children.
1: ఈనాడు పిల్లలు చెడిపోవడానికి మూల కారణము అధ్యాపకులు తల్లిదండ్రులేని గట్టిగా చెప్పవచ్చు.
0: Today, if the children have gone awry and have gone in wicked ways, certainly the responsibility can be pinned down.
1: లేత వయస్సునందు ఉండినటువంటి పిల్లలకు ఏదో ప్రేమ చేత అనేక విధములుగా స్వాతంత్రాన్ని అందిస్తున్నారు.
0: ఆన్ ద టీచర్స్ అండ్ ద పేరెంట్స్ ద చిల్డ్రన్ బేసికలీ ఆర్ టెండర్ బట్ వి గివ్ దెం ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్.
1: కనుక ఈ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను అధికంగా అందించడం చేత ఈ స్వేచ్ఛను పురస్కరించుకుని పిల్లలు పెడమార్గం పడుతున్నారు.
0: బికాస్ వి హావ్ గివెన్ దెం దిస్ ఎక్సెసివ్ ఫ్రీడమ్ దే ఆర్ మిస్యూజింగ్ ఇట్.
1: కానీ పిల్లలకు స్వాతంత్రం ఉండవలసింది.
0: Certainly to a certain extent freedom is necessary for the
1: kaani mitimirina freedom undaradu
0: but beyond limits is not to be given.
1: The end of wisdom is freedom.
0: The end of wisdom is
1: the end of culture is perfection.
0: The end of culture is perfection.
1: The end of knowledge is love.
0: The end of knowledge is love.
1: The end of education is character anitunta satyanni bodhinchali.
0: The end of education is character. This is the primary truth that we have to carry.
1: Kanuka chadavatam ante kevalamu పుస్తకాలు తీసుకుని అక్షరములు నేర్చుకుని కేవలం రాయటము చదవటం మాత్రమే విద్య కానేరదు.
0: Now studying or mastering education does not consist in your ability to read or write.
1: అంతఃకరణను పరిశుద్ధి గావించినటువంటిదే నిజమైన విద్య.
0: True education consists in purifying your inner self.
1: నైతిక ఆధ్యాత్మికను ఇనుమడింప చేయునదే విద్య.
0: And where you have a place for moral and spiritual values, that is true education.
1: ఈ విద్యా విధానములో ఏ విధమైనటువంటి అలజడులు కూడాను ప్రారంభించరాదు.
0: And there should not be any agitations or chaos in this field of education.
1: కనుక పిల్లల లోపల ఇలాంటి పవిత్రమైన భావాలను నింపడానికి ప్రయత్నించాలి అధ్యాపకులు.
0: So teachers should embark on this task of filling the minds of students with such good thoughts.
1: విద్యార్థి విషయార్థి కారాదు.
0: A vidyarthi should not turn out to be one after material thing.
1: విద్యను పూర్తిగా ఆవించుకున్న తర్వాత తనకిష్టమైనటువంటి మార్గములో ప్రవేశించి దేశ సేవలలో పాల్గొనవచ్చు.
0: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ ఆఫ్ హిస్ చాయిస్ హీ కెన్ సర్వ్ ది కంట్రీ.
1: కానీ విద్యార్థి దశ ఎందున్నటువంటి బాలబాలికలు విషయంలో ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
0: బట్ సో లాంగ్ యాజ్ దే ఆర్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ దే షుడ్ నెవర్ గో ఆఫ్టర్ థింగ్స్ విచ్ డు నాట్ కన్సర్న్ దెమ్.
1: కడకటి రెండింటికి చెడినటువంటి వాడైపోతున్నాడు.
0: బికాస్ యాజ్ ఎ రిజల్ట్ దే ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్.
1: కాన విద్యార్థులకు ఇలాంటి చక్కని బోధన చేసి వాళ్ళ హృదయాన్ని పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హావ్ టు బి కమ్యూనికేటెడ్ టు స్టూడెంట్స్ అండ్ దే హార్ట్స్ ఇన్ టర్న్ కెన్ బికమ్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: పిల్లల యందు ప్రేమను ప్రధానమైనటువంటి ఒక రీతిగా వారికి నింపాలి.
0: ట్రై అండ్ ఫిల్ ద హార్ట్స్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ విత్ లవ్.
1: లేత హృదయులంటి బాలబాలికలకు పవిత్రమైనటువంటి హృదయాలుంటాయి.
0: Now these boys and young boys and girls, their hearts are basically serene and calm.
1: అలాంటి పవిత్రమైనా పరిశుద్ధమైనా నిర్మలమైనా నిశ్చలమైనటువంటి ఒక చిత్తమునందు మనం ఎలాంటి దీనిని మనం నింపుతామో అలాంటి స్వరూపాన్ని పొందిపోతుంది.
0: Now this is the state of the nascent hearts, pure and sublime.
1: ఏకించిత చిన్న విషయాన్ని దుర్భావముతో మనం నింపినప్పటికీ అది పెద్దదిగా పరిణమిస్తుంది.
0: And even if we fill such hearts with even a trace of wickedness or evil, that will assume alarming proportions.
1: ఇది తెల్లటి వస్త్రము.
0: This is a piece of white cloth.
1: ఒక చిన్న నల్లటి చుక్క పడినప్పటికీ ఇది పెద్దదిగా కనిపిస్తుంది.
0: Now even if there is a small black dot,
1: హృదయాలు ఉంటాయి.
0: Now these boys and young boys and girls, their hearts are basically serene and calm.
1: అలాంటి పవిత్రమైన పరిశుద్ధమైన నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక చిత్తమునందు

0: ఈ పిల్లల యొక్క హృదయం లోపల ఎలాంటి దుర్భావములు కాని దురాలోచనలు కాని దుర్గుణములు కాని చేర్చకుండా చూడడానికి అనుకోవాలి.
1: సో వీ షుడ్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ది స్టూడెంట్స్ హావ్ నో రూమ్ ఇన్ దేర్ హార్ట్స్ ఫర్ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఈవిల్ థాట్స్.
0: ఈ బోధించడం కూడాను ప్రేమతో బోధించాలి.
1: అండ్ ఇన్ ద మానర్ ఆఫ్ అవర్ టీచింగ్ దెం ఆల్సో షుడ్ హావ్ దిస్ టచ్ ఆఫ్ లవ్ ఇన్ ఇట్.
0: పిల్లలకు కూడా చెప్పాలి, స్టార్ట్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, దిస్ ఇస్ ది వే టు గాడ్ అని చెప్పాలి.
1: వీ షుడ్ ఫర్దర్ టెల్ ది స్టూడెంట్స్ స్టార్ట్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: మనము పిల్లలతో మంచిగా మాట్లాడినట్టుగా ఉండాలి.
1: వీ షుడ్ ఆల్సో అపియర్ to be speaking to the
0: ఆ ప్రేమను పిల్లలలో కూడా నింపి ఆ ప్రేమను మనలో కూడా నింపుకోవాలి.
1: Softly give them love and take their love in turn.
0: పిల్లలకు అసత్యం చెప్పకూడదని మనం బోధిస్తూ మనమే అసత్యం పిల్లలు ఎదురుగా ఆడుతుంటే పిల్లలు ఏ రీతిగా అనుసరిస్తారు?
1: We tell the students don't utter lies, but we ourselves are uttering lies. What value can we have?
0: కనుక పిల్లలకు సత్యాన్ని నేర్పే సమయంలో మనం కూడాను సత్యాన్ని నడుచుకోవాలి.
1: So when you want to talk about truth to the students, fill yourself
0: in our పెద్ద పెద్ద పట్టణాల లోపల పిల్లలు అసత్యాన్ని సులభంగా నేర్చుకుంటున్నారు.
1: Today in big towns and cities, students get to know a hang of these lies.
0: ఏ విధంగా అనగా ఇది ప్రాక్టికల్ గా జరిగేటువంటిది.
1: How you might ask, it's an instance in one's own life, practical.
0: అమ్మా నాన్నలు టెలివిజన్ చూస్తున్నారు డ్రాయింగ్ రూమ్ లో సోఫాల పైన కూర్చొని.
1: The mother and father are sitting in the drawing room in the sofa watching television.
0: వాటితో పాటు బిడ్డలు కూడాను కూర్చొని టెలివిజన్ చూస్తుంటారు.
1: Alongside them the children also sit down and view.
0: ఏదో ఒకటి ఫోన్ కాల్ వచ్చింది.
1: Watch the television. And in the meanwhile a phone call has come through.
0: వీళ్ళకి టెలివిజన్ పై ఉండేటువంటి ఒక శ్రద్ధ వల్ల ఫోన్ లో మాట్లాడడానికి తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు.
1: Now because the parents are tuned to seeing the television proper, they would not like to speak and spend time talking on the phone.
0: అప్పుడు పిల్లవాడిని పంపుతారు, not available అని చెప్పరా అని.
1: So then they send away the boy, the son. Tell them on the phone that we are not available.
0: ఈ పిల్లవాడికి తెలుస్తుంది, అమ్మా నాన్నలు ఉండి కూడాను not available అని చెప్పమన్నారు అని ఆ నాట నుంచి ఇంకా అసత్యం ప్రారంభిస్తాడు.
1: So naturally the son would say, well here my mother and father are, they want me to tell the other party they are not available.
0: ee pillalu asatyanni cheppadaniki evaru valla ee tallidandrulu vallane veere moola kaaranam.
1: So it's a case of uttering lies. So he starts in his own way. Who are responsible for the state of affairs? The parents.
0: Kathinamaina tunti maatalu aadatamlo kudanu tallidandrulu veeriki margadarshakulu ga avutunnaru.
1: Again if the students utter words which are harsh and cruel, the parents are responsible.
0: కనుక మొట్టమొదట నెలకు ఒక్క పర్యాయమైన తల్లిదండ్రులను చేర్చి ఈ అధ్యాపకులు పిల్లలను ఏ రీతిగా పెంచాలి, పిల్లల దగ్గర ఏ రీతిగా మనం మెలగాలి అనేటువంటి విషయాన్ని కూడాను తల్లిదండ్రులకు మనం బోధించాలి.
1: సో అట్లీస్ట్ వన్స్ ఎ మంత్ యు మస్ట్ సమన్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆల్సో హోల్డ్ డిస్కషన్స్ విత్ దెం హౌ బెస్ట్ టు బ్రింగ్ అప్ ద చిల్డ్రన్ వాట్ ఇట్ ఈస్ దట్ వి షుడ్ డు.
0: కనుక అధ్యాపకులు తల్లిదండ్రులు ఇద్దరు కూడాను సక్రమమైన మార్గాన్ని అవలంబించినప్పుడు పిల్లలు పెడమార్గం పడటానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: సో ఇఫ్ బోత్ ద టీచర్స్ అండ్ ద పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ గుడ్ అండ్ అన్ ఐడియల్, దేర్ నో క్వశ్చన్ ఆఫ్ ద స్టూడెంట్స్ గోయింగ్ ఆర్ చిల్డ్రన్.
0: కనుక ఈ విధమైన మార్గాన్ని కూడా మనం కొంతవరకు అవలంబించాలి.
1: సో వీ షుడ్ ఆల్సో అడాప్ట్ దిస్ పాత్.
0: ఈనాటి విద్యా విధానం అనేటువంటిది కేవలము కృత్రిమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: ఆఫ్ టేకింగ్ ద పేరెంట్స్ ఇంటూ కాన్ఫిడెన్స్. టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అపియర్స్ టు బి బిట్ టు ఆర్టిఫిషియల్.
0: ఈనాటి బోధన కూడాను యాంత్రికంగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: అండ్ ద మెథడాలజీ అడాప్టెడ్ ఆల్సో ఇస్ మెకానికల్ ఇన్ నేచర్.
0: ఈనాటి విద్యలో చైతన్యం కానీ నైపుణ్యం కానీ కనిపించటం లేదు.
1: టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ యు కెనాట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ లైవ్లీనెస్ ఆఫ్ ఈ స్పార్క్.
0: కనుక ఇలాంటి విద్యలో సాధ్యమైనంత వరకు కూడాను మనము పవిత్రమైన భావాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: సో వి షుడ్ టేక్ కేర్ విత్ రిగార్డ్ టు మోడిఫైయింగ్ సమ్ ఆఫ్ దీస్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ ఆల్సో అండ్ క్యారీ ది స్టూడెంట్స్.
0: విద్యను నేర్పాలనుకుంటే కేవలం పాఠశాల యందే మనం పని చేయనక్కర్లేదు.
1: Now in order that we might be able to teach something, it's not necessary that we should work in a
0: bazaar lo nadicheetunte vidhananni telusukovatam kudanu oka vidyani.
1: Because the way you have to walk in the street, that also is a type of education.
0: Vachi poyetunte bus lo car lo tappinchukoni nadicheetunte kudanu oka vidyani.
1: The way you have

0: dodging way, make your way in a busy bazaar street, dodging.
1: కేవలం ఇలాంటి విద్యలంతా కూడా నువ్వు గ్రంథముతో మనం చదివేటువంటివి కాదు.
0: That's a type of education. You won't get it in books.
1: గురువు బోధించవలసినటువంటివి కాదు.
0: Something the teachers cannot teach you.
1: మనము స్వప్రయత్నముతో నిత్య జీవితములో మనం నేర్చుకోవాల్సినటువంటివి.
0: Through your own effort, in your own day-to-day life, you have to pick up these things.
1: కనుక మానవత్వములో టీచర్స్ నేర్పేటువంటిది కొంత ఉంటుంటే తన స్వశక్తి పైన ఆధారపడి నేర్చుకునేటువంటి మరికొంత ఉంటుంటాయి.
0: So in one's life, the teachers certainly have a few things to teach us. But in other ways, we have to make our own effort.
1: ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా,
0: టీచర్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ఎంతో ప్రేమతో విద్యార్థులను చూసుకుంటున్నారు.
0: You are taking care of the students in a most loving way.
1: నిజముగా ఇలాంటి అవకాశం మీకు లభించటము చాలా అదృష్టం.
0: It is certainly a great piece of fortune that you have been given this opportunity.
1: మీకు ఒకరో ఇద్దరో పిల్లలు ఉండవచ్చును.
0: Now you might have a child or two.
1: వారు కామపుత్రులు కావచ్చును.
0: Now they are born of your desire.
1: కాని వందలాది ప్రేమపుత్రులు ఉంటున్నారు.
0: But there you have these children of love, hundreds of them.
1: కనుక ఈ ప్రేమపుత్రులపైన మీరు లక్ష్యమును ఉంచి భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క కీర్తిని మీ ద్వారా కూడాను నిలబెట్టడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
0: సో యు మస్ట్ ఆల్సో హ్యావ్ యువర్ అటెన్షన్ ఫోకస్డ్ ఆన్ దీస్ హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ లవ్, సో దట్ యు విల్ మౌల్డ్ దెమ్, సో దట్ ఇన్ టర్న్ ది కంట్రీ కెన్ బికమ్ ఎ వెల్ఫేర్ స్టేట్, కెన్ ప్రోగ్రెస్ అండ్ బికమ్ ఫేమస్.
1: భారతదేశం ప్రాచీన కాలం నుండి ఎన్నో విధములైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇతర దేశాలకు అందించినటువంటి దేశము.
0: డౌన్ ద ఏజెస్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ హాస్ బీన్ ఎ కంట్రీ విచ్ హాస్ బీన్ ఏబుల్ టు హోల్డ్ అవుట్ మోడల్స్ అండ్ ఐడియల్స్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
1: కనుకనే అన్ని దేశాలకు ఇది ఉపాధ్యాయి కాదే అన్నారు కవులు. అన్ని దేశములకు కూడా భారతదేశము ఒక ఉపాధ్యాయ స్థానమును అలంకరించింది.
0: దట్స్ వై దేర్ ఆల్సో బీన్ ఎ క్లెయిమ్ that as far as all the other countries are concerned, this country of Bharat is like a teacher.
1: దేశానికి మన దేహాన్నైనా కూడాను అర్పితం గావించాలి.
0: And for the sake of this country, one should be able to sacrifice the body if necessary, one's own life.
1: కనుక దేశ సౌభాగ్యమే మన సౌభాగ్యంగా విశ్వసించాలి.
0: The welfare of the country is our own welfare.
1: దేశాభిమానం కూడాను అధ్యాపకులు అభివృద్ధి గావించాలి.
0: And this love for one's country should also be
1: our. ఇలాంటి అధ్యాపకులు పిల్లలు ఎందుకు కూడాను ఒక దేశాభిమానం అనేటువంటి లక్ష్యాన్ని వారిలో నాటాలి.
0: If the teachers have this thought uppermost in their minds, the students also will imbibe such ideas.
1: దేశాన్ని గౌరవించక,
0: you would not respect your country.
1: దేశాన్ని విశ్వసించక,
0: you would not have much faith by your country.
1: దేశాన్ని అన్ని విధముల కూడాను అభివృద్ధి కావాలని కోరక,
0: and you would not aspire for the progress of your country in various fields.
1: ఈ నా దేశము అనేటువంటి అభిమానమే కోల్పోయినా,
0: and you have lost this idea that this is my country.
1: ఇది మానవత్వానికి కలంకం తెప్పిస్తుంది.
0: Now this is a sure case of bringing yourself into disrepute.
1: ఇలాంటి ఒక వ్యక్తి బ్రతికి కూడాను చచ్చిన వాణితో సమానం అవుతుంది.
0: Such a person, even if he were to be living, is akin to having died.
1: ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు, ఎదగొట్టి నుడువనేరని బ్రతికిన పీనుంగోకండు బసుదన్ కలడా. ఇది నాదు మాతృదేశము, భారతదేశం నా మాతృభూమి.
0: This is my motherland, this country of Bharat.
1: ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉండవచ్చు.
0: There may be any number of states in this country.
1: కానీ అన్ని రాష్ట్రాలు భారతదేశం యొక్క ఉపాంగములే.
0: But all these states are part and parcel of this country.
1: దేశములో అనేక అంగములు ఉంటున్నాయి.
0: In the body there are many.
1: ఇది చేతులు, ఇది కాళ్ళు, ఇది తల, ఇది ముక్కు, ఇది చెవులు.
0: Many organs like the limbs, like the arms, like the hands.
1: అదే విధముగానే భారతదేశము అనేటువంటి దేహము లోపల అనేక రాష్ట్రములు అనేటువంటి అంగములు ఉంటున్నాయి.
0: In the same manner, in this body of this Bharat, there are these states in the form of various organs.
1: Kanuka భారతదేశమును ఏకదేశంగా మనం భావించాలి.
0: సో దిస్ కంట్రీ హ్యాస్ టు బి వ్యూడ్ యాస్ వన్ అండ్ ఓన్లీ వన్.
1: అంతేకాని దేశమును ముక్కలు ముక్కలు చేయరాదు.
0: యూ షుడ్ నాట్ బ్రేక్ డివైడ్ దిస్ కంట్రీ ఇంటూ సిక్స్.
1: నీ దేహాన్ని ముక్కలు చేసినప్పుడు దేహములో సమత్వంగా ఉండేటువంటి యొక్క ప్రాపర్టీ రక్తం అనేటువంటిది ఎంత వ్యర్థమైపోతుంది.
0: నౌ ఇఫ్ యు ఆర్ బ్రేకింగ్, ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు knife your own body into tits and bits. There is one common entity, blood, which is being wasted.
1: కనుక దేహమును ముక్కలుగా చేసినప్పుడు దేహములో ఉండినటువంటి శక్తి చాలా వరకును నశించిపోతుంది.
0: The same manner, if you divide this country, that innate strength, this blood, that also is being wasted.
1: అదే విధముగానే దేశాన్ని ముక్కలుగా చేసేస్తే దేశం యొక్క సమస్త బలమును మనము చీరింపజేసిన వారం అవుతాం.
0: The same manner, if you are to divide this country, you are weakening the country.
1: ఇది కేవలం సంకుచితమైనటువంటి భావములే తప్ప విశాలమైనటువంటి భావములు కాదు.
0: These are petty ideas and very narrow feelings.
1: ఏ దేశం వారైనా సరే ఆ దేశాన్ని వారు ప్రేమించాలి.
0: One might belong to any country, but he should love that country of his.
1: ఇలాంటి దేశ ప్రేమను పిల్లలు ఎందుకూడను అభివృద్ధి గావించాలి.
0: సో దిస్ లవ్ ఫర్ వన్స్ కంట్రీ షుడ్ బి ఇంపార్టెడ్ టు బి గివెన్ టు ది స్టూడెంట్.
1: ఈనాడు పాశ్చాత్య నాగరికతను అనేక మంది పిల్లలు అనుసరిస్తూ కేవలం భారతదేశం అంటే చాలా చిన్న దేశంగాను చిల్లర దేశంగాను శక్తిహీనమైన దేశంగా కూడాను పిల్లల హృదయాల్లో కొంతవరకును అభివృద్ధి అవుతుండాలి.
0: Today many children and youngsters look to the outside world, to look to the other countries, in the process try to degrade and demean their own country.
1: కనుకనే ఏ పిల్లవాడు ఏ బిఏను ఏ బిఈను ఏ ఎంబీబీఎస్ ఇలాంటివి చదివేటప్పటికీ తక్షణమే ఏ ఇరానో ఏ ఇరాకో ఏ దుబాయో ఏ అమెరికానో ఎక్కడికో పోవాలని ఆశిస్తుంటారు.
0: That's why today, once a person gets a degree like a BA, BE or an MBBS, all his thoughts are in going to a country like Iran, Iraq, Dubai or America.
1: Videshamulu yokka prantiye ee yuvakulu yendu abhivruddhi avutunnari kaani swadesham yokka vishwasamu swadesham yokka pranti kramakramena sannagalitu untundadi.
0: Being carried away by thoughts about other countries, when it comes to his own country, his thoughts are weakening.
1: Kanuka mottamodata naa matrudeshamu kante goppa desham ledu. ఇదే భారతదేశం. ఎన్న భారతే కన్న భారత. భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేవని చాటింది భారతం.
0: సో యు మస్ట్ ట్రై టు హావ్ దిస్ ఫీలింగ్, దేర్ ఇస్ నో కంట్రీ బెటర్ దాన్ మై ఓన్ మదర్ ల్యాండ్, దిస్ కంట్రీ భారత్. దేర్ ఇస్ నథింగ్ దట్ కెనాట్ బి ఫౌండ్ విచ్ ఇస్ నాట్ టు బి.
1: ఇలాంటి బోధనలు పిల్లలు ఎందుకూడను చేయాలి.
0: Now such things also should be imparted to them.
1: ఏ భాషను కాని ఏ దేశమును కాని దేనిని కూడా మనం ద్వేషించరాదు.
0: Either any language or any state or any notion, we should not decry and
1: annitini preminchali.
0: We should love everything.
1: The language of the heart,
0: it is a case of the language of
1: caste,
0: the
1: of humanity
0: and the caste of
1: religion of love
0: and the religion of love.
1: Ee vidhamainatundi pillaliki chakkaga bodhisthu raavali.
0: Now such things again should be imparted.
1: Sarva mata sammatame mana yokka abhimatam ani vaari kuda bodhinchali.
0: Tell them that the oneness of all religions is our religion.
1: ఈ అభిమతమే మన భారతీయుల యొక్క ఋషుల వ్రతము అని చెప్పాలి.
0: అండ్ ఫర్దర్ టెల్ దెం దట్ దిస్ హస్ బీన్ ద ప్రైమరీ ఎయిమ్ అండ్ గోల్ ఆఫ్ ఆల్ అవర్ రిషీస్ సేజెస్ అండ్ సీయర్స్.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు జన్మించినటువంటి బాలబాలికలకు ఈ దేశాభిమానము దేశం యొక్క సంస్కృతిని వారి హృదయాల్లో కొంతవరకు అభివృద్ధి అయ్యేటట్టుగా చూసుకోవాలి.
0: సో దీస్ చిల్డ్రన్ హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ సేక్రెడ్ అండ్ గ్లోరియస్ ల్యాండ్ ఆఫ్ భారత్. So that the thoughts about the nation should be given to them and they should
1: part of the yokka samskrutini matrame bodhinchamanatamlo itara samskrutini matramu dveshinchinattu kaadu.
0: Now when you say that you try and give them the culture and traditions of this country, it doesn't mean you are decrying the culture of other countries.
1: ఎవరెవరి దేశాన్ని వారు ప్రేమించటంలో దోషము లేదు.
0: ఇట్స్ ఎ కేస్ ఆఫ్ దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఈచ్ వన్ లవింగ్ హిస్ కంట్రీ.
1: ఏ ఏ వ్యక్తిత్వం అనేటువంటిది ఆ ఏ దేశం యొక్క అధికారంగా ఉంటుండాలి.
0: And each person naturally is determined, has his allegiance towards that country.
1: Kanuka vishalamaina vyaktitvanni manam abhivruddhi parchukovali.
0: So we should in the process broaden our vision and outlook.
1: Ilanti deshamunaku asuyaku ee vidhamainatundi avakasam nandinchakunda adhyapakulu jeevinchi vidyarthulu kodanu poshinchadaniki prayatninchalani nenu aashisthunnanu.
0: There should be no room for hatred or jealousy either in the hearts and minds of the teachers or in the minds and hearts.
1: Gadichina rendu dinamulu nunchi kodanu jariginatvanti yokka mana yokka samaveshamulo nindayalu konni teeskunnaru.
0: I am hoping that now over the last 2 days in the course of these deliberations a few decisions have been taken.
1: మన నిర్ణయాలు కేవలము కాగితాల్లో మాత్రమే చేర్చకుండా కర్మలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
0: Now our decision should not be confined to the paper part of it. We should try and show them in our action.
1: కనుక అనేక సమావేశాల్లో ఇతరులు ఆ విధంగా చేయవచ్చును. కానీ సత్యసాయి సంస్థల వారు మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: such things might happen as a matter of routine in other congregations and other meetings. But when it comes to society organization, there should be a oneness of thought, word and deed.
1: Pavitramena adhyapakulara nijamuga prapanchamulo inni vela mandi inni kotla mandi undinappatikini ee sadavakasamu ee pavitramainatunte yokka seva meeku maatrame labhyamaindi meerenta adrushtavantulu.
0: Teachers who are sacred and pure, there are any number of countless number of teachers all over the world, but this type of seva, this fortune has been given to you alone.
1: మీరు ఎంతయో శ్రద్ధ భక్తులు ఉండటం చేతనే ఇంత దూరము ప్రయాణం చేసి ఇలాంటి సమావేశాల్లో మీరు ఇలాంటి విద్యావంతులై కూడాను ప్రవేశించారంటే నిజంగా ఇది మీ యొక్క పూర్వజన్మ సుకృతమనే చెప్పవచ్చు.
0: Because you are diligent and because you have this sense of commitment, you have undergone any number of difficulties and troubles in journeying all the way down to this place and taking part in these deliberations. It's a case nothing short of all the good deeds of your past.
1: కనుక భారతదేశంలో ఇప్పటికి కూడాను ఇలాంటి మహనీయులు, ఇలాంటి త్యాగశీలు, ఇలాంటి ఔదార్యవంతులు కూడాను ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు నిరూపించాలి.
0: Therefore you must further uphold this, that in this country of today's there are people who are prepared to make sacrifices, who are prepared to make themselves into ideals, who are prepared to undergo.
1: ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో మహా పవిత్రమైనటువంటి యొక్క సంకల్పముతో కూడినటువంటి స్త్రీ పురుషులు కూడా లేకపోలేదు.
0: And if you look at the ancient traditions and the history of this country, there are any number of men and women of sacrifice and
1: కాని సమరసము ఐకమత్యము అనేటువంటి దానిని కోల్పోవటం చేతని భారతదేశం ఎంత పెద్దదైనప్పటికీ చిన్న దేశీయులైనటువంటి బ్రిటిష్ వారు దీనిని పరిపాలన చేయవలసి వచ్చింది.
0: So though such people had existed and lived in this noble land, because there was no sense of unity and oneness of purpose, this vast land of Bharat was overcome by a tiny country like Wichita.
1: Bharatadeshamlo veerulu deerulu gambheerulu parakramantulu gnanulu vaigyanulu lekapoledu.
0: They were men of proficiency, high achievements, high proficiency in various fields, victorious ones, gallant ones.
1: Undinappatikini veerulu aikamatyamu kontavarakunu lopinchindi.
0: But what was lacking in all of them was a sense of unity.
1: Kanaka ee naadu meeru itti aikamatyanni abhivruddhi parchali.
0: Today you must further this cause of unity.
1: Aikamatyame mahabhagyamu.
0: Unity is wealth, a great wealth.
1: Ee vastramlo aneka daramulu cheratam valane ee vastram chaala balanga untundadi.
0: Now in this piece of cloth are to be traced any number of these individual threads.
1: Kaani indulo okka darame teesivesthe rendu vreelatu danini tunchi veyachu.
0: That's why it's so strong. Remove all the threads and you can just about snap them by your finger.
1: Kanuka andaru kalasi melasi pani cheyali.
0: That's why all should work together.
1: ఐదు వేళ్ళు చేరినప్పుడు ఎంత పనైనా మనం చేయవచ్చు.
0: When all the fingers, five fingers come together, you can do anything.
1: మనము జనము యొక్క విశాలతను మనం చూడరాదు.
0: You should not try and look at the numbers around.
1: హృదయం యొక్క పవిత్రతను చూడాలి.
0: Try to look at the purity of the heart.
1: God does not want quantity but quality.
0: God does not want quantity but quality.
1: కనుక మనం క్వాలిటీని పెంచాలి.
0: So try and improve this quality.
1: ఈ విధంగా అధ్యాపకులు నేటి నుంచి ఈ విశాలమైన ప్రపంచంలో ప్రవేశించి మనం నిర్ణయించుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలను ఆచరణ రూపమైనటువంటి దీంట్లో మీరు అభివృద్ధి గావించాలని నేను ఆశిస్తున్నాను.
0: So from today, it is, I am hoping that our teachers should plunge into the world outside with renewed vigor and determination.
1: దీనికి ప్రభుత్వం కూడాను తోడుగా వస్తే ఇంకా ఎంతైనా మనం సాధించవచ్చు.
0: And if the government also were to come its way to aid and support this idea,
1: వ్యక్తిత్వమైన యొక్క మానవత్వంలో ఏదో కొంతవరకు స్వాతంత్రం ఉండవచ్చు.
0: Now when it comes to the individual's life, an element of freedom might be necessary.
1: కానీ ప్రభుత్వం కూడాను దీనికి తోడైనప్పుడు ఇంకా ఎంతైనా కూడాను మనం అభివృద్ధి గావించవచ్చు.
0: But if the government also comes to aid and assist such an idea, we can achieve anything.
1: ప్రభుత్వం ఒక పాజిటివ్ వంటిది.
0: Because the government is like the
1: positive. ప్రజలు ఒక నెగటివ్ వంటి వారు.
0: And the people are like the negative.
1: Negative positive rendu cherithe entaina manam power ni anubhavinchochu.
0: When the positive and negative come together, you can derive any amount of power.
1: Kanuka ee human value anetundi manavuni yokka viluvalu anetundi anni deshamulaku avasaramainatundi.
0: So this idea of human values is something which is necessary
1: anni jatulaku avasaramainatundi
0: for all countries, for all caste, all races of you, the human race.
1: కనుక విశ్వ సమాజమునకు విశ్వ కుటుంబమునకే ఈ మానవత్వం అనేటువంటిది అత్యవసరమైనటువంటి ప్రాణము.
0: So it is necessary to the world at large, to peoples of all the world, wherever they might be.
1: అలలు సముద్రానికి అందం.
0: The waves are a source of beauty to the ocean.
1: చంద్రుడు ఆకాశానికి అందం.
0: The moon likewise adds beauty to the skies.
1: ఇండ్లు ఊరికి అందము.
0: The houses and the buildings add
1: కమలమే కొలలకు అందము.
0: Beauty to the charm and the lotus adds beauty to the pond.
1: జగత్తుకు మానవత్వమే అందం.
0: And as far as the world is concerned, this idea of a human personality adds luster and charm.
1: కనుక మనం ఈ జగత్తు అనేటువంటి ఆకాశములో మానవత్వము అనేటువంటి యొక్క దివ్యమైనటువంటి నక్షత్రాలుగా మనం నిరూపించాలి.
0: సో ఇన్ దిస్ వరల్డ్, ద వాస్ట్ ఫర్మమెంట్ ఆఫ్ ది స్కై ఆఫ్ దిస్ వరల్డ్, దీస్ వేరియస్ ఇండివిజువల్ పర్సనాలిటీస్ విల్ బి లైక్ ద షైనింగ్ స్టార్స్.
1: ప్రేమ స్వరూపులారా, ఈ రెండు దినములు కూడాను ఎంతో ఆనందంగా మన కార్యక్రమాల్లో పాల్గొన్నాం.
0: Embodiments of love. Over the last 2 days, we have taken part in these deliberations.
1: మీరందరూ కూడాను ఎంతో శ్రద్ధ భక్తులతో కూడినటువంటి హృదయాలు.
0: And you people are those who have a lot of interest.
1: సాధ్యమైనంత వరకు కూడాను కాలమును వ్యర్థము చేయక,
0: as far as possible, by not wasting your time.
1: అవకాశాలు లభించినప్పుడంతా కూడాను పిల్లలకు సరైనటువంటి విద్యను బోధించడానికి ప్రయత్నించండి.
0: Whenever you get such opportunities, try and make the best of them in teaching this theory.
1: ఇంతే కాకుండా seizing on desires, దీని లోపల కూడాను మీరు జాగ్రత్తను వహించాలి.
0: Not only this, the idea of seizing on desires, try to exercise utmost caution in this.
1: కనుక మన దేశములో కేవలం అన్నమునకు తక్కువ ఏమీ లేదు.
0: Now in this country of ours, there is no shortage of food.
1: పవిత్రమైన భారతదేశం అన్నపూర్ణ స్వరూపము.
0: Now this sacred land is an embodiment of అన్నపూర్ణ.
1: అయితే అన్నం ఉన్నది కదా అని మనం వృథా చేయరా.
0: But just because we have this rice or food, we shouldn't waste it.
1: కనుకనే don't waste food.
0: That's why don't waste food itself.
1: మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి.
0: Take whatever you need.
1: ఎవరికి అవసరమో వారికి మాత్రమే పెట్టండి.
0: Give to one who really needs it.
1: మన పేరు ప్రతిష్టల కోసమని, గౌరవ మర్యాదల కోసమని తిని అర్థం వదిలిపెట్టేటువంటి వారికి మనం పెట్టకూడదు.
0: Just for your own name and fame, don't give food to one who eats half, throws away half.
1: కనుక ఈ ఫుడ్ను కాపాడుకోవటం కూడాను హెడ్ను కాపాడుకున్నట్టు.
0: సో ఇట్స్ సంథింగ్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫుడ్ ఈజ్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెడ్.
1: ఈ హెడ్ను కాపాడుకున్నప్పుడే గాడ్ను నీవు భద్రం చేసుకున్నట్టు అవుతుంది.
0: If you're taking care of your head, you're taking care of God.
1: కనుక ఫుడ్, హెడ్ అండ్ గాడ్, ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలి.
0: సో దేర్ ఇస్ లింక్ బిట్వీన్ ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
1: కనుక డోంట్ వేస్ట్ ఫుడ్.
0: సో డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: అండ్ దెన్ డోంట్ వేస్ట్ టైమ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: బికాజ్ టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కనుక మన జీవితమే వృథా చేసుకున్నటువంటి వారం అవుతాం. ఏ కాలం కొంచెం చిక్కినప్పటికీ మీరు మంచి విషయాలను బోధించడానికో, లేక మంచి పనులు చేయడానికో, సమాజం లోపల ప్రవేశించి సేవలు చేయడానికో, లేక ఆసుపత్రులకు పోయి రోగులకు సేవ చేయడానికో, ఇలాంటి యొక్క సత్కర్మలు ఆచరించేటువంటి దాంట్లో మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి.
0: Wasting time is verily wasting life. So whatever time you can possibly get, try and put it to some good use, like visiting hospitals, taking care of the sick, the aged ones, or trying to bring assistance and succor to the needy.
1: Moreover, don't waste money.
0: Then you come to the third point, don't waste money.
1: Misuse of money is evil.
0: Because misuse of money is evil.
1: మనము దురుపయోగం చేస్తున్నాము.
0: We are misusing money.
1: కనుకనే భారతదేశం అనేటువంటిది కేవలము ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటిదిగా మనము వింటున్నాము.
0: That's why we get to hear reports about
1: భారతదేశంలో డబ్బు లేకుండా పోలేదు.
0: India being an economic
1: కావలసినంత డబ్బు ఉంటుండాలి.
0: As far as money is concerned, there's any amount of it in this country.
1: అయితే దానిని సద్వినియోగపరచుకునేటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టలేదు.
0: But then we are not able to channelize it properly.
1: మట్టిలో ఉండేటువంటి రాళ్ల వలె మనం భద్రం చేసుకుంటున్నాం డబ్బును.
0: We are making secure this wealth of ours like you would secure fresh
1: దేహంలోని బ్లడ్ చేతిలోని దుడ్డు రెండు కూడా రూల్ కావాలి, అప్పుడే దీనికి ఆరోగ్యం.
0: Like a precious stone deep within the earth, it is always said that blood in the body should circulate. So also this money,
1: ఈ బ్లడ్ అంతకుడును ఎప్పుడు సరఫరా అవుతుంటేనే ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ఈ బ్లడ్ ఒక దగ్గర నిలిచిపోయినట్టే బాయిల్ ఏర్పడిపోతుంది.
0: Now if the blood doesn't circulate, if it stagnates at a point, there is a boil that develops at that point in the body.
1: కదిలిపోయే నీరు లోపల పరిశుద్ధంగా ఉంటుంటాయి.
0: That's in the same manner, water that continuously flows.
1: నిలిచిన నీళ్ళలో పురుగులు పడతాయి.
0: But stagnant water becomes a house.
1: కనుక మన డబ్బును కూడాను సద్వినియోగంలో, దేశ సేవలో మనం దీనిని సద్వినియోగం
0: చేయాలి.
1: అంతేకాని డబ్బును దుర్వినియోగం చేయరాదు.
0: Otherwise, you shouldn't waste and misuse.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరు పుట్టపర్తిలో ఉన్నారు.
0: యు ఆర్ ఇన్ పుట్టపర్తి.
1: ఏదైనా అర్జెంట్ అయినటువంటి పనిగానే ఉంటుంటే, ప్రమాదకరమైనటువంటి పనిగానే ఉంటుంటే, ఇక్కడ నుంచి మీరు తక్షణమే ప్లేన్ లో పోవటంలో ఇది వేస్ట్ కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ సమ్ అర్జెంట్ వర్క్ వేర్ యు హావ్ గాట్ టు బి గోయింగ్ ఓవర్, సర్టెన్లీ ఇఫ్ నెసెసరీ గో బై ప్లేన్ ఆల్సో.
1: కానీ అవసరము లేనప్పుడు మనం ప్రశాంతంగా రైలు టికెట్ తీసుకుని మనం రైల్లో ప్రయాణం అయిపోదాం.
0: But if it's not so necessary, why not we go by train comfortably?
1: రైల్ పోతే ఏ 80 రూపాయలు ఖర్చు అవుతుంది.
0: If you go by train, maybe about 80 rupees would be.
1: ట్రైన్ పోతే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది.
0: Whereas if you go by plane, 2000 rupees.
1: తాత్కాలికమైనటువంటి ఈ సుఖం కోసమని మనము ఇంత డబ్బును వ్యర్థం చేయరా.
0: So for this momentary comfort, there's no point in wasting so much of money.
1: కనుక ఈ విధంగా మనకు ఒక 4 చీరలు ఉన్నాయి.
0: In the same manner again, we have, let us say, 4 sarees.
1: వీటిని చక్కగా ధరించుకొని మనం ఉపయోగం చేసుకుందాం.
0: Let's make the best of these 4 sarees.
1: అంతేకాని ఒక్కొక్క స్త్రీకి 4 బీరువులంతా చీరలు ఉంటేనే ఇంకా బజారుకు పోయి తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా వేస్ట్ చేయకూడదు.
0: Now as against this, you want to waste away your money in filling 4 almaras full with sarees. Still you're not satisfied, you want to buy more and more.
1: మగవారు కూడా అట్లే ఉన్న యొక్క దుస్తులను సద్వినియోగం చేసుకున్నాం, చక్కగా దానిని పరిశుద్ధం చేసుకుని ధరిస్తాము.
0: Well, even the men folk are like that. Whatever clothes you have, make the best use of them.
1: అధికంగా దుస్తులు కూడాను మనం వ్యర్థం చేయరాదు డబ్బు.
0: Let's not waste money for an excessive possession of.
1: మనకు 2 పెన్నులు ఉంటున్నాయి స్టూడెంట్ కు.
0: Now a student, let's say, has
1: examination time లో 2 పెన్నులు అత్యవసరమే.
0: For the exam he needs these 2 pens.
1: ఒకటేమైనా చెడిపోతే ఇంకో దాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు.
0: If one goes, doesn't function, the other one.
1: అంతేకాని 8-10 పెన్నులంతా కొనుక్కునే డబ్బులు వేస్ట్ చేయరాదు.
0: But you should not waste your money in buying 8 and 10 pens.
1: ఈ విధంగా మనము డబ్బును దుర్వినియోగం చేయకుండా, డోంట్ వేస్ట్ మనీ. ఇది కూడా సీలింగ్ ఆన్ డిజైర్.
0: So it's a case of don't waste money in these ways. It's a case of sealing on desire.
1: ఇంకా ఫోర్త్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: Then the fourth one, don't waste energy.
1: ఈ ఎనర్జీ ఎట్లా వేస్ట్ అవుతుండాలి?
0: How does one waste this?
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఒక రేడియో ఉంటుండాలి.
0: There's a radio set.
1: రేడియోను మనం స్టార్ట్ చేశాం.
0: You're putting it on.
1: మనం వింటున్నాం.
0: You're listening to it.
1: అది పెద్ద సౌండ్ గా పెట్టుకుని విను, చిన్న సౌండ్ గా పెట్టుకోను, అది ఆన్ లోనే ఉంటుండాలి.
0: Now either the volume might be large or less or low. It is in the on position.
1: ఒక గంట సేపు మనం ఆ రేడియోను విన్నామంటే ఎన్ని యూనిట్ కరెంట్ ఖర్చు అవుతుంది?
0: Now you have listened to this radio for 1 hour. How many units of electricity have been used?
1: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటి.
0: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ బాడీ ఇస్ లైక్ ఎ రేడియో సెట్.
1: ఇది నిరంతరం కూడా ఏదో ఒక యోచనలు ఎవరికి వినిపించకుండా యోచన చేసినా అదేమో ఆన్ లో ఉంది.
0: సో కంటిన్యూస్లీ కీప్స్ థింకింగ్, సో మెనీ థాట్స్ కీప్ కమింగ్ టు ఇట్. యూ మే నాట్ పుట్ ఇట్ ఆన్, అదర్స్ మే నాట్ లిసన్ టు ఇట్, బట్ ఇట్ ఇస్
1: ఈ అనవసరమైనటువంటి యోచనలు చేయటం చేత మన ఎనర్జీ చాలా వేస్ట్ అవుతుంది.
0: సో బై థింకింగ్ దస్ ఇన్ ఎ మీనింగ్లెస్ వే ఇన్ దిస్ మేనర్, యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ.
1: అధికంగా మాట్లాడటం చేతను కూడా మన ఎనర్జీ వేస్ట్
0: అవుతుంది.
1: కనుక మనము క్రియల్లో దాన్ని ఉపయోగపెడదాం మన దేహాన్ని.
0: సో దిస్ లేటెంట్ ఎనర్జీ
1: సేవల్లో ప్రవేశపెడదాం.
0: ఇన్ సేవా యాక్టివిటీస్,
1: ఈ సేవ అనేటువంటి దీంట్లో ఈ దేహం చక్కగా పనిచేసి ఎనర్జీని డెవలప్ చేస్తుంది.
0: వెన్ యూ ఇండల్జ్ ఇన్ సేవా యాక్టివిటీస్, యువర్ ఎనర్జీ గెట్స్ స్ట్రెంగ్తెన్డ్, ఇంక్రీజ్డ్.
1: ఇప్పుడు పని చేయనటువంటి ఇంజిన్ లోపల తుప్పు పడుతుంది.
0: Now an engine which doesn't function gets rusted.
1: పని చేసే ఇంజిన్ మంచి కండిషన్ లో ఉంటుంది.
0: An engine which functions continuously is
1: కనుక మన దేహం అనేటువంటి ఒక యంత్రాన్ని ఎప్పుడు పనిలో పెట్టాలి.
0: సో దిస్ బాడీ ఇస్ లైక్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్
1: దీనికి ఒక ఎక్సర్సైజ్ గాను ఉంటుంది. హెల్త్ చిక్కుతుంది, వెల్త్ మిగులుతుంది.
0: Put it into action, it gains wealth, it gains health.
1: కనుక ఈ విధంగా మనము కొన్ని రకమైనటువంటి యొక్క దురాలోచనలు, దుశ్చింతలు, దుర్భావాలు మనసు లోపల అనేకంగా కలతలు పెట్టుకుంటుంటే మన ఎనర్జీ చాలా వృధా
0: అయిపోతుంది.
1: కనుక మీరు పిల్లలు కూడాను ఇలాంటి విషయాలను చక్కగా ఇప్పటి నుంచినే బోధిస్తూ రావాలి. ఈనాటి యువకులే భావి భారతోద్ధారకులు.
0: Today's youngsters are tomorrow's leaders.
1: Kanuka mana leaders, mana pleaders ee naati bala balikale.
0: Tomorrow's leaders and pleaders are today's youngsters.
1: Kanuka varini ee naati nunchi manam recruiting daalanu tarbiyadu chestu raavali.
0: So let's take care of these people, let's train them from today.
1: Eppudikappudu varini tarbiyadu chestuntunte bhavishyattulo Bharat deshamlo ఎప్పుడు కూడా నువ్వు సుభిక్షంగానే ఉంటుంటాయి.
2: దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ ఇఫ్ ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ యాజ్ ఫార్ యాజ్ ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ ఇస్ కన్సర్న్ నథింగ్ ఈస్ టు బి వరీడ్.
1: బాలగంగాధర్ తిలక్ చెప్పేటువంటి వాడు,
2: బాలగంగాధర్ తిలక్ యూస్ టు,
1: అతను పూనా లోపల ఉపాధ్యాయుడిగా ఉండేటువంటి వాడు.
2: Now, at the time, he was a teacher.
1: స్వాతంత్ర్య పోరాటంలో చాలా సేవ సలిపినటువంటి వాడు.
2: He was a teacher in a college in Pune.
1: తన మిత్రులందరూ కూడాను ఆ యొక్క తిలక్కు చెప్పారు, అయ్యా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నీ ప్రైమ్ మినిస్టర్ నీ పని ఇస్తే చేస్తావా అన్నారు.
2: He was a great freedom fighter. And once his friends came to him and said, once freedom is given to us, if the prime minister's job is given to you, will you accept it?
1: నేను ఒక్క ప్రైమ్ మినిస్టర్ అయిపోతే ప్రయోజనం ఏమిటి? అలాంటి అనేక మంది ప్రైమ్ మినిస్టర్లుగా తయారు చేసేటువంటి పిల్లలకు బోధించేటువంటి ఒక ఉపాధ్యాయుడుగానే ఉంటానన్నాడు.
2: Then he answered, what's the use of my becoming a prime minister? I would rather be continuing to be a teacher who can mould any number of such prime ministers.
1: కింగ్ ఒక కింగ్ గానే ఉంటాడు.
2: A king by himself might be just one entity.
1: Kingmaker enta mandi kingunaina cheyochunu,
2: but a kingmaker as such can make any number of kings.
1: Kanuka nenu bharat deshanni rakshinchadaniki taginatvanti yuvakulnu tariyane tarbedilo chesetvanti ee upadhyaya sthaname naaku goppa padavi annadu.
2: This is the greatest position that I can get, that of a teacher who can mould the lives of people who in turn will safeguard the future of the country.
1: ఏదో చిన్న స్థాయిలో ఉండినటువంటి వారని కానీ లేక చిన్నది ఉద్యోగం అని కానీ ఏ పని లేకపోతే ఉపాధ్యాయుల పనిలో ప్రవేశించామనుకోట కానీ మీరు ఏమాత్రమో భావించరాదు.
2: సో యూ షుడ్ నెవర్ లుక్ డౌన్ అపాన్ దిస్ ప్రొఫెషన్ ఆఫ్ ఎ టీచర్. డు నాట్ థింక్ ఇట్స్ ఇన్సిగ్నిఫికెంట్. డు నాట్ థింక్ దట్ యు హావ్ కమ్ టు దిస్ బికాజ్ యు హావ్ నాట్ బీ ఏబుల్ టు గో ఎనీవేర్ ఎల్స్.
1: మీరు ఆచార్య స్థానంలో ఉండేటువంటి వారు.
2: యు ఆక్యుపై దిస్ హై పెడెస్టల్.
1: ఈ ఆచార్య స్థానము అందరికీ లభించేటువంటిది కాదు.
2: దిస్ పెడెస్టల్ ఆఫ్ టీచర్స్ ఇస్ నాట్ గివెన్.
1: మీ అదృష్టవశాత్తు ఈ యొక్క స్థానం లభించింది.
2: బికాజ్ ఆఫ్ యువర్ ఫార్చ్యూన్ యు హావ్ గాట్ దిస్.
1: కనుక మీరు ఆచార్య స్థానం అంటే చాలా గొప్ప స్థానం.
2: సో దిస్ పొజిషన్ ఆఫ్ టీచర్స్ ఇస్ ఎ గ్రేట్ వన్.
1: ఈ గొప్ప స్థానమును పవిత్రమైనటువంటి మార్గంలో గొప్పగా వినియోగించుకోండి.
2: సో మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు యూజ్ ఇట్ ఇన్ ది బెస్ట్ పాసిబుల్ వే.
1: ఈ విధమైనటువంటి యొక్క భావములతో పిల్లల యొక్క అభివృద్ధిని కోరి అతి త్వరలోపల్ని మన భారతదేశంలో ఈ హ్యూమన్ వాల్యూ, ఈ విలువైనటువంటి మానవత్వం అనేటువంటి దానిని చాటి దేశమంతటి కూడాను దీన్ని వ్యాపింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: సో క్యారీయింగ్ సచ్ ఐడియాస్ అండ్ ఐడియల్స్ బిఫోర్ యూ, యూ విల్ సూన్ గో ఇన్ అప్ ఇన్ టు దిస్ కంట్రీ ఆఫ్ ఆర్స్ అండ్ ట్రై అండ్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ఇన్కల్కేట్ ఇన్ దెమ్ దిస్ సెన్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. And I am hoping and blessing you all that you'll be successful in your venture in bringing glory to this country of ours.
1: Wahe Guru, Wahe Guru, Wahe Guru.

0: You were listening to a musical presentation by devotees from Kerala.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
2: నా పుట్టు మనుజుడు కర్మమునని హేతు ఉంది, కర్మమునే చను, కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కారణమిలలు, కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖదుఖములకు కారణమిలలు.
3: ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్ అండ్ అగైన్ వీ టేక్ రీబర్త్ బికాస్ ఆఫ్ ది యాక్షన్ అండర్టేకన్ ఎర్లియర్. యాక్షన్ కర్మ ఇస్ డివైన్ and shows the main path for all the devotees. And action is responsible both for pleasure and pain.
2: Prema sarupulara.
3: Embodiments of love.
2: Kantika kanipinchu ee yokka jagatunandu manavude anintiki nee moola karanam.
3: In this vast apparent world with that you see, man is most important and unique.
2: Jantu naam narajarma durlabham, manava janmamu atyanta durlabham ainatundi.
3: The human life is rarest of all.
2: Jagatnandu marpu kaliginchavalanu, jagatnu marchavalanu, jagatlo abhivruddhi gaadinchavalanu. ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం.
3: ఫర్ ఆల్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫర్ ది అడ్వాన్స్మెంట్ ద ప్రోగ్రెస్, ఇట్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ ద పివట్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఆపరేషన్.
2: సుఖము ప్రత్యేకంగా కష్టమును వదిలి ఉండలేదు, కష్టము ప్రత్యేకంగా సుఖాన్ని వదిలి ఉండలేదు. సుఖదుఖములకు రెండింటికి ఒకటే మూల కారణం.
3: ద ప్లెజర్ ఇస్ నాట్ ఆల్ టుగెదర్ అపార్ట్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద పెయిన్ ఇస్ నాట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లెజర్. దే ఆర్ టుగెదర్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: ఈనాటి మానవుడు తన మానవత్వం ఏమిటో అనేటువంటిది గుర్తుంచుకోలేకపోతున్నాడు.
3: Man today is not able to know the human quality.
2: కానీ మానవుడు ఆకారమును మాత్రమే గుర్తించి, ఆలోచన మాత్రమే గుర్తించక ప్రవర్తించడం చేత మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
3: Today we find the man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature.
2: Mukhyamuga manavudu ee naadu gurtinchavalasinatundi tana manavudu anetundi peru pettukunnanduku manavatvam yokka visishtatanu pradhananga gurtinchali.
3: Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, manava, the man, and conduct appropriately.
2: Nijamuga తాను మానవుడు అని చెప్పుకోవటం లోపల ఉన్నటువంటి విశిష్టతను మొట్టమొదటి గుర్తించాలి.
3: టు ఇంట్రడ్యూస్ అండ్ టు డిక్లేర్ వన్ సెల్ఫ్ యాజ్ మానవ ద హ్యూమన్ బీయింగ్, వన్ షుడ్ నో ద డెత్ ఇన్ దట్ డిక్లరేషన్.
2: మానవుడనగా కేవలం జన్మించి విద్యలు గడిపి గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు.
3: There's nothing great in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic human quality.
2: చదువు లోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు.
3: In the formal education, you do not find any humanness, human quality there.
2: కొన్ని రకములైనటువంటి విద్యను పశుపక్షి మృగాదులకు కూడా నేర్పిన అవి కూడా నేర్చుకుని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది.
3: In fact, some birds, beasts and animals can also be taught, tamed, and they can be made to learn the way you want.
2: కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తనకు తెలియకుండా ఉంటున్నది.
3: But anyway, man is not able to know his uniqueness, his innate nature.
2: మానవత్వము జగత్తునందు ప్రత్యేకించి ఏర్పడినటువంటిది ఈ మానవత్వం.
3: Human being is a special creation in this vast universe.
2: మానవుడు కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది ఇది మానవత్వమునకు సరి అయినటువంటిది కాదు.
3: We cannot call really the human quality in the strict sense of the term if one limits himself to vocal exercises or verbal expression or extolling or praising people.
2: Mukhyanga manavatvam annitikini aadarshavantamainatvanti okka janmam.
3: In fact, human birth is gifted to be an ideal in this world.
2: మానవత్వము పరులకు ఆదర్శంగా నిరూపించేటువంటిది.
3: వన్ హ్యాస్ టు డెమాన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ వాట్ ఐడియలిజం ఈజ్.
2: ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం.
3: ఎ ట్రూ ఐడియల్ పర్సన్ విల్ హ్యావ్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్, విల్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫస్ట్ and then teach others by being an ideal man.
2: తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు.
3: Without practicing, no one has any authority to preach.
2: కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి.
3: Therefore, it is absolutely essential to put it into practice what all that has been said.
2: మానవత్వం నందు మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది.
3: In human life, there is hidden, mysterious, mighty power.
2: మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు.
3: Man is not merely the body who has put on the vesture of the physical structure. Vijnana
2: prajnana sugnanamulato kudinatvanti manavudu aa vijnana prajnanamunu kudanu sareenitti margamulo prachurinchali.
3: Though man is endowed with vijnana, the sense of awareness, prajnana, the sense of discrimination in the spiritual content, he doesn't seem to utilize these faculties in the proper way.
2: మొట్టమొదటి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి.
3: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో వాట్ జ్ఞాన ఈజ్.
2: జ్ఞానమనగా అనేక మంది గ్రంథములతో చదివినటువంటి ఒక విషయం జ్ఞానం అనుకుంటారు. కాదు కాదు.
3: మెనీ పీపుల్ థింక్ దట్ జ్ఞాన ఈజ్ ద బుకిష్ ఆర్ టెక్స్చువల్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్. సర్టన్లీ నాట్.
2: కానీ మానవుని నుండి ఆవిర్భవించి ఆనందించి ఆచరించి అన్యులకు బోధించి తాను తిరిగి బోధింపబడటమే నిజమైనటువంటి మానవత్వం.
3: ద మెయిన్ హ్యూమన్ క్వాలిటీ లైజ్ ఇన్ ప్రాక్టీసింగ్ దట్ వాట్ ఈజ్ లేటెంట్ ఇన్ హిమ్ దట్ హ్యాస్ టు మేనిఫెస్ట్ సచ్ దట్ హీ వుడ్ బి ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ వుడ్ బి డిజర్వింగ్ టు టీచ్ అదర్స్ లేటర్.
2: హ్యూమన్ క్వాలిటీ అనగా మీకందరికీ చక్కగా తెలుసును. హ్యూమన్ అనగా మానవత్వంతో చేరినటువంటిది. దాని యొక్క క్వాలిటీ అనగా దాని యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి.
3: యు నో వాట్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్. ద వన్ విత్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ బి కాల్డ్ ఏ హ్యూమన్. వీ షుడ్ నో దిస్ హ్యూమన్ వాల్యూ, ద క్వాలిటీ, ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు బిగిన్ విత్.
2: ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నాభి నుండి ఎరుగుడేటువంటిది కానీ గ్రంథంతో చదివి కానీ పర్వతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు.
3: దిస్ ఈజ్ హ్యూమన్ క్వాలిటీ విల్ ఫైండ్ ఇట్స్ ఆరిజిన్ రైట్ ఫ్రమ్ ద నావెల్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది హ్యూమన్ ద సెంటర్ ఆఫ్ యువర్ బీయింగ్ నాట్ ఫ్రమ్ ద టెక్స్ట్ నాట్ దట్ ఈస్ హర్డ్ నాట్ సెడ్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మీరు కేరళ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఏదో జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానముల యొక్క అర్థమును గుర్తించాలని వచ్చారు.
3: యు హ్యావ్ కమ్ ఫ్రమ్ ద డిస్టెంట్ ప్లేస్ కేరళ టు అక్వైర్ దిస్ నాలెడ్జ్ ద విజ్డమ్ ద స్పిరిచువల్ అవేర్నెస్ అండ్ ది డిస్క్రిమినేటింగ్ ఫండమెంటల్ నాలెడ్జ్.
2: ఈ నాలెడ్జ్ అనేటువంటిది కేవలము యాక్షన్తో వచ్చినటువంటిది కాదు.
3: నాలెడ్జ్ is not to be simply pretended or acted.
2: Knowledge energy gaano maarutundi, energy gaano maarutundi.
3: This knowledge can be transformed into energy. At times it becomes even allergy.
2: Kaani ee knowledge ni ye vidhanga manam polchukovali aneetunte vishayanni teeskunte manavattamu ee okka deeni knowledge ni takkaga ఆచరించి పలకాలి.
3: దిస్ నాలెడ్జ్ షుడ్ డైరెక్ట్ షుడ్ మోటివేట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ ది హ్యూమన్ వాల్యూ.
2: ప్రేమ స్వరూపులార,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది.
3: వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఈస్ నేచురల్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాక్షన్స్.
2: కానీ ఇది అంతా ఇక్కడను మన నుండి ఆవిర్భవించేటువంటి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
3: దీస్ ఆర్ ఆల్ డ్యూ టు త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్. రీసౌండ్.
2: ఈ సౌండ్ అనేటువంటిది మనము లోపల నుంచి పుట్టించుకుని వచ్చేటువంటి యొక్క సౌండ్.
3: ద సౌండ్ ఇన్ రియాలిటీ ఈజ్ విదిన్ where it arises, originates.
2: Reflection manamu yochinchi danini aacharanalo petti mounamto anubhavinchetvanti visham reflection.
3: Reflection is one that is pondered over, well thought of, practiced and experienced.
2: Kaani reaction antvantidi chaala pradhanam antvantidi.
3: Reaction is the most important one.
2: Action reaction kavali.
3: As is the action, so is the reaction.
2: Reflection deeni yokka pratibimbanga untundali.
3: Reflection is the one out of this reaction.
2: Resound anetundi deeni yokka pradhanamaina kartavyam.
3: The resound stands for the main obligation or responsibility.
2: Resound, reflection, reaction, ee moodu kudanu manavuni yandu ప్రధానమైనటువంటి ఒక స్థానంలో చేరినటువంటివి.
3: Therefore, these three, reaction, reflection, resound, occupy exalted position in human life.
2: ఈనాటి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను నేర్చుకునేటువంటి యొక్క సర్వ విద్యలు కూడాను రీసౌండ్ కింద వచ్చేటువంటివి.
3: All the knowledge that we acquire and learn is the product of resound.
2: కానీ ఈ రీసౌండ్ అనేటువంటిది రియాక్షన్ నుండి చేరినటువంటిది.
3: This resound is associated with the reaction.
2: ఈ రియాక్షన్ అంతా కూడాను రిఫ్లెక్షన్ గా మారుతుంది.
3: At the same time, reaction gets transformed into reflection.
2: ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వం నందు ఏకమై ఉంటున్నది.
3: The harmony and the unification of these three is ingrained in human life.
2: కానీ మానవుడు అనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యక్తం చేసేటువంటి వాడు కాదు.
3: A human being is not merely meant to express, vocalize and waste time.
2: మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరాత్మను గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి.
3: Man should be determined to come forward, to think, to inquire, and to experience the depth and the profundity of the human life and propagate, share with others.
2: కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథపరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నారు. ఇది గ్రంథపరిచయం నుంచి వచ్చినటువంటి కాదు.
3: You are merely wasting your time by going through books. But in fact, the reality you do not experience out of textual information.
2: ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు.
3: They are not to be obtained from books.
2: పుస్తకం నుంచి వెలువడినటువంటివి.
3: It is not out of pustaka the book. It has to find its origin in mastaka or the head.
2: కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి.
3: Therefore, we have to purify our mastaka, the head.
2: మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది.
3: When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated.
2: పుస్తకమును పఠించితనని పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా.
3: Oh man, why do you pride yourself that you have gone through all books, that you are highly resourceful, knowledgeable? Why are you egoistic?
2: నీ హస్త యుగము మోచి పరమాత్మని భక్తితో కొలవలేని ఈ పుస్తకంలో పఠించి ప్రయోజనం ఏమిటి?
3: If you cannot join both your hands and respect, adore, worship God, what for is your knowledge?
2: ప్రేమ స్వరూపులారా,
3: embodiments of love,
2: ఈనాడు మీరు నూతనమైనటువంటి అభ్యాసములను గుర్తించి వర్తించడం అత్యవసరము.
3: ఇట్ ఈస్ నెసెసరీ యూ షుడ్ కల్టివేట్ న్యూ హ్యాబిట్స్, ద న్యూ వేస్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ టుడే, రికగ్నైజ్ దర్ వాల్యూ.
2: ఈనాడు ప్రపంచం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ వచ్చినాయి.
3: ఇన్ దిస్ వరల్డ్ టుడే, యాజ్ యూ నోటీస్, దర్ ఆర్ సో మెనీ చేంజెస్.
2: కానీ అవి అన్నీ కూడా ప్రధానం కాదు.
3: ఆల్ దీస్ చేంజెస్ దట్ యు కమ్ అక్రాస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
2: తన తత్వాన్ని తాను గుర్తించి తన తత్వాన్ని పరులకు బోధించి తన తత్వాన్ని పరుల నుంచి అందుకొని తద్వారా ఆనందించటమే నిజమైనటువంటి యొక్క బోధనలు.
3: ద ట్రూ టీచింగ్ ఆఫ్ లైఫ్ రిక్వైర్స్ ద టోటల్ అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ the self, the one's own center of life, the being, experiencing it and sharing with others.
2: Satyamunu patinchitini satyamu chuchi sarva shastramulu nistulamaina vidyalanu nerchitinanchunu garvameda. Ee prasthuta yugamunandu nerchinatvanti vidyalu anni kudanu kevalamu avidyala kindane chestayi kani nijamainatvanti vidyalu kaadu.
3: Why do you pride yourself that you have known so much of truth, as explained, as contained in number, infinite number of books? No, no, no. Why do you pride yourself? All the textual information, bookish knowledge, is avidya.
2: ఈ అవిద్య వలన మరింత అవిద్యలే పెరుగుతున్నాయి కానీ విద్యలు ఏమాత్రం కూడా రాణించటం లేదు.
3: దిస్ బుకిష్ నాలెడ్జ్ అవిద్య విల్ యాడ్ ఆన్ టు మోర్ అండ్ మోర్ ఆఫ్ అవిద్య బట్ విల్ నాట్ కన్వే ఇన్ ఎనీ సెన్స్ ద ట్రూ విద్య.
2: కనుక ఈ అవిద్యను నేర్చినంత వల్ల మనం గొప్పవారు కాము.
3: వీ కెన్ నెవర్ బి గ్రేట్ బై అక్వైరింగ్ దిస్ అవిద్య.
2: ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది కాని విద్య అభివృద్ధి కాదు.
3: బై అక్వైరింగ్ దిస్ అవిద్య యు విల్ బి మోర్ గ్రోయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవిద్య.
2: విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ విద్య అండ్ అవిద్య.
2: విద్య
3: విద్య
2: అనగా కేవలము మనము ఆలోచించి యోచించి నిర్ణయించి నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటం విద్య.
3: విద్య మెంట్ దట్ విచ్ ఇస్ వెల్ థాట్ ఆఫ్, దట్ విచ్ ఇస్ డిసైడెడ్ అపాన్, దట్ విచ్ ఇస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్.
2: అవిద్య అనగా కేవలము నోటికి వచ్చినట్టంత వాక్కోవటము, నోటికి వచ్చినట్టంత చెప్పుకోవటము, ఇది ఏ అవిద్యగా మారుతుంది.
3: Avidya is a vain talk, the useless talk, a just verbal vocalization, expression by word without experience.
2: Kanuka manamu experience kuda kavali.
3: Therefore Bhagavan says that experience is necessary.
2: Ee experience anta kuda nu explain lo cheyali.
3: This experience requires explanation.
2: ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను ఎక్స్పీరియన్స్ ద్వారా ఎనర్జీగా మారాలి.
3: ఎక్స్ప్లెనేషన్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ.
2: ఈ ఎనర్జీ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు.
3: యూ కన్సిడర్ ఎనర్జీ యాజ్ ఫిజికల్ వన్.
2: కాదు కాదు కాదు కాదు.
3: నో,
2: మానవుని అందు సర్వ విధముల శక్తి స్వరూపమై అన్నింటి ఎందుకు ఆదర్శవంతమై అన్నింటి ఎందు ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ.
3: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ యాజ్ అన్ అండర్ కరెంట్ ఈస్ దిస్ ఎనర్జీ.
2: ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల మనం చెప్పటం వల్ల కాదు కాదు.
3: ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కరెంట్ cannot be had by reading the books or speaking
2: about
3: it.
2: Vairlo current anta vastuntadi.
3: You also find the flow of current outside.
2: Ee current dwara manam ekkada vastundante muttute kuda chalu shock kodutundi.
3: You will experience, you will notice the flow of the current by just touching it.
2: Kanuka deeniki yochiste kuda chalu aa energy anta goppa powerful ga untuntadi.
3: Therefore, the innate energy can be received by thinking deep enough.
2: Manavuni yokka swaroopam antai kodunu energy gaane untundadi.
3: The whole human form is full of energy.
2: Taanu cheyunadi, taanu cheppunadi, taanu nadchukunadi, taanu chaduvunadi, taanu raayunadi, anta kodunu energy yokka pratibalame.
3: All the reading, writing, walking, talking, all that is said, all that has been thought of, are all due to energy only.
2: కనుక ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు.
3: ఎనర్జీ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
2: ఆ ఎనర్జీ మానవుని నకశిక పర్యంతము సంచరిస్తూనే ఉంటుండాలి.
3: దిస్ ఎనర్జీ మూవ్స్ అబౌట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
2: కాలి బొటన వేలు నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడా ప్రసరించేది ఎనర్జీనే.
3: ఇట్ ఈస్ ఓన్లీ సేమ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ రైట్ ఫ్రమ్ ద టో టు ద హెయిర్ ఆన్ ద టాప్.
2: కనుక ఈ ఎనర్జీ అనేది ఏదో ఒక స్థానం నందు మాత్రమే ఉంటుంది, ప్రసరింపజేసేటువంటిది కాదు.
3: ఎనర్జీ ఈజ్ నెవర్ లోకలైజ్డ్.
2: పూర్వము ఒక వ్యక్తి ఏమీ తెలియనటువంటి యొక్క అజ్ఞానిగా ఉండినటువంటి వాడు.
3: అర్లియర్ దెర్ వాజ్ ఎ టోటలీ ఇగ్నోరెంట్ పర్సన్.
2: కానీ క్రమక్రమేణా ఆ ఎనర్జీని డెవలప్ చేసుకుని అతనే గొప్ప లీడర్గా తయారయ్యాడు.
3: Later, he has developed this innate energy and ultimately became great.
2: కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూల కారణం.
3: Therefore, for advancement and progress, energy is important.
2: కనుక విద్యార్థులారా,
3: స్టూడెంట్స్,
2: మీరందరూ కూడాను విద్యను గడిపేటువంటి వారే.
3: All of you study.
2: ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు.
3: You are mistaken if you think that as students you also serve.
2: కాని మీరు సేవకులు కాదు, మీరే నాయకులు.
3: Never consider yourself as sevaka, servant, but you are nayaka, the leader.
2: చేసేటివన్నీ కూడాను ఏదో మీరు చేస్తున్నామని భావిస్తున్నారు. కాదు కాదు, మీకోసమే మీరు చేసుకుంటున్నారు.
3: You think that you are serving others. No, you are serving yourself.
2: కనుక ప్రతి దాని అందు కూడాను మీ స్వత శక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది.
3: Therefore, everything has developed out of self-reliance or self-dependence.
2: కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి ఎందుకును రియలైజ్ చేయడానికి వీలవుతుంది.
3: దేర్ఫోర్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ది సెల్ఫ్ సాక్రిఫైస్ విల్ అల్టిమేట్లీ ఎండ్ అప్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్.
2: కనుక అంతా కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏమాత్రము లేదు.
3: So everything is the manifestation of the self and nothing help from outside.
2: ఇది ఈ సమస్త లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు.
3: Because of so many members joining the organization, you may be expecting help from others. You don't need anybody's help.
2: ఇది ఎవరి హెల్ప్ కూడాను అక్కర్లేదు.
3: యూ డు నాట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
2: మీ సెల్ఫ్ యొక్క శక్తియే మీకు అన్ని విధాలు కూడాను సహాయం చేస్తుంది.
3: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్.
2: మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది.
3: ఆల్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ.
2: కనుక మీ సెల్ఫ్ మిమ్మల్నే రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు.
3: సో ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ, నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ.
2: కనుక సేవా సభ్యులారా,
3: మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్,
2: మీరు సేవ చేర్చుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు.
3: యూ థింక్ దట్ యు ఆర్ హియర్ టు సర్వ్.
2: మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు.
3: యు ఆర్ హియర్ నాట్ టు సర్వ్ అదర్స్. బీయింగ్ హియర్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
2: మీరు కడుపునకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తున్నది, కానీ పరులకు సహాయం చేసే నిమిత్తమై ఉండినటువంటిది కాదు.
3: యు ఈట్ టు సేషియేట్ యువర్ ఓన్ హంగర్, నాట్ టు సాటిస్ఫై ఎనీవర్ అదర్స్.
2: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు.
3: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ వన్స్ ఓన్ సేక్.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రియలైజేషన్, ఎక్స్పీరియన్స్
3: ఆఫ్ ద సెల్ఫ్,
2: అంతా కూడాను సెల్ఫ్ కిందనే ఉంటుంది. అది
3: ఆర్ ఆల్ రిలేటెడ్ టు యువర్ బీయింగ్ ద సెల్ఫ్.
2: కనుక మీరు క్రమక్రమేణా ఈ రెండు దినాల లోపల ఇంకా మీరు కొన్ని నేర్చుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నవి, అవన్నీ కూడాను మునుముందుకు చెప్పగలము.
3: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ సపోజ్డ్ టు లెర్న్ మెనీ మెనీ థింగ్స్ అండ్ యు విల్ బి టాట్.
2: ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను.
3: దిస్ బీయింగ్ ది ఇనాగరేషన్ ద ఫస్ట్ డే, భగవాన్ ఇస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ ఎనఫ్ to teach us in a way that we can understand.
2: Kanuka meerinkanu munduku telusukovalsinattu enniyo unnavi.
3: There are lots of things you are supposed to know in future.
2: Sevadalam anaga kevalamu dalamu.
3: Sevadalamu dala, the petrol.
2: Ee dalamulo lopala aneka rakamulaina tuntu yokka kadalanta unnai.
3: dala, the petal, has got so many faces, facets.
2: ఈ దళము యొక్క ప్రభావమే అనేక రకములుగా కూడాను ప్రవహిస్తూ వస్తుంది.
3: ఇట్ ఈస్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ద పెటల్ అండ్ ఫేసెస్ దట్ వుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ అరౌండ్.
2: కానీ ఒక విత్తనం నాటినామంటే ఆ విత్తనం పెద్ద అయిపోయి పెద్ద చక్కని అందమైన ఫ్లవర్ గా రూపొందుతుంది.
3: వెన్ ఎ సీడ్ ఈస్ సోన్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అల్టిమేట్లీ రిజల్టింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ఎ ఫ్లవర్.
2: కానీ మొట్టమొదట ఇది విత్తనము ఏమాత్రము అందాన్ని అందించదు.
3: ఇనిషియలీ ద సీడ్ ఈజ్ నాట్ దట్ బ్యూటిఫుల్.
2: అది క్రమక్రమేణా ఫ్లవర్ గా రూపొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము, ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మనము మానవుణ్ణి ఉత్తీర్ణుని గావిస్తుంది.
3: దో ద సీడ్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ ఇనిషియలీ, యాజ్ ఇట్ గ్రోస్ జర్మినేట్స్ అండ్ ఫ్లవర్స్, the beauty of the flower, the fragrance of the flower will be standing as a testimony to the
2: flower. Lopala aneka dalamulanta unnai.
3: The flower has so many petals, dalas.
2: Ee dalamulu unnanta varake idi flower ga kanipistundi.
3: The flower remains so long there are dalas.
2: Ee dalamulu raalipoyena flower e kaadu.
3: When dalas or petals drop down, the flower cannot exist.
2: Kanuka mottamota dinni mottamota flower ga roopondinchandi.
3: Therefore, we have to mold and shape ourselves into flowers.
2: ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి.
3: Watch the beauty of the flower, experience the fragrance of the flower, and then enjoy.
2: ఇక మున్ముందు మీకు చెప్పవలసినవన్నీ కూడా ఊకున్న చెప్పగలడు.
3: The rest of the program will be indicated to you by Mukundan, the state president.
2: తర్వాత నేను అన్నింటినీ దాన్ని సవరిస్తుంటాను.
3: భగవాన్ విల్ రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్స్ లేటర్.
0: యు వర్ లిసనింగ్ టు అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా, అడ్రెసింగ్ ద సాయి యూత్ ఫ్రమ్ ద సౌత్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ ఆన్ ద 11th ఆఫ్ ఏప్రిల్ 2005.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans

0: In this world which is apparent, he is not seen. God is in the form of Atma all over the universe. Like he is in the form of Chaitanya, just as the thread that passes through precious gems, God is pervading all over the universe.
1: Prema Swarupulara,
0: embodiments of love.
1: Sarvam Kalividam Brahma. Idi Samasta Upanishadulu Yokka Saram.
0: The essence of Upanishads is that the entire cosmos is full of Brahman.
1: చరాచర ప్రపంచమంతయు కూడాను ఈ చిన్న పదము నందే ఇమిడి ఉంటున్నవి.
0: The movable and the immovable in this world contains this essential principle.
1: బ్రహ్మము కానటువంటిది ఈ జగత్తునందు కానరాదు.
0: In this world there is nothing which is not Brahman.
1: కట్టెలందున నిప్పులు కలిగినట్లు తెలలయందున తైలము పెరుగునట్లు ఎందు చూచిన దైవంబే నిండి ఉండే. కట్టెలందున నిప్పులు కలిగినట్లు తెలలయందున తైలంబు పెరుగునట్లు ఎందు చూచిన దైవంబు నిండి ఉండే.
0: జస్ట్ దేర్ ఇస్ ఫైర్ కంటైన్డ్ ఇన్ ద ఫైర్ వుడ్ అండ్ ద ఆయిల్ ఇన్ ద సీడ్స్ వి ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్.
1: కనుక దైవము కానిది ఈ జగత్తులో కానరాదు.
0: Therefore in this world there is nothing which is not divinity.
1: దైవం యొక్క శాసనమును పురస్కరించుకొని సృష్టి స్థితి లయములు కూడాను జరుగుతున్నవి.
0: Basing on God's command only, the creation, the sustenance and annihilation are based.
1: మానవుడు నమ్మినను నమ్మకపోయిన కూడాను ఈ జగత్తన్నటువంటి చక్రము దైవ శాసనం వలనే తిరుగుచున్నది.
0: The wheel of time rotates by the will of God, whether you believe it or not.
1: కాల చక్రమునకు కర్త దైవమే.
0: The creator for this wheel of time is God himself.
1: కాని ఈ కాలమును ఏ విధముగా మానవుడు వినియోగించాలి, ఏ విధముగా ఈ కాలము పవిత్రము గావించుకోవాలి అనేటువంటి సత్యాన్ని మానవుడు మర్చిపోతున్నాడు.
0: Man has forgotten as to how to make use of this time in a precious way and to make use of it in a sacred way.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
0: Sun shines.
1: చంద్రుడు తన చల్లదనాన్ని జగత్తునికి అందిస్తున్నాడు.
0: All the coolness to this world is given by moon.
1: వర్షములు కురియుచున్నవి.
0: There are rains.
1: ప్రవాహములు ప్రవహించుచున్నవి.
0: Rivers flow.
1: పంటలు పండుచున్నవి.
0: The crops also grow.
1: ఇవన్నీ కూడాను ఏ ఒక్క మానవుని నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదనే సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
0: Every individual has to recognize the fact we find these things not because of any single individual.
1: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవునికి దీనిని అనుభవించేటువంటి దేంతో సమానమైన అధికారం ఉంటున్నది.
0: Every man has got a birthright to enjoy that what all contained in this world.
1: కాని ఇట్టి సత్యాన్ని మానవుడు విస్మరించినాడు.
0: But man has forgotten that fact.
1: సమత్వమైనటువంటి యోగమును మానవుడు ఏనాడు కూడాను అర్థం చేసుకున్నటకు ప్రయత్నించటం లేదు.
0: Man has not made any effort to understand the principle of equality.
1: ఈ నిర్లిప్తమైనటువంటి యొక్క భావము పసిపాపలు ఎందు మాత్రమే కనిపించుతున్నది.
0: That spirit of equality is present among children.
1: తల్లి పాలను త్రాగి చల్లని గాలిని పీల్చి కమ్మని కంఠముతో పాడేటువంటి తల్లి యొక్క జోలపాటలకు మురిసి తన యొక్క మనసును మరచి మధుర భావములో మునిగేటువంటి యొక్క భావము పసిపిల్లలు ఎందు మాత్రమే కనిపించుతున్నది.
0: Children take milk from mother, enjoy the cool breeze and also get into the sleep enjoying the lullaby of mother.
1: కాని మానవుడు పెరుగుకొలది తన పర అనేటువంటి భేదములు పుట్టుచున్నవి.
0: As man grows he develops the feeling of I, mine and thine.
1: స్వార్థములు పెరుగుతున్నది.
0: ది సెల్ఫిష్నెస్ ఇస్ ఆన్ ద రైజ్.
1: త్యాగము తరుగుతున్నది.
0: ది సాక్రిఫైస్ ఆన్ ద డిక్లైన్.
1: మానవత్వమే మరుగుపడుతున్నది.
0: ది హ్యూమన్ వాల్యూస్ డిసపియర్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఆత్మవిశ్వాసమును కోల్పోవటమే.
0: ది అబ్సెన్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సర్వత్రా ఉన్నటువంటి యొక్క శక్తి, సర్వేశ్వర శక్తి అనేటువంటి యొక్క తత్వాన్ని విస్మరించటమే.
0: యస్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ that the power of the divinity is spread all over.
1: Antar bahitta sarvavyapya narayana sthitani tana yendulu tana velupala tana chuttu sarvatra sarvakalamulu yendukodunu vyapinchutunnatvanti oka divyatvanni manavudu artham chesukunnataku tagina prayatnam cheyatam ledu.
0: Man is not making an appropriate effort to understand that the divinity is in him, around him, all over. He has not made any attempt to realize the truth.
1: Jagattulo dhanavantulu kalalu.
0: In this world there are rich people.
1: Balavantulu kalaru.
0: There are strong ones.
1: Gunavantulu kalaru.
0: There are men of character.
1: Vidyavantulu kalaru.
0: There are educated people.
1: Kani atmavantulu kanaravatam ledu.
0: But we don't find people with realization of atman.
1: Atmavantulu anaga emiti?
0: What do you mean by the one realized?
1: Shariramu kanipistundi.
0: The body is apparent.
1: Manasu unnattuga anipistundi.
0: The mind appears as if it exists.
1: Kani atma kanaradu.
0: But atma is not visible.
1: Kanarani atmanu కనిపించినట్టు చేసుకుని ఆ ఆనందములో తాను తన్మయుడై ఉన్మత్తుడై దివ్యత్వాన్ని అనుభవించినటువంటి వాడే ఆత్మవంతుడు.
0: ఈజ్ ద రియల్లీ ద రియలైజ్డ్ వన్. ఇఫ్ హీ అండర్స్టాండ్స్ అండ్ దెన్ సీస్ దట్ ఆత్మ విచ్ ఇస్ నాట్ అపారెంట్ విచ్ ఇస్ హిడెన్ దట్ హీ ఇంటాక్సికేట్స్ హిమ్సెల్ఫ్ ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ ఆత్మ.
1: ఇట్టి ఆత్మవంతులు ప్రాచీన కాలమునందు అనేక మంది మహర్షులు ఈ దివ్యమైనటువంటి భావాన్ని, దివ్యమైనటువంటి యొక్క రసమును, దివ్యమైనటువంటి శక్తిని అనుభవించి ఆనందించి జగత్తుకు అందిస్తూ వచ్చారు.
0: ది ఏన్షియంట్ సెయింట్స్ రియలైజ్డ్ దిస్ ఆత్మన్. దే ఎంజాయ్డ్ అండ్ దెన్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ టు ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్రాకృతమైన మానవునకు ఈ పరతత్వాన్ని బోధించే నిమిత్తమై అనేక ఉపనిషత్తులందున్నటువంటి యొక్క భావములను క్రోడీకరించుకుని వీటిని త్రికోణము అనేటువంటి స్వరూపంగా ధరింపజేసి జగత్తును చాటుతూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దిస్ డాక్ట్రిన్ ఆఫ్ ఆత్మ టేకింగ్ ఫ్రమ్ ఉపనిషత్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ ట్రయాంగులర్ ఫ్యాషన్.
1: ఒకటి శరీరం.
0: వన్ ఇస్ ద బాడీ.
1: రెండవది మనస్సు.
0: ద సెకండ్ ఇస్ మైండ్.
1: మూడవది ఆత్మ.
0: ద థర్డ్ ఇస్ ఆత్మ.
1: శరీరము స్థూలము.
0: ద బాడీ ఇస్ గ్రాస్.
1: ఆత్మ సూక్ష్మము.
0: ద మైండ్ ఇస్ సటిల్.
1: ఈ స్థూలము సూక్ష్మము అయినటువంటి శరీరమునకు ఆత్మకు సమన్వయమును కావించి రెండింటినీ కూర్చి చేర్చి ఆనందింపచేసినటువంటిది మనస్సు.
0: ద గ్రాస్ బాడీ అండ్ ద సటిల్ ఆత్మ హావ్ బీన్ యునైటెడ్ జాయింటెడ్ అండ్ కోఆర్డినేటెడ్ బై ద మైండ్ దట్ స్టాండ్స్ ఇన్ బిట్వీన్.
1: ఈ మూడింటి యొక్క సమన్వయం యొక్క ప్రతిపాదనే తత్వము అని నిరూపించారు.
0: ద ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ది త్రీ ఈజ్ నేచర్ ఆర్ తత్వ.
1: ఈ తత్వము అనేటువంటి యొక్క సత్యాన్ని మానవుడు సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: మ్యాన్ ఈస్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ ద మీనింగ్ ఆఫ్ తత్వ ఆర్ ద నేచర్.
1: తత్ త్వం. తత్ అనగా అది.
0: తత్ మీన్స్ దట్.
1: త్వం అనగా ఇది.
0: త్వం మీన్స్ దిస్.
1: అది అనగా మనం గుర్తించవలసినది ఏమిటి?
0: That means what? What is it to be real?
1: Manaku dooramuga unnatvanti danini that antam.
0: That which is away from you is called that.
1: Daggarega undinatvanti danini this antam.
0: That which is quite near to you is called this.
1: Deniki dooramuga unnadi, deniki daggarega unnadi.
0: To what is it is distant, to what it is nearby.
1: Mana indriyamulaku dooramuga unnatvanti danini that annadu.
0: That which is far off from senses is that.
1: మన ఇంద్రియములకు సమీపంగా ఉన్నటువంటి దానిని దిస్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ క్లోజ్ టు సెన్సెస్ ఇస్ దిస్.
1: కనుక ఇంద్రియములకు సమీపంగా ఉన్నటువంటిది జీవము అనగా దేహమే.
0: ద బాడీ ఇస్ క్వైట్ క్లోజ్ టు ద సెన్సెస్ దాట్ ఈస్ దేహ ఆర్ ద బాడీ.
1: మన ఇంద్రియములకు దూరముగా ఉన్నటువంటి ఒక తత్ అనేటువంటిది ఆత్మ.
0: దాట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ ద బాడీ ఆర్ సెన్సెస్ ఇస్
1: దూరముగా ఉన్నటువంటి యొక్క ఆత్మను.
0: దట్ ఆత్మ విచ్ ఇస్ ఫార్ ఆఫ్
1: దగ్గరగా ఉన్నటువంటి దేహముతో
0: అండ్ ద బాడీ విచ్ ఇస్ క్వైట్ క్లోజ్
1: ఆ సీ కలపటమే మనసు యొక్క స్వభావము.
0: మిక్సింగ్ బోత్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: దీనినే తత్వం అసి అని పిలుస్తూ వచ్చారు.
0: దిస్ ఈస్ కాల్డ్ దట్ దౌ ఆర్ట్ తత్వమసి.
1: కనుక మానవత్వములో ఈ శరీరము, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, in man, we should make an attempt to understand the very form and the nature of body.
1: తత్వమసి అనగా ప్రత్యేకమైనటువంటి యొక్క అర్థం ఏమీ లేదు.
0: తత్వమసి హ్యాస్ నో సెపరేట్ మీనింగ్.
1: అది ఇది చేరినటువంటిదే తత్వమసి.
0: తత్వమసి ఇస్ ఎ మిక్స్చర్ ఆఫ్ దట్ అండ్ దిస్.
1: అనగా అతీతమైనటువంటి యొక్క ఆత్మతో,
0: దట్ ఆత్మ విచ్ ఇస్ ట్రాన్స్
1: అనుభవ రూపమైనటువంటి దేహముతో,
0: ద బాడీ దట్ ఎక్స్పీరియన్స్
1: ఏకత్వాన్ని అనుభవించి,
0: ఎక్స్పీరియన్సింగ్ యూనిటీ
1: దివ్యత్వాన్ని పొందటమే.
0: వన్ షుడ్ అటైన్ డివినిటీ.
1: తదుపరి జీవుడు, దేవుడు, ప్రకృతి, ఇది మూడు కూడాను మరొక కోణంగా నిర్మించుకుంటూ వచ్చారు.
0: ఫ్రమ్ ద అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ దెర్ ఆర్ దీస్ త్రీ థింగ్స్, ద ఇండివిజువల్, గాడ్ అండ్ ప్రకృతి, ద వరల్డ్.
1: ఈ మూడింటి యొక్క సారాంశమును రక్తి, భుక్తి, ముక్తి అని కూడాను ఏర్పరచుకుంటూ వచ్చారు.
0: ది ఎసెన్స్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ కెన్ బి సెడ్ అస్ రక్తి, భుక్తి అండ్ ముక్తి.
1: రక్తి ఏమిటది?
0: వాట్ ఈస్ మెంట్ బై రక్తి?
1: ఈ జగత్తే మనకు రక్తి.
0: దిస్ వరల్డ్ ఈస్ రక్తి.
1: భుక్తి, ఈ దేహమునకు భుక్తి అత్యవసరము.
0: భుక్తి ఫుడ్ ఈస్ నెసెసరీ ఫర్ ద బాడీ.
1: ముక్తి స్వరూపమే ఆత్మ,
0: ద లిబరేటెడ్ వన్, ముక్తి.
1: కనుక ప్రతి మానవునికి కూడాను రక్తి, భుక్తి, ముక్తి అత్యవసరమని కూడాను ఈ తత్వం అసి బోధిస్తూ వచ్చింది.
0: ద తత్వమసి టీచర్స్ దట్ ఎవ్రీ మ్యాన్ నీడ్స్ రక్తి, భుక్తి అండ్ ముక్తి.
1: స్థూలము, సూక్ష్మము, కారణము,
0: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్.
1: ఇంతియే కాక జగత్తునకు ఘనమైనటువంటి యొక్క ప్రకృతి తత్వాన్ని ఇందులో ఇమిడ్చుకుంటూ వచ్చారు.
0: హియర్ ఆల్సో కంటైన్ ద వాల్యూస్, ద స్ప్లెండర్,
1: భూత, భవిష్యత్, వర్తమానముల యందు అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది కూడాను తత్వం అసి అని కూడా నిరూపించారు.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ తత్వం అసి ఫ్లోస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్, పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: కనుక మానవత్వము లోపల ఈ తత్వం అసి అనేటువంటి దానిని ఎంత సులభముగా వారు గుర్తించి ప్రజలకు చాటిస్తూ వచ్చారు.
0: They have been propagating to people how the principle of tattvamasi could be explained in the life.
1: Nadi pravahinchindi,
0: the river flows.
1: Pravahinchina nadi samudramulo cheri undi.
0: It merges into ocean having flown over.
1: Samudram yokka jalamu aaviriga marindi.
0: The water of ocean transforms into
1: aaviri meghamuga roopondindi.
0: The vapor becomes clouds.
1: Meghamu varshanga kurchindi.
0: The clouds rain.
1: Varshamu terigi vankalaga pravahinchayi.
0: And this rain flows as lake.
1: Ee vankalu oka nadiga రూపొందాయి.
0: దే ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు రివర్స్.
1: ఈ రూపొందినటువంటి నది తిరిగి సముద్రంలో చేరిపోయింది.
0: ద రివర్స్ దట్ హావ్ కమ్ లైక్ దట్ వే మర్జ్ ఇన్ టు ఓషన్.
1: కానీ ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ దిస్ రివర్ ఎమనేట్?
1: ఈ నది యొక్క నీరు ఎక్కడది?
0: వేర్ ఫ్రమ్ ద వాటర్?
1: అని నదికి ఏమాత్రము తెలియదు.
0: ద రివర్ డజంట్ రియలైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: కానీ చేరిన తర్వాత తత్వం అసి, మేము ఇందు నుంచినే బయలుదేరినటువంటి వారమే, మేము ఇది రెండు ఒక్కటే అని ఆనాడు గుర్తించుకుంటూ వచ్చాయట.
0: ఇట్ రియలైజెస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది యూనిటీ వెన్ వన్స్ ఇట్ గెట్స్ మర్జ్డ్ ఇన్ టు ఓషన్. వి హావ్ కమ్ అవుట్ ఆఫ్ యూ అండ్ వి మర్జ్డ్ ఇన్ యూ.
1: ఒక విత్తనము భూమిలో నాటినాం.
0: వి హావ్ సోన్ ఏ సీడ్ ఇన్ సాయిల్.
1: అది మొక్క రూపము ధరించింది.
0: ఇట్ హస్ గ్రోన్ ఇన్ టు సాప్లింగ్.
1: మొక్క వృక్షంగా రూపొందింది.
0: ఇట్ హస్ బికమ్ ఎ ట్రీ.
1: ఈ వృక్షములో కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు, ఫలములు కలిగాయి.
0: The tree has got the branches, the leaves, the flowers and the fruits and so on.
1: Kani ee kommalu, ee rommalu, ee aakulu, ee puvulu, ee kayalu, ee phalamulu ekkada nunchi vachayi?
0: Where from these things existed, the branches, the leaves, the flowers, the unripe fruits and the
1: vidyuk roopa namamulu ruchi prabhavamulu veri veri ainappatikini ivi anni cheri okkate aneetundi satyanni nirupinchukuntu vacharu prajalu.
0: People started realizing unity. Their names and forms and tastes may differ, but however they are all one.
1: Aa vittanamlo undinatundi ankusam cheptundadi tatvam asi. Ee kommalu, ee remmalu, ee puvulu, ee kayalu, ee phalamulu avanni kudanu తత్వం నా నుంచి వచ్చినటువంటివి అవన్నీ.
0: సీడ్ స్టార్టెడ్ డిక్లేరింగ్ తత్వమసి ఫ్రమ్ మీ ఓన్లీ ద బ్రాంచెస్ ద లీవ్స్ ద అన్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ హావ్ కమ్.
1: కనుకొని ఈ విధమైనటువంటి ఆధారాలను పురస్కరించుకుని జగత్ అంతయకుడును ఈశావాస్యమిదం జగత్ అని నిరూపిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ ప్రూవింగ్ ద ఫ్యాక్ట్ బేసింగ్ ఆన్ దిస్ ఎగ్జాంపుల్ దట్ ఈశావాస్యమిదం సర్వం గాడ్ పర్వేడ్స్ ఆల్ ఓవర్.
1: నీటిలో ఇంత చక్కెరను వేశాం,
0: యు మిక్స్ షుగర్ ఇన్ వాటర్,
1: కానీ దానిని చక్కగా కలిపేటప్పటికీ
0: when once you mix it properly
1: ఆ చక్కెర అంతా కూడాను నీటిలో సర్వత్రా వ్యాపించిపోయింది.
0: The sugar spreads all over the water.
1: కానీ కంటికి కనిపించదు, చేతికి చిక్కదు.
0: You cannot see with your physical eye nor can you capture with the hand.
1: కానీ చక్కెర లేదా ఉన్నది.
0: But is there not sugar? But it exists.
1: అరూపమై ఉంటున్నది.
0: It has no form.
1: అగమ్యమై ఉంటుండాలి.
0: It cannot be seen.
1: కానీ అది కేవలం జిహ్వకు మాత్రమే అది ఉండినట్టుగా గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్స్ పాసిబుల్ టు రియలైజ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ బై వే ఆఫ్ టేస్ట్ టు ద టంగ్.
1: అప్పుడు గుర్తించినప్పుడు ఏమి చెప్తుంది ఆ చక్కెర?
0: వెన్ వన్స్ ఇట్స్ రియలైజ్ వాట్ ఇస్ ఇట్ దట్ షుగర్ సేస్?
1: తత్వం అసి.
0: ద షుగర్ ఆల్సో సేస్ తత్వం అసి.
1: ఆ మాధుర్యము మాదే.
0: దట్ స్వీట్నెస్ ఇస్ ఆవర్స్ ఓన్లీ.
1: జలముది కాదు ఆ మాధుర్యము.
0: దట్ స్వీట్నెస్ ఇస్ నాట్ డ్యూ టు వాటర్.
1: ఈ విధంగానే భగవంతుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఆనాటి మహర్షులు ఇలాంటి చిన్న చిన్న వాక్యముల చేత ప్రబోధను ప్రచారం చలిపి ఈ తత్వమసి అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: టేకింగ్ సచ్ సింపుల్ ఎగ్జాంపుల్స్ మహర్షిస్ ఆఫ్ ఏన్షియంట్ టైమ్స్ స్టార్టెడ్ టీచింగ్ దట్ గాడ్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఇంతే కాక మానవుడు తన యొక్క తత్వాన్ని తన యొక్క జీవితమును పరిసర ప్రాంతములను గుర్తించుకొనుటకు తగిన ప్రయత్నం కూడా చేయటం లేదు.
0: మ్యాన్ ఇస్ ఆల్సో నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ నేచర్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ లైఫ్ ప్రిన్సిపల్ నార్ ద ఎన్వైరన్మెంట్.
1: ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: అనేకత్వంగా రూపొందుతూ వస్తుండాలి.
0: ఇట్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము అని కూడాను ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
0: ఉపనిషత్ స్టార్టెడ్ డిక్లేరింగ్ దట్ ది ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ లైస్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుక ఏకత్వాన్ని మనం విస్మరించి అనేకత్వాన్ని విశ్వసించి మన జీవితమును వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ ఫర్గెటింగ్ దిస్ యూనిటీ స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ డైవర్సిటీ.
1: ఇక్కడ అకార ఉకార మకారములు.
0: Here there are three syllables, akara, ukara and makara.
1: ఈ మూడింటి యొక్క ఏక స్వరూపమే ఓంకారము.
0: The unity of all these three is omkara.
1: ఈ ఓంకారము యొక్క శబ్ద ప్రమాణమే ప్రణవము.
0: The sound proof of this omkaram is pranavam.
1: ఈ ప్రణవమే ప్రపంచ స్వరూపము.
0: This pranamu is very form of this world.
1: కనుక ఓంకారం అనేటువంటి స్వరూపమే ఈ జగత్తు.
0: This world is very form of omkaram.
1: ఇవి రెండు కూడాను దివి నుండి భూమి వరకు భూమి నుండి దివి వరకు ప్రసారం సరుగుతూనే ఉంటుండాలి.
0: దీస్ టూ హ్యావ్ బీన్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ రైట్ ఫ్రమ్ స్కై టు అర్త్ అండ్ అర్త్ టు స్కై.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం లోపల ఉండినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి పురుషత్వము అని కూడాను ప్రబోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: ఉపనిషత్స్ డిక్లేర్డ్ ద రియల్ వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ది యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కారణం ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ ప్రణవ శబ్దము అనేటువంటిది నిశ్శబ్ద రూపంలో నిలిచి ఉంటుండాలి.
0: వాట్స్ ద రీజన్ దిస్ ప్రణవ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైలెన్స్ ఇన్ ఎవ్రీ వన్?
1: ప్రణవం మనకు ఎక్కడా కనిపించడం లేదే వినిపించడం లేదే అని మనం విచారించవచ్చు.
0: యు మే ఎంక్వైర్ దట్ యూ డోంట్ సీ ప్రణవ్ ఎనీవేర్ దట్ యూ డోంట్ లిసన్ టు ప్రణవ.
1: మన ఉచ్ఛ్వాస నిశ్వాసం ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ద బ్రెత్?
1: మన యొక్క దేహమునందు సంచరించేటువంటి యొక్క ఈ రక్తం యొక్క సంచారం ఏమిటి?
0: హౌ డు యూ అండర్స్టాండ్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ హ్యూమన్ బాడీ?
1: కనుక ఇవన్నీ కూడా ప్రణవమయమైనటువంటివే.
0: ఆల్ దీస్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రణవ.
1: చెట్టు గాలి వీస్తుండాలి,
0: విండ్ బ్లోస్,
1: కానీ ఆ గాలి ఎందుకు ప్రణవనాదం మనం వినిపెడుతుండాలి.
0: ఈవెన్ ఇన్ ద విండ్ యూ హియర్ ద సౌండ్స్ ఆఫ్ ప్రణవ.
1: ఒక ఎలక్ట్రిక్ పోల్ దగ్గర పోయి నీవు నిల్చుకొని నీ చెవు ఆ పోల్ పైన పెట్టినప్పుడు ఓ అని ఆ శబ్దాన్ని మనం వినగలుగుతున్నాం.
0: When you stand very close to an electric pole and listen, you listen to the sound of pranavamu, om.
1: Aithe, ee pranavamu nandu kevalamu konni kalpitamainatundi vaatini manamu kalpinchukorata cheta adi pranavanga roopondadam manam gurtinchatam ledu.
0: Because we imagine certain things, therefore we are not able to recognize omkaramu there, pranavam.
1: Mana nitya jeevitamlo ujjwasam vishwasamlo jarugutunnavi.
0: In our daily life we breathe in and breathe out.
1: మనము గాలిని తీర్చుకునే సమయం లోపల సో అని పీల్చుకుంటున్నాం.
0: వెన్ వి బ్రీద్ ఇన్ దేర్ ఇస్ సౌండ్ ఆఫ్ సో,
1: పీల్చినప్పుడు హమ్.
0: వెన్ బ్రీద్ అవుట్ దేర్ ఇస్ దిస్ సౌండ్ హమ్,
1: సో హమ్, సో హమ్. ఇవి రెండింటి యొక్క ఏకత్వం లోపల ఇదే నిజమైనటువంటి ఓంకారం ఉంటుంది.
0: ద రియల్ ఓంకారం లైస్ ఇన్ దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ సో అండ్ హమ్, ద బ్రీదింగ్ అండ్ ప్రాసెస్. అండ్
1: సో అనేటువంటి పదము లోపల, హమ్ అనేటువంటి పదము లోపల ఉండినటువంటి అంతరార్థాన్ని మనం గుర్తుంచుకుంటే సో హమ్ అదే నేను, అది కూడా తత్వం అసే.
0: వెన్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ సో హమ్, that's equal to tattvam
1: tattvam ase anetundi mooda aksharallo undinatundi ekam it oka aksharame ani cheptunnam it ekaksharam brahma oke aksharam antunnami idi e vidhanga oka aksharam avutundi.
0: The meaning of tattvam ase could be said in single word, that's omkara, the single word. How could that be?
1: So indulopala saalokya saarupya samipya saayujyamulaku sambandhinchinatundi sakaram minus avutundi.
0: In this first syllable, so, the sakara, the first syllable, is absent in all these four forms.
1: Yappudu idi sakara minus avutundi.
0: When it disappears.
1: Jagratanu marachi.
0: When we forget this waking state.
1: Nidravastalo nilchinappudu.
0: When we get into sleep.
1: Jagratta yokka manchi chetanu manam vismarinchinappudu.
0: When we forget the good and bad of the waking state.
1: So anetundi shabdamu lopala sakara minus ayipoyi kevalamu o avutundi.
0: When we forget all these things, the so, the sakara misses there and O remains.
1: Hum aneetvanti yokka nishwasam lopala ikkada hakaram minus avutundi.
0: In hum, the second syllable, the akara
1: jagrattalo undinanta varake sakara hakaramulu ee yokka omkaram tho leenamavutuntai.
0: So long we are in the waking state, we find sakara and hakara in
1: ee jagrattanu visvarinchi.
0: When we forget the waking state,
1: sukshmavasthalo manamu gaadha nidralo undinappudu,
0: when we enter into deep sleep,
1: ee sakara hakaramu rendu kudunu antartharam avutayi.
0: This sakara hakara, they disappear.
1: Kanuka so aneetundi padamulo sakaram poyinappudu em avutundi o avutundi.
0: So in this first syllable so, when sakara disappears, o remains.
1: Hum aneetundi yokka nishwasa lopala hakaram poyinappudu avutundi.
0: In the second one, hum, when ha disappears, remains.
1: O plus o ekacharam ayipoyindi.
0: Therefore in these two, o plus becomes om.
1: Sakaram hakaram rendu cherinappudu soham ayipoyindi. Ee sakara hakaram rendu poyinappudu om ayipoyindi.
0: With sakara and hakara it becomes soham. With these two words missing, it is remains as om.
1: Anaga jagrat avasthalo undinanta varaku kudanu మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి జీవితంలో లీనమైపోయి తద్వారా ఈ ఏకాక్షరం బ్రహ్మ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ మ్యాన్ ఫర్గెట్స్ ద రియల్ నేచర్ అండ్ బికాస్ అండ్ హీ హాస్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ సోహం అండ్ ఫర్గెటింగ్ ఓంకార.
1: ఈ ప్రపంచం మన దృష్టిలో ఉండినంత వరకే మనకు కూడా దుఃఖములు ఆనందములు.
0: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ అవేర్నెస్ ఆఫ్ ది వరల్డ్లీ ప్లెజర్స్, యు హావ్ గాట్ ది ప్లెజర్ ఇన్ ద పెయిన్.
1: ఏనాడు నిద్రావస్థలో మనం ప్రవేశిస్తామో అప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం మనకు మరుగైపోతుంది.
0: ద మూమెంట్ యు ఎంటర్ ఇంటూ డీప్ స్లీప్,
1: జాగ్రత్త ప్రపంచం అనేటువంటిది మరుగైనప్పుడు మన యొక్క సుఖ దుఃఖములు కూడా మరుగైపోతాయి.
0: వెన్ దిస్ వేకింగ్ స్టేట్ ఇస్ ఫార్ ఫ్రమ్ యూ, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ప్లెజర్.
1: పురస్కరించుకుని నిద్రే సమాధి స్థితి అన్నారు. ఆ నిద్రావస్థ యందు ఏ విధమైనటువంటి సుఖము కాని దుఃఖము కాని ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తు కాని మనకు కానరాక అనుభవం రాక నిలిచిపోయింటాయి.
0: ఇన్ ద డీప్ స్లీప్ స్టేట్ యు డు నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ పెయిన్ ఆర్ ప్లెజర్.
1: కనుక మానవుడు దైవత్వాన్ని గుర్తించడానికి ఈ రికమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించాలి.
0: సో మ్యాన్ should follow this path to realize divinity.
1: Upanishadulu,
0: Upanishads.
1: Ivi pedda pedda padamuluga undinatvanti danini chinna chinna vakyamuluga rodikarinchukoni.
0: The high-sounding words have been combined
1: samanyamainatvanti manavulaku
0: to ordinary men
1: nitya jeevitamulo
0: in the daily life
1: anubhutiki aanandamulaku anugunanga avi roopondutu vachayi.
0: They have been explained to his experience and to give him the bliss, the happiness.
1: Upa ni shakti.
0: The three things here, upa ni shakti.
1: Upa anaga samipam.
0: Upa means proximity.
1: Ni anaga krinda.
0: Ni means below.
1: Shat anaga kurcho.
0: Shat means sit down.
1: Anaga gurumunaku peddalaku vinayanga neevu anusarinchali aneetundide deeni yokka antaratham.
0: The inner meaning of this is you should show respect to your preceptors and elders.
1: Tura ture antakesha anindi vedam. నీకు భగవంతుడు ఎంత దూరమని నీవు అనుకుంటున్నావో అంత దూరంగా ఉంటున్నాడు. భగవంతుడు ఎంత సమీపుడని నీవు భావిస్తున్నావో అంత సమీపుడుగా ఉంటున్నాడు.
0: The Veda declares, if you think the God is far away from you, he is really far away. If you feel that he is quite close to you, he is quite near.
1: దూరమునకు సమీపమునకు నీ భావమునే కాని దోషము, భగవంతుడు ఏనాడు దూరము కాని దగ్గర కాని సర్వత్రా ఉంటున్నాడు.
0: It's only your feelings to take him far off or near. For God, there is neither these two things. He is quite close to you.
1: Anuvulo, anuvuga, ghanamulo, ghanamuga untunnadu.
0: He is a small among an atom and largest of all lords.
1: Kanukane ano raniyan mahato mahiyan. Ilanti divyamainatundi oka tattanni prati manavudu kudanu parishodhana chesi vicharana salipi shraddha bhaktito deenini vicharana cheyalanukunnappudu tappaka danini artham chesukuntaru.
0: Man can understand if he proceeds and makes a kind of inquiry with all the devotion and sincerity of purpose.
1: ఈ నాటి మానవుడు తెలుసుకొనుటకు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
0: But today, man is not making any effort to understand.
1: ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యాపారములు యందు తమ సమస్తమును కూడాను అంకితంగా ఆవిస్తున్నాడు.
0: Man is dedicating his life, spending all the time in this ephemeral, transitory, temporary
1: thing. కానీ సత్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమునందు తన కాలమును అణుమాత్రమైన కూడాను అంకితం చేయటం లేదు.
0: He is not spending a moment of time to contemplate on that which is permanent, that which exists, that which is true.
1: ఇది మానవుని యందు ఏర్పడినటువంటి అశ్రద్ధ.
0: This is lack of sincerity of purpose.
1: కనుకనే జ్ఞానము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినటువంటి వానికే జ్ఞానం లభ్యమవుతుంది.
0: Therefore, one can have wisdom if he has steadfastness or shraddha.
1: Shraddha lenappudu emaatram kudanu samipamulo undinatvanti danni kudanu manam anubhavinchalemu.
0: When there is no shraddha or steadfastness, even though it is close to you, you cannot experience.
1: Kanuka manavudu tanaku ashantiki moola kaaranam emito gurtinchadaniki tagina prayatnam cheyatam ledhu.
0: Man is not making an effort to understand why he lost peace.
1: బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు సర్వకళా పరిపూర్ణుడైనప్పటికీ సర్వశాస్త్ర ప్రవీణుడైనప్పటికీ అప్పుడప్పుడు అతనిలో అశాంతి పెళ్లిపుకుతూ వచ్చింది.
0: నారద, దో బీయింగ్ ఎ స్కాలర్ ఆఫ్ ఆల్ వేదాస్ అండ్ శాస్త్రస్, హీ టూ డిడ్ంట్ హ్యావ్ పీస్ అట్ వన్ టైం.
1: కానీ ఈ అశాంతికి కారణం ఏమిటో గుర్తించాలని సనత్ కుమారుల దగ్గరికి వెళ్లాడు.
0: To know the cause for the absence of peace, he approached Sanat Kumara.
1: Sanat Kumara, na ashantiki karanam emito bodhinchi dani nirmoolamu gavinchi daniki tagineatundi gnanaanni prasadinchamani prarthinchadu.
0: He prayed Sanat Kumara, please explain why I don't have peace. Tell me the way to acquire that peace and be happy.
1: Appudu Sanat Kumara Naradunni prashnistadu. Narada, nee qualification emiti? Neevu emem chadivavu? నీలో ఏమేమి అర్హత ఉంటుండాలి అని ప్రశ్నించాడు.
0: దెన్ సనత్ కుమార్ క్వశ్చన్ నారద, ఓ నారద, వాట్ ఆర్ యువర్ క్రెడెన్షియల్స్, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్?
1: నాలుగు విద్యలు ఘనమాగ నేర్చినట్టి ఆ నారదుడే. అరువది నాలుగు విద్యలు

0: 64 విద్యను నేర్చినటువంటి వాడు నారదుడు.
1: నారద లెర్న్ట్ ఆల్ ది 64 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఏదో ఒకటి రెండు సబ్జెక్ట్స్ కాదు అవి.
1: నాట్ మియర్లీ వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్.
0: 64 సబ్జెక్ట్స్.
1: 64 సబ్జెక్ట్స్.
0: అంతేకాక 6 శాస్త్రములు, 4 వేదములు, 24 ఉపాంగములు కూడా చదివినటువంటి వాడు.
1: 6 శాస్త్రస్ అండ్ 4 వేదాస్ అండ్ అదర్ ఉపాంగాస్ ఆల్సో స్టడీ.
0: ఇన్ని విద్యలు నేర్చి ఏమి ప్రయోజనం?
1: వాట్ ది యూజ్ ఇన్ లెర్నింగ్ ఆల్ దిస్?
0: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎక్వైరింగ్ ఆల్ నాలెడ్జ్?
0: తన్ వసట వ్రాత తప్పించ ఎవరి వశం?
1: హూ కెన్ మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ డెస్టినీ?
0: చెడ్డ బుద్ధులు తన తన చేరినేని?
1: ఇఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఎంటర్ ఇన్ యువర్ మైండ్,
0: బెండుబారులు బుద్ధులు బండబారు.
1: ది మైండ్, ది ఇంటెలెక్ట్ ఆల్సో బికమ్స్ లైక్ డెడ్ రాక్.
0: కనుక నారదునికి అశాంతి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫార్ ద లాస్ ఆఫ్ పీస్?
0: నేను విద్యావంతుడను,
1: ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్,
0: నన్ను నేను సర్వశాస్త్ర ప్రవీణుడు అనేటువంటి అహంకారమే ఇది నంతా కూడా మరుగుపరుస్తూ వచ్చింది.
1: దిస్ ఈగో దట్ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ శాస్త్రాస్ అండ్ వేదాస్.
0: ఈ అశాంతికి మూల కారణము అహంకారమే.
1: ఫర్ ద లాస్ ఆఫ్ పీస్ ద కాజ్ ఇస్ ఈగో.
0: కనుక అన్ని విన్నటువంటి యొక్క సనత్ కుమార్
1: హావింగ్ లిసన్ టు హోల్,
0: నీ విద్యల యొక్క ప్రభావం ఇంతేనా అని కేవలం పెదవి విరుచుకున్నాడు.
1: Having listened to all this, he felt, oh, this is thing that you acquired, having learnt all the 64 types of it.
0: ఇది కేవలము మాట మాత్రమే అన్నాడు.
1: This merely only a word, he said.
0: ఈ డిగ్రీస్ అంతా కూడా మాటలు మాత్రమే.
1: The degrees are only merely words.
0: ఇది కేవలము ఏమాత్రము నామ మాత్రమే.
1: They are only for namesake.
0: ఈ నామమునకు అతీతమైనటువంటి కొన్ని ఉన్నాయి.
1: There are certain things beyond name, oh Narada.
0: నారదుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: నారదా వాస్ అస్టాండ్.
0: ఈ 64 విద్యములు నేర్చినటువంటి వాడిని కేవలం ఇది నామ మాత్రం అంటున్నాడే, ఈయనంత ఇంత సులభంగా త్రోసివేస్తున్నాడే అని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ టేకెన్ అబ్యాక్ బికాస్ హి హాస్ నాట్ కౌంటెడ్ మై 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్ ఐ హావ్ లెర్న్డ్. హి హాస్ సింప్లీ బ్రష్డ్ ఇట్ అసైడ్.
0: నామము కంటే గొప్పది మరొకటి ఉన్నది నారదా అన్నాడు.
1: హి సెడ్ బియాండ్ నేమ్ దట్ సంథింగ్ గ్రేటర్.
0: నామము కంటే అనగా గొప్పది వాక్కు.
1: More than the name, the word is important.
0: Vaaku kante goppadi manassu.
1: More than the word, the mind is important.
0: Manassu kante goppadi sankalpamu.
1: More than the mind, the will is great.
0: Sankalpam kante goppadi chittamu.
1: More than the will, will
0: chittamu, the chittamu kante goppadi dhyanamu.
1: More than chittamu, the meditation is more.
0: Dhyanamu kante goppadi jnanamu.
1: Beyond meditation is jnanamu greater.
0: Jnanamu kante goppadi neeru.
1: More than jnanam, the water is
0: neeru kante goppadi tejasu.
1: Greater than water is tejasu.
0: Tejasu kante goppadi pranamu.
1: Greater than tejasu is pranam.
0: Ee pranatvanni artham chesukunnappude tattvam asi neeku artham avutundi annadu.
1: When you understand the nature, the principle of life, then only you can understand the principle of tattvam asi.
0: Kanuka pranatvanni manam mottamottu artham chesukovali.
1: Therefore we should understand the life nature.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: పక్షము దినములు మనం ఆహారం తీసుకునే పోతే 15 కళలు మనలో క్షీణించిపోతాయి.
1: When we don't partake food for 15 days, we lose 15 shades.
0: క్రమక్రమేణ మనం ఆహారము అధికం చేసుకున్నప్పుడు ఈ 16 కళలు కూడా మనలో ప్రవేశిస్తాయి.
1: When once we start taking food, the remain 15 days, you'll have all the 15.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: Then what's the inner significance of
0: this? శరీరము అన్నమయము.
1: The body is of food.
0: కనుక అన్నమయమైనటువంటి ఈ శరీరం నందు అన్నము క్షీణించేటప్పటికీ ప్రాణశక్తి కూడా క్షీణిస్తూ వస్తుంది.
1: When once there is no food in this body, that energy of life is also on the decline.
0: కనుక శరీరము క్షీణించేది.
1: The body decays.
0: క్షీణించినటువంటి యొక్క ఆత్మ ఈ క్షీణించే శరీరం నందు ఉంటున్నది.
1: That atma which is permanent is present in this
0: body. దేహము పంచభౌతికము.
1: The body has got 5 senses.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: It is bound to die.
0: దేహి నిరామయుండు.
1: That indweller is
0: permanent. గణతింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no birth or death. It doesn't carry any stamp.
0: దేహము చూడ ఆ దేహియే దేవదేవు.
1: That indweller is God himself.
0: కనుక క్షీణించేటువంటి ఈ శరీరమునందు క్షీణించినటువంటి యొక్క ఆత్మ నిరంతరము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ఆత్మ షైన్స్ ఎఫల్జెంట్లీ పర్మనెంట్లీ ఇన్ ద బాడీ.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి ప్రాణతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమన్నాడు.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ ది రియల్ ట్రూత్ దట్ ఈస్ పర్మనెంట్.
0: అదే అరుణి తన కుమారుడైనటువంటి శ్వేతకేతునకు ఏది నిత్యమో ఏది సత్యమో, దేనిని తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వాడవుతావో, దేనిని చూచినప్పుడు సర్వమును చూచిన వాడవుతావో, దానిని గుర్తించు నాయన అని ప్రబోధించాడు.
1: The same thing is taught to the son of Shvetaketu. If you see that, it amounts to seeing everything. If you understand that, it amounts to understanding everything in this world.
0: కనుకనే మానవుడు గుర్తించవలసినటువంటిది ఒక్కటే.
1: So there is one thing that man has to recognize.
0: ఒక్కదాని మనం గుర్తించుకుంటే అన్ని అందులో లీనమైపోతాయి.
1: If you understand one thing, it amounts to understanding everything.
0: కనుకనే ఆ ఒక్కటి ఏమిటి? అది ఆత్మతత్వం.
1: What is that single one? It is atmic nature.
0: ఈనాడు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాము.
1: Today we are losing self-confidence.
0: ఆత్మ కాని అనాత్మ భావములు అన్ని కూడా మనం తెలుసుకుంటున్నాము.
1: We are understanding everything other than the Atma.
0: మనము చేయవలసిన సాధన ఏమిటి ఇప్పుడు?
1: What type of practice we should undertake?
0: ధ్యానమా, యోగమా, జపమా, తపమా, యజ్ఞమా, యాగమా, క్రతువుల?
1: What is it that we should do? Is it meditation or penance or sacrifice or యజ్ఞ or other క్రతువులు?
0: ఇవి ఏవి కాదు.
1: None of these.
0: ఒక్కటి మాత్రమే మనం గుర్తించాలి.
1: One fact we should realize.
0: అనాత్మ భావాన్ని వదిలిపెడితే ఆత్మ మనకు సాక్షాత్కారమే అవుతుంది.
1: When once we are away from that which separates us from Atma, everything is understood.
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to do other practice.
0: ఈ సాధనలన్నీ కూడా కేవలము అల్పమైనటువంటి మనస్తృప్తి కోసం చేసేటువంటివి.
1: All practices are undertaken for self-satisfaction only.
0: ఈ చేసే సాధనలన్నీ కూడా మనసు ద్వారానే చేస్తున్నాం.
1: All practices we undertake with the help of the mind.
0: మనసు ద్వారానే చేసేటువంటి సాధనలు మనసును ఏ విధంగా అరికట్టగలదు?
1: Those practices that you undertake with the mind, how do you expect to control the mind?
0: దొంగను పట్టగలడా?
1: Do you expect a thief to catch hold of
0: another? తానే దొంగ అయినప్పుడు తనను తాను పట్టడానికి ఏ మాత్రమూ ప్రయత్నించడు.
1: He being himself a thief, he cannot catch hold of himself.
0: అదే విధంగానే మనసు మనసును పట్టడానికి ఏ మాత్రమూ ప్రయత్నించదు.
1: Similarly, mind can never understand the mind.
0: మనసును మనం అమనస్కం చేసుకోవాలి.
1: We should make ourselves free from the mind.
0: అమనస్కం అనగా ఏమిటి?
1: What do you mean by అమనస్కము?
0: సంకల్పరహితమే అమనస్కము.
1: The thoughtless absence of thought, సంకల్పరహిత, is అమనస్కము.
0: కనుక సంకల్పమును మనం క్రమక్రమేణా మనం సన్నగిల్లించుకుంటే తప్పగా ఆ మనస్సు యొక్క ప్రభావం తగ్గిపోతుంది.
1: When thoughts subside, the effect of the mind also will be on the decline.
0: కాన మనము ఆత్మవిశ్వాసమును అభివృద్ధి గావించుకోవాలనుకున్నప్పుడు ఈ దేహ మనోబుద్ధుల యొక్క ప్రభావములన్నింటినీ కూడాను ఈ ఆత్మనందే లయం చేసుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ డిసైడ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వీ షుడ్ అండర్స్టాండ్ ద బాడీ, ద మైండ్ అండ్
0: ఏ సంకల్పం వచ్చినప్పటికీ వాటిని అన్నింటినీ కూడాను ఆత్మలో ప్రవేశపెట్టాలి.
1: వాట్ ఎవర్ థాట్స్ దట్ ఎమనేట్, వీ షుడ్ సీ దట్ ఎంటర్ ఇన్ టు ఆత్మ.
0: ఇది సరైన సాయుధ్యము.
1: This is real సాయుధ్యము.
0: ఈ సాయుధ్యము అనేటువంటి తత్వంలో ఏకత్వమే మనకు లభ్యమవుతుంది, కానీ భిన్నత్వం శూన్యమవుతుంది.
1: ఇన్ దిస్ మర్జర్ సాయుధ్యము వి ఫైండ్ ఓన్లీ యూనిటీ బట్ నాట్ డైవర్సిటీ.
0: కృష్ణ, యమున, కావేరి ఇవన్నీ కూడా ప్రవహిస్తుంటాయి.
1: రివర్స్ లే గోదావరి, కృష్ణ, యమున, కావేరి ఫ్లో.
0: కానీ ఈ ప్రవాహముల యొక్క రూపములు వేరువేరుగా కనిపిస్తాయి.
1: దే ఫ్లో ఇన్ డిఫరెంట్ ఫ్యాషన్స్.
0: దీని యొక్క రుచులు కూడా వేరువేరుగా మనకు రూపొందుతాయి.
1: దేర్ టేస్ట్ ఆల్సో డిఫర్.
0: అన్ని సముద్రంలో చేరిన తర్వాత
1: వెన్ వన్స్ దే ఆల్ మర్జ్ ఇన్ ఓషన్,
0: ఈ సర్వ నదులు కూడాను తమ యొక్క రూపనామ రుచులు కోల్పోయి సముద్రం యొక్క రూపనామ రుచులనే పొందుతాయి.
1: ఆల్ రివర్స్ లూజ్ దేర్ నేమ్ అండ్ ఫార్మ్ అండ్ బికమ్ వన్ విత్ ది ఓషన్.
0: అది ఏ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: That amounts to Brahma with Brahmaiva Bhavati.
0: Andulo cherinappudu taanu kudunu andulo roopalu dharistadu.
1: When once it merges there, he also assumes that form.
0: Atmayandu samasta sankalpamunu cherchinappudu taanu aatmagane roopondutadu.
1: When all thoughts merge into Atma, he also becomes Atman himself.
0: Kanuka aatmaka anedi ee jagattulo marokati ledu.
1: Therefore, in this world, there is nothing other than Atma.
0: దైవము కానిది ఈ జగత్తులో మరొకటి లేదు.
1: There is nothing other than the divine.
0: సర్వము దైవం అయినప్పటికీ మనము దైవ దృష్టితో మనం చూడటం లేదు, లోక దృష్టితో చూస్తున్నాం.
1: Though everything is divine, we don't look in that way, but we look it from the worldly standpoint. దృష్టిలో
0: చూచినంత కాలము కూడాను ఆత్మతత్వం మనకు అర్థం కాదు.
1: So long you look at things from the worldly point, you cannot understand atmic nature.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: దీనిని టమ్లర్ రూపంలో చూసినంత వరకు కూడాను ఇది టమ్లర్ గానే కనిపిస్తుంది.
1: సో లాంగ్ యూ లుక్ ఎట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ టమ్లర్ ఇట్ అపియర్స్ సో.
0: ఈ టమ్లర్ దేనితో చేయబడి ఉంటుండాలి?
1: విత్ వాట్ మెటీరియల్ ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్?
0: వెండితో చేయబడి ఉంటుంది.
1: ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సిల్వర్.
0: ఈ వెండి దృష్టి చూసినప్పుడు టంబ్లర్ మనకు గుర్తుకు రాదు.
1: వెన్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ సిల్వర్, యూ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ టంబ్లర్.
0: మరొకటి, ఒక తిరుపతికే వెళ్ళాం లేక ఇంకే విధమైన క్షేత్రాలకే వెళ్ళాం.
1: అనదర్ థింగ్, లైక్ తిరుపతి అదర్ పిల్గ్రిమ్ సెంటర్ యూ విజిటెడ్,
0: ఒక స్వరూపం మనకు కనిపిస్తుంది.
1: యూ విట్నెస్ ఏ ఫామ్.
0: స్వరూపమునందు దృష్టి ఉంచినంత వరకు కూడాను ఆ స్వరూపం ఏ యొక్క పదార్థంతో చేయబడింది అనేటువంటి మనకు ఏమాత్రము తెలియదు.
1: సో లాంగ్ యువర్ లుక్స్ ఆర్ కాస్ట్ ఆన్ ద ఫామ్, యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది మెటీరియల్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్.
0: దృశ్యం పైనే మనం ఇది పెట్టినప్పుడు అది కేవలం రూపం మాత్రమే కనిపిస్తుంది.
1: వెన్ వన్స్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫామ్, యూ ఫైండ్ దట్ ఫామ్ ఓన్లీ.
0: కానీ ఆ రూపము దేనిచే చేయబడినది అని ఆధారమైనటువంటి భూతం పైన మనం దృష్టి ఉంచినప్పుడు రాయి కనిపిస్తుంది కానీ స్వరూపం కనిపించదు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ ది మెటీరియల్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్, యూ ఓన్లీ విట్నెస్ ద రాక్ బట్ నాట్ ద ఫామ్.
0: కనుక ఈనాడు రూపనామముతో కూడినటువంటి జగత్ పైన మన దృష్టిని ప్రసరింపజేస్తున్నాం.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ బీన్ విజువలైజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫామ్.
0: కనుకనే బిద్దలు, మేడలు, గుట్టలు, చెట్లు, వనములు, రివర్లు అన్ని కనిపిస్తున్నాయి.
1: వీ ఫైండ్ ద రివర్స్ అండ్ ద బిల్డింగ్స్ అండ్ ద మ్యాన్షన్స్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్.
0: అన్నింటి యొక్క ఆధారభూతమైనటువంటి తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఇవన్నీ కూడాను ఏకత్వంగా పొందిపోతాయి.
1: బట్ వెన్ వీ అండర్స్టాండ్ ది బేసిస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్ ద యూనిటీ.
0: వృక్షములంతా కూడాను కాష్టమయము.
1: ది ఎంటైర్ ట్రీ ఇస్
0: పర్వతములంతా కూడాను కేవలము ఒక విధమైన రాతిమయము.
1: మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ రాక్.
0: భూమి అంతా కూడాను కేవలము మృణ్మయము.
1: ద అర్త్ ఇస్ మేడ్ అప్ ఆఫ్
0: దేహమంతా కూడాను కేవలము రక్తమయము.
1: బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ బ్లడ్.
0: ఇవన్నీ కూడాను పంచభూతముల యొక్క స్వరూపమే.
1: ఆల్ దీస్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్
0: ఈ పంచభూతములు కూడా ఎక్కడ చేరుకుంటున్నాయి? కేవలం ఆత్మ ఎందుకున్నటువంటి అంశములే. ఇవన్నీ చక్కగా అర్థం చేసుకుంటే సులభంగా మనకు అర్థం అవుతాయి.
1: వెన్ యూ అండర్స్టాండ్ ఆత్మిక్ నేచర్ యూ కెన్ అండర్స్టాండ్ రిమైనింగ్ థింగ్స్.
0: ఎన్ని రకములైనటువంటి జ్యువెల్స్ అయినప్పటికీ, అనగా ఆభరణములు ఉన్నప్పటికీ,
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఆర్నమెంట్స్ ది జ్యువెలరీ,
0: ఈ ఆభరణములు ఎంత ఉండేటువంటి ఆధారభూతము బంగారు ఒక్కటే అనేటువంటి తెలుస్తుంది.
1: ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ జ్యువెలరీ ఇస్ ద గోల్డ్ ఓన్లీ.
0: దీనిని ఆనాటి సాధకులందరూ కూడాను, మహర్షులందరూ కూడాను ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ సెయింట్స్ అండ్ సాధక్స్ ప్రాపగేటెడ్ యూనిటీ ఓన్లీ.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: ఆర్నమెంట్స్ మే బి డిఫరెంట్ బట్ గోల్డ్ ఈస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే.
1: The colors of the cows may be different, but
0: జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కటే.
1: ద బీయింగ్స్ మే బి డిఫరెంట్ బట్ ది ఇండివిడ్యువల్.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒక్కటే.
1: ద నేషనాలిటీస్ మే బి డిఫరెంట్.
0: దర్శనములు వేరు, దైవంబు ఒక్కటే.
1: ది విజన్స్ మే బి డిఫరెంట్, గాడ్ ఇస్ వన్.
0: మూల జాతులు వేరు, పూజలు ఒక్కటే.
1: దేర్ మే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్లవర్స్ వర్షిప్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసం బహుబాధ బద్ధులై ఈ జీవనోపాధి నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క భావంను మనం పెంచుకుని మన జీవితాన్ని చించుకుంటున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ లివింగ్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ డైవర్సిటీ, థింకింగ్ ఆఫ్ ద ఫామ్ అండ్ నేమ్ అండ్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: ఇంకా ఒక చిన్న ఉదాహరణ.
1: దర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ ఎందు మనం ఎన్నియో దృశ్యములంతా చూస్తాం.
1: ఇన్ వేకింగ్ స్టేట్ వీ సీ సో
0: మెనీ అవస్థలను అనుభవిస్తాము.
1: వీ పాస్ త్రూ డిఫరెంట్ సిచ్యువేషన్స్.
0: కానీ నిద్రావస్థలో పోయినప్పుడు,
1: బట్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్
0: సర్వము సమస్త పదార్థములను మనకు మనమే సృష్టించుకుంటాం.
1: వీ క్రియేట్ ఎవ్రీథింగ్ అవర్ సెల్ఫ్.
0: తను తానే సృష్టించుకుంటాడు.
1: హీ క్రియేట్స్ హిమ్సెల్ఫ్.
0: కష్ట సుఖములు కూడా తానే సృష్టించుకుంటాడు.
1: హీ క్రియేట్స్ ది ప్లెజర్.
0: జగత్తునంతా తానే సృష్టించుకుంటాడు.
1: హీ క్రియేట్స్ ది హోల్ వరల్డ్.
0: అందులో తాను బంధితుడవుతాడు.
1: హీస్ బౌండ్ దేర్.
0: కానీ పరిపూర్ణ సుషిప్తి అవస్థలో పోయేటప్పటికీ అన్నింటినీ మర్చిపోయి నిశ్శబ్దంగా తాను ఒక విధమైనటువంటి సమాధి స్థితిని పొందుతాడు.
1: బట్ ఇన్ ఎ డీప్ ఫుల్ స్లీప్ స్టేట్ దట్ హీ ఎంటైన్స్ దట్ స్టేట్ ఆఫ్
0: జాగ్రత్తను అనుభవించినటువంటి వాడు తానే.
1: ఈస్ దిస్ వెరీ సేమ్ వన్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: స్వప్నావస్థ లోపల సృష్టించుకున్నవాడు తానే.
1: ద వన్ హూ క్రియేటెడ్ ఇన్ ద డ్రీమ్ స్టేట్ ఈస్ ద సేమ్ వన్.
0: సుషిప్తి అవస్థ లోపల ఏకత్వాన్ని పొందినవాడు తానే.
1: ద వన్ హూ అటైన్డ్ దట్ యూనిటీ ఇన్ ది
0: అవస్థలు మూడు కానీ వ్యక్తి ఒక్కడే.
1: దేర్ మే బి త్రీ స్టేట్స్ బట్ ఇండివిజువల్ ఇస్ వన్.
0: ఇది తత్వం అసి.
1: దిస్ ఇస్ తత్వం అసి.
0: అనగా ఈ మూడు కాలములు ఎందు కూడాను,
1: ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్,
0: మూడు అవస్థలు ఎందు కూడాను,
1: ఇన్ ఆల్ త్రీ స్టేట్స్,
0: మూడు స్థితిగతులు ఎందు కూడాను,
1: ఇన్ త్రీ పొజిషన్,
0: అనుభవించిన వ్యక్తి ఒక్కడే.
1: ది ఎక్స్పీరియన్సర్ ఇస్ వన్.
0: అదే విధముగానే మానవత్వం అనేటువంటిది ఈ దేహధారిగా ఉండినంత వరకు కూడాను ఇది మానవత్వం అని అర్థమవుతుంది.
1: దేర్ ఫోర్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ సో లాంగ్ దేర్ ఇస్ దిస్ బాడీ వై కెన్ అండర్స్టాండ్ యాజ్
0: మానవత్వాన్ని మాత్రం మనం గుర్తించుకుంటూ ఉన్నామే కాని మానవతా గుణములు మనం గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ అండర్స్టాండింగ్ ది హ్యూమన్ బాడీ బట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ హ్యూమన్ వాల్యూస్.
0: మనం మొట్టమొదట మనం ఈనాడు సాధించవలసినటువంటివి, ఈనాడు అర్థం చేసుకోవలసినది మానవతా గుణములు.
1: ద ఫస్ట్ థింగ్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ అకంప్లిష్ ఆర్ ది హ్యూమన్ వాల్యూస్.
0: ఎన్ని పదవులు ఏరినా, ఎన్ని విద్యలు అభ్యసించినా, ఎన్ని విధమైనటువంటి యొక్క ఘనత చెందినా, మనము ఉండవలసినది సాధించవలసినది మానవత్వం.
1: యు మే మేక్ యూజ్ ఆఫ్ ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్, యు మే అక్వైర్ ఎనీ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, యు మే ఆక్యుపై ఎనీ పొజిషన్.
0: మానవత్వము అనేటువంటి ఇది అభివృద్ధి కావాలంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం మందే అభివృద్ధి అవుతుంది.
1: ద హ్యూమన్ వాల్యూస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్.
0: ఒక విత్తనము తెచ్చి టిన్ లో పెట్టి నీరు పోస్తే ఆ విత్తనం కుళ్లిపోతుంది.
1: When you bring a seed and keep it in a tin and keep water there, it decays.
0: కాని ఆ విత్తనంని భూమిలో నాటినప్పుడు అది వృక్షంగా రూపొందుతుంది.
1: But the very same seed when sown in the ground, it develops.
0: కనుకనే మానవత్వము అనేటువంటిది కేవలము ఈ లౌకికమైనటువంటి యొక్క దీని యందు ఉంచినప్పుడు అది అభివృద్ధి కాదు.
1: Therefore the human nature, when it is spent in the worldly pleasure,
0: ఈ యొక్క మానవత్వం అనేటువంటిది ఏమాత్రం అభివృద్ధి కాదు.
1: In this physical world the human nature shall never develop.
0: ధార్మిక నైతిక ఆధ్యాత్మికమునందే ఈ యొక్క మానవత్వం అనేటువంటిది అభివృద్ధి కాల్చుతుంది.
1: ద హ్యూమన్ వాల్యూ విల్ డెవలప్ ఓన్లీ ఇన్ ధార్మిక్ ద మోరల్ ద ఎథికల్ ఫీల్డ్.
0: కనుక ఈనాడు విద్యార్థులు అభివృద్ధి గావించుకోవలసినటువంటిది మానవత్వం.
1: Therefore, students should develop this human quality.
0: ప్రతి మానవుడు కూడాను మానవత్వాన్ని పొందాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ.
0: మానవత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్.
0: కేవలం శారీరక సంబంధమైనటువంటి బంధవ్యమును, కేవలము బాంధత్వమును, కేవలము ఒక బంధుత్వమును మాత్రమే అభివృద్ధి గావించుకోవటం సరికాదు.
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ టు హ్యావ్ బాడీ రిలేషన్షిప్స్ అండ్ అసోసియేషన్స్ దేర్ ఆఫ్టర్.
0: ఇది కేవలము శారీరక సంబంధమైనటువంటి బంధుత్వమే.
1: దిస్ మియర్లీ బాడీ రిలేషన్షిప్.
0: పుట్టక పూర్వము ఎవరి తల్లి ఎవరి బిడ్డ.
1: ప్రయర్ టు యువర్ బర్త్ హూ ఇస్ ద మదర్ అండ్ హూ ఇస్ ద చైల్డ్.
0: పెళ్లి కాక పూర్వము ఎవరు భర్త ఎవరు భార్య.
1: ప్రయర్ టు ద మ్యారేజ్ హూ ఇస్ ద హస్బెండ్ అండ్ హూ ఇస్ ద వైఫ్.
0: ఈ మధ్యలో చేరినటువంటివి మాత్రమే.
1: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి నిమిత్తమై మనం ఏమాత్రం కూడా మనం వెలవకూడదు, ఏ విధమైనటువంటి దుఃఖములకు అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఫియర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ షుడ్ నెవర్ సఫర్ ఎనీ పెయిన్ ఫర్.
0: ఇవన్నీ సంయోగ వియోగములతో సంభవించేటువంటివి.
1: దే కమ్ బికాస్ ఆఫ్ అసోసియేషన్ అండ్ డిసోసియేషన్.
0: జీవితం అంతా కూడాను సంయోగ వియోగ సంకర్షాత్మకమైన మహోత్తాల తరంగమైన సాగరం.
1: దిస్ లైఫ్ ఈస్ బికాస్ ఆఫ్ అసోసియేషన్ డిసోసియేషన్ సంథింగ్ లైక్ వేవ్స్ ఇన్ ఎన్ ఓషన్.
0: మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం.
1: We make so many efforts.
0: నిత్యము మనం ఆశించవలసిన ఎన్నో ఆశిస్తున్నాము.
1: We aspire for several things in every
0: day. నిరంతర తాపత్రయములచే, అంతులేని ఆశలచే, అర్థం కాని ఆవేదనచే, అప్రాప్తి రూపమైన ప్రాప్తి కోసం ఆశలే పడి అంతులేనటువంటి ఒక దుఃఖమునకు గురి అయిపోతున్నాం.
1: With all the earning and we make efforts, we also suffer with so many other desires in this world.
0: కనుక ఈ అశాంతికి గురి అయినటువంటి మానవులకు చక్కని మార్గములు చూపేటువంటి దీపికలే ఆధ్యాత్మిక జ్యోతులని విశ్వసించాలి.
1: ద స్పిరిచువల్ లైట్స్ ఆర్ ద ప్రాపర్ లైట్స్ దట్ వుడ్ షో ద ప్రాపర్ పాత్ టు ఎ పర్సన్ హూ లాస్ట్.
0: ఆధ్యాత్మికమైనటువంటిది నశిస్తే భారతదేశమే నశిస్తుంది.
1: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్, ఇండియా ఇస్ లాస్ట్ యాజ్ సచ్.
0: కనుక ఆధ్యాత్మికమైనటువంటిది నశించకుండా మనం చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ స్పిరిచువాలిటీ విల్ నెవర్ లాస్ట్.
0: భారతదేశం అంతా కూడా ఆధ్యాత్మిక పైన ఆధారపడి ఉంటుంది.
1: ద హోల్ ఇండియా ఇస్ బేస్డ్ ఆన్ స్పిరిచువాలిటీ.
0: సార్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అన్నారు.
1: ఇట్స్ రిటన్ దేర్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: కల్చర్ స్పిరిచువాలిటీ రెండు వేరు కానే కాదు నా ఉద్దేశంలో.
1: అకార్డింగ్ టు స్వామి కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ నాట్ డిఫరెంట్.
0: స్పిరిచువాలిటీ ఒకటి ఉంటే కల్చర్ అందులోనే లీనమైపోతుంది.
1: దెన్ వన్స్ దేర్ స్పిరిచువాలిటీ కల్చర్ మర్జెస్ దేర్.
0: స్పిరిచువల్ అండ్ కల్చర్ అని అంటున్నాము, ఇది చాలా వేరు చేయకూడదు.
1: వీ సే స్పిరిచువాలిటీ అండ్ కల్చర్ యూ షుడ్ నెవర్
0: స్పిరిచువాలిటీ ఉండినప్పుడు సమస్త సంబంధమైనటువంటి ధర్మములు అందులోనే లీనమవుతాయి.
1: వెన్ వన్స్ దేర్ స్పిరిచువాలిటీ యూ ఫైండ్ ఆల్ పాస్ ఆఫ్ రైట్.
0: అది లేక కేవలం కల్చర్ కల్చర్ కల్చర్ అంటే ఏమిటి కల్చర్? ఇది
1: వితౌట్
0: మీనింగ్లెస్ కల్చర్.
1: వితౌట్ స్పిరిచువాలిటీ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ కాలింగ్ కల్చర్ కల్చర్?
0: కల్చర్ అంటే సంస్కృతి.
1: ద కల్చర్ మెంట్ సంస్కృతి.
0: సంస్కృతి అనగా సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
1: సంస్కృతి మెంట్ దాట్ విచ్ ఇస్ రిఫైన్డ్.
0: ఏ విధంగా సంస్కరింపబడింది?
1: హౌ ఇస్ ఇట్ రిఫైన్డ్?
0: స్పిరిచువాలిటీతో సంస్కరింపబడింది.
1: ఇట్ ఇస్ రిఫైన్డ్ ఓన్లీ త్రూ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీనే లేకపోతే దానికి సంస్కారమే లేదు.
1: వితౌట్ స్పిరిచువాలిటీ ఇట్ కెన్ నెవర్ బి రిఫైన్డ్.
0: సంస్కారమే లేకపోతే సంస్కృతియే లేదు.
1: వితౌట్ రిఫైన్మెంట్ దేర్ కెనాట్ బి కల్చర్.
0: కనుక మొట్టమొదటి సంస్కారం కావాలి.
1: దట్ ఫర్ ఫస్ట్ థింగ్ ఇస్ సంస్కారం.
0: సంస్కార స్వరూపమైనటువంటిదే స్పిరిచువాలిటీ.
1: స్పిరిచువాలిటీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ సంస్కారస్. దట్ ఈజ్ ఆధ్యాత్మికం.
0: అట్టి ఆధ్యాత్మికమైనటువంటిది మానవుని యందు ఈనాడు పూర్తి క్షీణించిపోయింది.
1: Such spirituality is absent in man completely.
0: ఆధ్యాత్మికం అంటే హాస్యాస్పదం అయిపోతుండాలి.
1: Spirituality has become ridiculous today.
0: అవును మరి ఆధ్యాత్మికం హాస్యాస్పదమే.
1: Yes, it has become ridiculous, really.
0: ఎవరికి హాస్యాస్పదము?
1: To whom is it ridiculous?
0: కేవలము భౌతికమైనటువంటి లౌకికమైన జీవితమనే సత్యమని నిత్యమని భావించినటువంటి మూర్ఖునికి ఇది హాస్యాస్పదం.
1: Is it really ridiculous in a matter of fun to the one who believes the real physical world only, taking it as the permanent one?
0: ఇది భౌతికము లౌకికము కేవలం అనిత్యమైనటువంటి పాసింగ్ క్లౌడ్స్ అనేటువంటి సత్యాన్ని విశ్వసించినటువంటి వాడికి ఆధ్యాత్మికము గొప్ప శోభ అయినటువంటి మణి వంటిది. అదే అతనికి ఆభరణం.
1: The one who thinks this world is something like passing clouds, it's momentary and ephemeral and transient, he is spiritual. Man should wear the such precious jewel of spirituality.
0: అప్పుడు దివ్యమైనటువంటి మానవత్వం రూపొందుతుంది.
1: Then only the divine life would come.
0: విద్యార్థులారా, మన యొక్క భారతీయ సంస్కృతి అనేటువంటిది ఇట్టిది అట్టిదని వర్ణించడానికి వీలు కాదు.
1: స్టూడెంట్స్ ఇండియన్ కల్చర్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే.
0: ఇది అన్ని జాతుల వారు, అన్ని దేశీయులు, అన్ని రకమైనటువంటి వర్ణముల వారు కూడా దీన్ని ఎంతో వర్ణించుకుంటూ వచ్చారు.
1: పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషనాలిటీస్ కాస్ట్ అండ్ క్రీడ్ డిస్క్రైబ్ ఇండియన్ కల్చర్ ఇన్ వేరియస్ వేస్.
0: ఇందులో ముస్లిం మతంకు సంబంధించినటువంటి బాబర్,
1: హియర్ బాబర్ బిలాంగ్ టు ఇస్లామిక్ ఫెయిత్,
0: అతను భారతీయ సంస్కృతి పైన గొప్ప విశ్వాసం.
1: హియర్ ఫుల్ ఫెయిత్ ఆన్ ఇండియన్ కల్చర్.
0: అతను తన కుమారుడైనటువంటి హుమాయూను భారతదేశమునకు మొట్టమొట్ట అతను రాజుగా తయారొచ్చాడు.
1: హిస్ సన్ ద హుమాయూన్ హీ కేమ్ యాజ్ ద ఫస్ట్ కింగ్.
0: దానికి బాబర్ చాలా ఆనందించాడు.
1: బాబర్ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.
0: ఆనందించి ఆ యొక్క హుమాయూన్ కు ఒక పెద్ద లెటర్ రాశాడు.
1: ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ హీ రోట్ ఎ లాంగ్ లెటర్.
0: హుమాన్, నీవు ఎంత అదృష్టవంతుడవో, ఇలాంటి అదృష్టవంతుడైనటువంటి పుత్రుడు నా గర్భమునందు పుట్టటము నేనెంత అదృష్టవంతుడు.
1: డియర్ సన్, యు ఆర్ వెరీ లక్కీ హావింగ్ బిగాటన్ యూ. ఐఎమ్ ఆల్సో ఈక్వలీ లక్కీ.
0: పవిత్రమైనటువంటి భారతదేశానికి,
1: ద సీక్రెట్ ఇండియా,
0: సమస్త మతములకు సమన్వయం గావించేటువంటి భారతదేశానికి,
1: దాట్ విచ్ ఇంటిగ్రేట్స్ ఆల్ రిలీజియన్స్,
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటి భారతదేశానికి,
1: దాట్ ఇండియా విచ్ ప్రూవ్స్ ది యూనిటీ అండ్ డైవర్సిటీ,
0: సర్వ మతముల సారమైన భారతీయ మతం యొక్క సారములకు,
1: the Indian religion which is the essence of all religions,
0: neevu chakravarti kavatamu enta adrushtavantudu oyi,
1: you being the emperor of that country, how lucky you are.
0: Aithe ee adrushtanni neevu nilabettuko.
1: However, you should deserve and uphold
0: bharatiya yokka samskrutiki ee maatram kuda neevu addu tagalavattu.
1: You should never be an obstacle to the continuous flow of Indian culture.
0: Adi mahashaktivantamainatundi.
1: It's a mighty one.
0: మహా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ ఎ సేక్రెడ్ వన్.
0: అది సాధించలేనటువంటి జగత్తులో మరొకటి లేనే లేదు.
1: ఇట్ దేర్ నథింగ్ దట్ ఇట్ కెనాట్ అకాంప్లిష్.
0: అట్టి భారతీయ సాంప్రదాయములకు ఏమాత్రం కూడా నువ్వు అడ్డు తగలక,
1: యూ షుడ్ నెవర్ బీన్ ఆబ్స్టికల్ టు ఇండియన్ ట్రెడిషన్.
0: ఏ యొక్క నిర్ణయానికి నీవు రావాల్సి వచ్చినప్పటికీ భారతీయులను చేర్చి సంప్రదించి దానికి తగినటువంటి యొక్క సలహాను నీవు పొందమని వ్రాస్తూ వచ్చాడు బాబర్.
1: బాబర్ స్టార్టెడ్ రైటింగ్ టు హిమ్, ఇఫ్ యూ ఆర్ టు అరైవ్ ఎనీ డిసిషన్, consult all Indians and obtain consensus.
0: అతను మొఘల్ చక్రవర్తి సామ్రాజ్యమును స్థాపించినటువంటి మహావీరుడు.
1: ఈజ్ ది వెరీ ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్.
0: అలాంటి బాబరే భారతీయ సంస్కృతిని ఇంత గొప్పగా వర్ణిస్తూ వచ్చాడు.
1: సచ్ బాబర్ డిస్క్రైబ్డ్ ఇండియన్ కల్చర్ ఇన్ సచ్ ఎ గ్రేట్ వే.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి భారతీయులే భారతీయ సంస్కృతిని పూర్తి మెడల్ కోస్తుంటున్నారు.
1: కెనాట్ అకాంప్లిష్.
0: అట్టి భారతీయ సాంప్రదాయములకు ఏమాత్రం కూడా నువ్వు అడ్డు తగలక,
1: యూ షుడ్ నెవర్ బీన్ అబ్స్టికల్ టు ఇండియన్ ట్రెడిషన్.
0: ఏ యొక్క నిర్ణయానికి నీవు రావాల్సి వచ్చినప్పటికీ భారతీయులను చేర్చి సంప్రదించి దానికి

0: గ్రేట్ వే.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి భారతీయులు భారతీయ సంస్కృతిని పూర్తి మెడల్కి వస్తుంటున్నారు.
0: As Illa could have it, Indians have not understood the Indian culture. They have torn it to pieces.
1: ఇది ఎంత అవమానకరమైన విషయం.
0: What a matter of shame it is.
1: కనుక భారతీయులు అని ఉంటే మీరు భారతీయ సంస్కృతిని చక్కగా మీరు అర్థం చేసుకుని దానిని కాపాడుకుని దానిని అనుసరించి ఆ ఆనందాన్ని అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
0: యూ బీయింగ్ ది ఇండియన్స్ అండర్స్టాండ్ ఇండియన్ కల్చర్ అప్హోల్డ్ ది ఇండియన్ కల్చర్ లివ్ ఫర్ ఇట్ అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ దేర్ ఆఫ్టర్ దట్ వాట్ స్వామి ఎస్పైర్స్.
1: కనుక ఇది గొప్పది అది చిన్నది అని నేను ఎప్పుడు కూడా నువ్వు తేడాలు చెప్పాను.
0: స్వామి నెవర్ బ్రింగ్స్ డిఫరెన్సెస్ దట్ వన్ ఇస్ గ్రేట్.
1: అన్ని మతములు కూడా నువ్వు గొప్పవే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గ్రేట్.
1: అన్ని మతములు యోని రహస్యం కూడా నువ్వు చాలా గొప్పది.
0: ఆల్ సీక్రెట్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఆర్ గ్రేట్.
1: కానీ మతములని పేరుతో పలా దాని యొక్క సంస్కృతిని ఎవ్వరు కూడా నువ్వు అనుసరించడం లేదు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ నో వన్ ఫాలోస్ ఇట్.
1: అదే మానవులు ఎందు ఏర్పడినటువంటి దోషం.
0: దట్ ఇస్ మిస్టేక్ ఇన్ హ్యూమన్ బీయింగ్ టుడే.
1: కనుక మతం యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుని దానిని అనుసరించి దానిని తిరిగి ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్.
1: మానవుడు గమ్యంలో చేరడానికి అర్హుడే.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ బౌండ్ టు రీచ్ డెస్టినేషన్.
1: తన యొక్క నిజతత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అధికారం ఉంటుంది.
0: ఎవ్రీవన్ హ్యాస్ గాట్ ఎ రైట్ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ నేచర్.
1: ఇది వారికి వీరికి అనేటువంటి భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ దట్ ఇట్ ఇస్ గివెన్
1: కుల మతములతో ఏమాత్రం కూడా మీరు సంబంధం లేదు.
0: ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ది కాస్ట్ అండ్ రిలీజియన్.
1: కనుక మీరు మానవత్వాన్ని మానవత్వంగా విశ్వసించి
0: సో యూ షుడ్ టేక్ ది హ్యూమన్ లైఫ్ అస్
1: మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. దానవత్వంగా మాత్రం మార్చుకోకూడదు.
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కన్వర్ట్ టు డివినిటీ బట్ నాట్ ఆఫ్ డెమోనిక్ నేచర్.
1: సమస్త ఉపనిషత్తులు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: ఆల్ ఉపనిషత్స్ ప్రొపగేటెడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ప్రతి మానవుడు కూడాను ఈనాడు భోగమును మాత్రమే అనుసరిస్తున్నాడు కానీ ఆశిస్తున్నాడు కానీ త్యాగమును మాత్రం ఆశించటం లేదు అనుసరించటం లేదు.
0: ఎవ్రీ మ్యాన్ డిజైర్స్ ప్రాస్పెరిటీ అండ్ ద వెల్త్ బట్ హీ డస్ నాట్ థింక్ ఆఫ్ సాక్రిఫైస్ టుడే.
1: త్యాగము అత్యవసరం.
0: సాక్రిఫైస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఇది వేదము చెప్పినటువంటి నకర్మణ నప్రత్యాధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
0: It is declared in Veda that the eternity is only possible because of sacrifice.
1: ఈ త్యాగమునకు ఈ భోగమునకు ఉండినటువంటి ఒక సంబంధ బాంధవ్యాన్ని రేపటి దినం మనం ముచ్చటించుకుందాం.
0: Tomorrow the relationship between the sacrifice and prosperity can be discussed.